0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు రైతు నేస్తాం, 7 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు చిత్రలహరి, 8 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1 గంట 15 నిమిషముల వరకు కథానిక, 1 గంట 15 నిమిషముల నుండి 1 గంట 30 నిమిషముల వరకు టైమ్ లైన్, 1 గంట 30 నిమిషముల నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిమిథ్యాలు, 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషముల వరకు మహిళ, 3 గంటల 30 నిమిషముల నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు రైతు నేస్తాం, 4 గంటల 30 నిమిషముల నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు కెరియర్ చాయిస్, 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.
2: ఇప్పుడు శ్రీ ఆంజనేయ సుప్రభాతం వింటారు.

మనకి విదురుడు ధృతరాష్ట్రునికి ఏ విధమైనటువంటి ఉపదేశం ఇచ్చాడు అనేది శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 13:22-24 శ్లోకాల్లో చూడొచ్చు. ఏమంటాడు విదురుడు ధృతరాష్ట్రునితో, నీవు పుట్టుకు నుండి గుడ్డివాడవు, ఈ మధ్య నీకు వినపడడం కూడా కష్టమైపోయింది, నీ యొక్క జ్ఞాపక శక్తి కుదించుకుపోయింది, అలాగే నీ యొక్క బుద్ధి కలత చెంది ఉంది, నీ పళ్ళు బలహీనంగా ఉన్నాయి, ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, నీ కాలేయం అనేది లోపభూయిష్టంగా ఉంది, అంతేకాకుండా నువ్వు దగ్గుతూ ఉంటే కపం వస్తూ ఉంది. అయ్యో, అయినా సరే ఈ జీవితాన్ని కొనసాగించాలనేటువంటి ఆశలు ఎంత బలంగా ఉంటాయి. అంటే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక జీవి ఇంకా జీవితాన్ని సాగదీయాలని అనుకుంటాడు, కానీ మరణించాలని అనుకోడు. ఇది ఎంత ఆశ్చర్యం. నువ్వు భీముడు విసిరేసినటువంటి ముద్దలపై ఆధారపడి జీవిస్తున్నావు. ఏ విధంగా అయితే ఒక కుక్క ఇంటి యజమాని విసిరేటువంటి ముద్దలపై ఆధారపడి జీవిస్తుందో, అలాగే నువ్వు భీముడిచ్చినటువంటి ఉచ్ఛిష్టాన్ని తిని బతుకుతున్నావు, ఎలాగా? ఒక కుక్కలాగా. మరి ఈ విధమైనటువంటి పతనావస్థతో కూడినటువంటి జీవితాన్ని జీవించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఎవరినైతే చంపాలని ప్రయత్నించావో వారు ఇచ్చేటువంటి దానంపై బతకాల్సినటువంటి దౌర్భాగ్యం నీకు లేదు అని చెప్పంటాడు. కాబట్టి అంటే మర్యాద లేకుండా మాట్లాడుతున్నప్పటికీ విజురుని యొక్క వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి ధృతరాష్ట్ర మహారాజు యొక్క ఉన్నతి కోసమే ఉన్నాయి, అంతే కదా. అతను ఉద్ధరించాలని మాట్లాడుతున్నాడు విజురుడు. ఈ రాజు యొక్క పరిస్థితిని ఉద్ధరించాలనుకున్నాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే, ఒక అసూయాపరుడైనటువంటి గృహస్థునిగా, దాన్నే గృహమేధి అని చెప్పంటాం, అసూయాపరుడైనటువంటి ఒక గృహమేధి యొక్క స్థితిలో ఉన్నాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. ఎందుకంటే అతడు మరణం వచ్చి తలుపు తడుతుంది ఎవరికి? ధృతరాష్ట్రుడికి. అయినా కూడా అతడు ఒక అసూయాపరుడైనటువంటి గృహమేధిగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈ స్థితి నుంచి ఉద్ధరించాలని చెప్పి అనుకున్నాడు. ఒకవేళ మన మనసుని భగవంతుని యొక్క దివ్యనామంపై ధ్యానించడంలో మనం శిక్షణ ఇచ్చినట్లయితే, అప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి మనం చేసే అంతిమ మజిలి ఏదైతే ఉంటుందో, అంతిమ ప్రయాణం ఏదైతే ఉంటుందో, అది సాధ్యమవుతుంది ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు. భగవంతుని యొక్క దివ్యనామం అత్యంత గొప్ప పాపాత్ముడినైనా సరే రక్షించగలదు. ఏ విధంగా అంటే, ఈ ముసలితనంలో ఉన్నటువంటి అజామిలుడు తన పుత్రుడైనటువంటి నారాయణుని గురించి పిలిచాడు. ఆ విధంగా యాదృచ్ఛికంగా అతడు మోక్షాన్ని సాధించడం జరిగింది. ఇది శ్రీమద్ భాగవతం 6వ స్కందంలో వివరించబడింది. అజామిలుడు అదృష్టవంతుడు, కానీ మన విషయాన్ని పరిగణిస్తే

మనం మాత్రం అజామిలుగా మనం అలాంటి పరిస్థితి కోసం మనం ఎదురు చూడకూడదు అనమాట. మనం ప్రతిరోజు కూడా జపం చేయడం ద్వారా, జపం సాధన చేయడం ద్వారా, లేదంటే చాణక్య పండితుడు చెప్పాడు కదా 3వ అధ్యాయం 11వ శ్లోకంలో, ఆ విధంగా మనం జపం చేసినట్లయితే ప్రతిరోజు కూడా మన మనసు క్రమంగా శిక్షణ పొందుతుంది. అలాగే మనం తప్పించుకోలేనటువంటి అంతిమ క్షణం ఏదైతే ఉందో దానికి సంసిద్ధమై ఉంటుంది. ఎందుకంటే మన విధి ఏమవుతుందో మనకు తెలియదు అనమాట. మన విధి ఎలా నిర్ణయిస్తుందో అంతిమ క్షణంలో మనకు తెలియదు అనమాట. కృష్ణుడు చెబుతున్నాడు, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని చెప్పి, యజ్ఞములలో నేను దివ్యనామాలను జపించడం ఏదైతే ఉందో అదే నేను అనుకుంటున్నాడు. భగవద్గీత 10వ అధ్యాయం 25వ శ్లోకంలో మనం ఈ జీవితంలో ఏవైతే చేస్తామో ఇవన్నీ కూడా దేనికోసం అంటే మన యొక్క అంతిమ శ్వాస కోసం, సంసిద్ధం కావడం కోసం. చూడండి, ఈ జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా మన అంతిమ శ్వాస కోసం, సిద్ధం కావడం కోసం. మరి ఆధ్యాత్మిక గురువు యొక్క కృప వలన మన అంతిమ శ్వాస కృష్ణుడికి అర్పించబడుతుంది అని చెప్పుకుంటున్నాం. చూడండి, ఆధ్యాత్మిక గురువు యొక్క కృప వలన మన అంతిమ శ్వాస కృష్ణుడికి అర్పించబడుతుంది. మరి అసూయాపరుడైనటువంటి గృహమేది యొక్క తరువాతి జీవితం ఎలా ఉంటుంది? ఎందుకంటే అతడు అజ్ఞానంలో మరణిస్తాడనమాట. శ్రీమద్ భాగవతం వివరిస్తుంది దాని గురించి. అందులో కపిల దేవుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి చెబుతాడు. మనం చూసాం 3వ అధ్యాయంలో, ఎక్కడంటే 3వ స్కందం శ్రీమద్ భాగవతం 30వ అధ్యాయంలో 16 నుండి 23 శ్లోకాల్లో వివరిస్తాడు. ఏమని వివరిస్తాడు? మరి వ్యాధిగ్రస్తమైనటువంటి స్థితిలో ఈ అసూయాపురుడైనటువంటి గృహం మీద ఎవరైతే ఉంటాడో అతని యొక్క కళ్ళు ఏమవుతాయంటే లోపల ఉన్నటువంటి వాత ప్రభావం చేత బయటికి ఊపుతాయి. అలాగే అతని యొక్క గ్రంథులన్నీ కూడా ఈ కఫం చేత మూసుకుపోయి ఉంటాయి. అతనికి శ్వాస తీసుకోవడంలో చాలా కష్టంగా ఉంటుంది. అలాగే శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు అతడు గొరగొర శబ్దం చేస్తూ ఉంటాడనమాట, ఎందుకంటే అతని యొక్క గొంతు మూసుకుపోయి ఉండడం వల్ల. ఈ విధంగా అతడు ఈ మరణం యొక్క గుప్పెట్లోకి చిక్కుకుంటాడు. ఆ విధంగా క్షీణించి ఉంటాడు. మరి దుఃఖిస్తున్నటువంటి అతని స్నేహితులు బంధువులు అందరూ కూడా చుట్టుముడతారు అతన్ని. అతడు ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాడు వాళ్ళతోటి, కానీ అతడు మాట్లాడలేడు. ఎందుకంటే అతడు కాలం యొక్క నియంత్రణలో ఉంటాడు కాబట్టి. ఆ విధమైనటువంటి వ్యక్తి ఎవరైతే నియంత్రణ లేనటువంటి ఇంద్రియ భూములో నిమగ్నమయ్యాడో తన జీవితంలో తన కుటుంబాన్ని పోషించడం కోసం, వాడు గొప్ప దుఃఖంతో మరణిస్తాడు. మరణించేటప్పుడు తన బంధువులందరూ ఏడవడం చూస్తాడు. అతడు అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో మరణిస్తాడు, గొప్ప బాధతో, ఎలాంటి చైతన్యం లేకుండా. మరణ సమయంలో అతడు తన ముందుకు యమదూతలు రావడం చూస్తాడు. యమదూతల యొక్క కళ్ళు ఎలా ఉంటాయట? తీవ్రమైనటువంటి క్రోధంతో నిండి ఉంటాయి. వారిని చూసి భయంతో అతడు ఏం చేస్తాడు? మలమూత్రాలను విడిచిపెడతాడు. ఏ విధంగా ఒక నేరస్తుడు బందీ చేయబడతాడో శిక్షింపబడడం కోసం, ఏ విధంగా అయితే రక్షక భటులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా అయితే నేరస్తుడిని శిక్షించడం కోసం బందీ చేస్తారో, అలాగే మరి ఇంద్రియ భోగం అనేటువంటి నేరంలో నిమగ్నమైనటువంటి వ్యక్తి అదేవిధంగా యమదూతల చేత బందీ చేయబడతాడు. యమదూతలు ఏం చేస్తారట? అతని మెడకి ఒక తాడు వేసి బంధిస్తారట. బంధించి ఒక యాతనా శరీరాన్ని అతడికి ఇస్తారనమాట. అంటే తీవ్రమైనటువంటి శిక్షలను, దుఃఖాన్ని అనుభవించగలిగే విధంగా ఏం చేస్తారు? ఒక సూక్ష్మ శరీరాన్ని, సూక్ష్మ శరీరంతో తన యొక్క సూక్ష్మ శరీరాన్ని కప్పివేస్తారట. చూడండి, సూక్ష్మ శరీరాన్ని ఎందుకు కప్పుతారు అంటే అతడు ఆ యాతనని భరించడం కోసం. ఆ విధంగా యమరాజు యొక్క భటుల చేత తీసుకువెళ్ళబడుతూ అతడు ఎంతో దుఃఖంలో మునిగిపోయి ఉంటాడు. అతని యొక్క చేతులు వణికిపోతూ ఉంటాయి. మరి ఆ విధంగా మార్గ మధ్యంలో అతడు వెళుతూ ఉంటే అతని కుక్కలు కరుస్తూ ఉంటాయి. ఆ సమయంలో అతడు తన జీవితంలో చేసినటువంటి పాపకృత్యాలన్నింటినీ కూడా స్మరించగలుగుతూ ఉంటాడు. ఆ విధంగా అతడు తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉంటాడు అని చెప్పబడింది. మరి ఆ తర్వాత ఇంకా వివరించబడింది, ఈ పాపాత్ముడైనటువంటి గృహమేది ఈ వివిధ రకాల నరకాల్లో అతడు హింసించబడుతూ ఉంటాడనమాట. ఆ వివిధ రకాల నరకాలు కొన్ని భాగవతం 5వ స్కందంలో వివరించబడ్డాయి. కాబట్టి ఆ విధమైనటువంటి వివిధ రకాల నరకాల్లో దీర్ఘకాలం పాటు అతడు దుఃఖించాల్సి ఉంటుంది. అనంతరం మళ్ళీ అతడు ఏం చేస్తాడు? అధమ జీవజాతుల్లో జన్మిస్తాడు. మరి అధమ జీవజాతుల్లో కృష్ణ చైతన్యవంతుడు అవడానికి అవకాశం అనేది ఉండదు.
అందుకే చాణక్య పండితుడు శరద ప్రభాతంలో

వరలాగా ఇక్కడ మనకి ఏమని ఉపదేశిస్తున్నాడంటే, మనం మనకు ఉన్నటువంటి మన చేతిలో ఉన్నటువంటి అవకాశాలు ఏవి ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా పరిగణించాలి. ఎందుకంటే నిత్యమైనటువంటి విధి ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ క్షణంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో వాటిని బట్టి మన నిత్యమైనటువంటి విధి అనేది నిర్ణయించబడుతుంది అని చెప్పంటున్నారు. కాబట్టి అందుకే చాణక్యుడు ఏమంటున్నాడు, మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండగా, మన నియంత్రణలో ఉండగా, మరణం అనేది దూరంగా ఉండగా, మనం కృష్ణ చైతన్యం ద్వారా మన నిత్యమైనటువంటి ఆత్మను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పంటున్నాడు. ఇది 4వ శ్లోకం. ఇక 5వ శ్లోకం. కామధేను గుణావిత్య ఏకాలే ఫలదాయిని ప్రవాసే మాతృసదృశి విద్యా గుప్తం ధనం స్మృతం. కామధేను గుణావిద్య హకాలే ఫలదాయిని ప్రవాసే మాతృసదృశి విద్యా గుప్తం ధనం స్మృతం అని చెప్పుకుంటున్నాడు. మన యొక్క విద్య అనేది కామధేను లాంటిదట. మన విద్య పవిత్రమైనటువంటి కామధేను లాంటిది. ఎందుకంటే కామధేనువులాగా అది అన్ని కాలాల్లోనూ మనకి ఫలితాలను ఇస్తుంది. మనం ఇంటికి దూరంగా ఉన్నప్పుడు మనల్ని తల్లిలాగా పోషిస్తుంది మన విద్య. అందుచేత విద్య అనేది ఒక గుప్తధనము అని చెప్పుకుంటున్నాడు అనమాట. చూడండి, గుప్త నిధి అని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు, విద్య అనేది పవిత్రమైన కామధేను లాంటిది. కామధేను అంటే ఏమిటి, మన కోరికలను తీర్చేటువంటి గోవు. మరి కామధేనువులాగా అది ఏం చేస్తుందంటే మన విద్య అన్ని కాలాల్లోనూ కూడా ఫలితాలను ఇస్తుంది. గృహం నుంచి మనం దూరంగా ఉన్నప్పుడు మనల్ని మనం నేర్చుకునేటువంటి విద్య తల్లిలాగా సంరక్షిస్తుంది, పోషిస్తుంది. అందుచేత విద్య అనేది ఒక గుప్తనిధి అని చెప్పుకుంటున్నాడు. భాష్యం చూద్దాం. వైదిక శాస్త్రాలు నిజమైనటువంటి జ్ఞానం యొక్క నిధులు. మరి మన ఏకైక జీవన నావ ఈ కలియుగంలో ఏమిటంటే ఈ యొక్క శాస్త్రాలు అని చెప్పుకుంటున్నారు. నిజమైనటువంటి జ్ఞానం ఏదైతుందో, ఈ నిజమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వైదిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవే ఈ కలియుగం అనేటువంటి దారుణమైన సముద్రాన్ని దాటడానికి మనకి ఒక జీవనావ అని చెప్పుకుంటున్నారు. శుక్రాచార్యులు వారు అంటారట. ఏమంటారంటే, ఎవరైతే శాస్త్ర నిర్దేశానుసారం జీవిస్తారో, ఎవరైతే శాస్త్ర నిర్దేశానుసారం జీవిస్తారో వాళ్ళు భగవంతుని స్వరంతో మాట్లాడతారని చెప్పుకుంటారు. అంటే శాస్త్రం నుంచి మాట్లాడడం అనేది భగవంతుడు మాట్లాడినట్టే అని చెప్పుకుంటారు. కాబట్టి ఈ శ్లోకంలో ఇవ్వబడినటువంటి ఉపదేశాలను అనుసరించి సంచరించేటువంటి వ్యక్తి ఎవరైతే శాస్త్రాలను తెలిసి ఉంటాడో అతడు ఎన్నడూ కూడా ఒంటరి వాడుగా ఉండడు. ఎందుకంటే అతడికి చాణక్య పండితుడు చెప్పినట్టుగా ఈ గుప్తధనం అనేది ఎప్పుడు ఉంటుంది అతడి కోసం. ఈ గుప్తధనం, ఆ గుప్తధనం అనేది ఎవరు కూడా ఎత్తికెళ్ళలేరు. చూడండి, అంతే కదా. నాకు చిన్నప్పుడు విన్నటువంటి ఒక ఇది గుర్తు వస్తుంది అనమాట. చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు ఏమిటంటే, మన దగ్గర ఉన్నటువంటి ధనం ఎవడన్నా పట్టుకెళ్ళిపోవచ్చు, మన వస్త్రాలు ఎవడన్నా పట్టుకెళ్ళిపోవచ్చు, మన వస్తువులు ఎవరైనా పట్టుకెళ్ళిపోవచ్చు, కానీ మన యొక్క విద్యను ఎవరు పట్టుకెళ్ళగలుగుతారు? కాబట్టి అది నిజమైనటువంటి ధనం అని చెప్పి గుప్తధనం అనమాట. కాబట్టి ఈ విద్య అనేటువంటి గుప్తధనాన్ని ఎవరు కూడా తీసుకెళ్ళలేరు. 6వ శ్లోకం. ఏకోపి గుణవాన్ పుత్రో నిర్గుణేన శతేన కిం ఏకశ్చంద్రాస్తమోహంతి నచతారా సహస్రశః. ఏకోపి గుణవాన్ పుత్రో నిర్గుణేన శతేన కిం ఏకశ్చంద్రతమోహంతి నచతారా సహస్రశః

వానర జాతులలో వానరములయందు అనేక జాతులున్నాయి. ఇందులో కర్మాధికారము జ్ఞానాధికారము కలిగినటువంటి వానర జాతి ఒకటి ఉంది. అది చాలా శ్రేష్టమైనటువంటి వానర జాతి. వాళ్ళు సంధ్యావందనం చేస్తారు. మనుష్యులు ఎలా చేస్తారో అలా వాళ్ళు సంధ్యావందనం చేస్తారు. వాళ్ళ అంత్యేష్టి సంస్కారం అవన్నీ కూడా అలా ఉంటాయి. వాలి సుగ్రీవుడు సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతిలో వచ్చినటువంటి వాళ్ళు. సంధ్యావందనం చేసే అధికారం ఉన్నటువంటి వానర జాతిలో ఒక నియమం ఉంది. అన్న వదిన తమ్ముడు మరదలు రెండు జంటలుండగా ఏ కారణం చేతనైనా అన్నగారు కానీ తమ్ముడు కానీ మరణిస్తే, మరదలు కానీ వదినగారు కానీ మిగిలినటువంటి వారిని, అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అన్నగారు మరణించాడు అనుకోండి, ఇప్పుడు ఆ వదినగారు తనంత తాను కోరుకుంటే తమ్ముడికి భార్య అవ్వచ్చు. అలాగే తమ్ముడు మరణించాడు అనుకోండి, తమ్ముడి భార్య కోరుకుంటే అన్నగారికి భార్య కావచ్చు. అది వాళ్ళకి వాళ్ళ ధర్మం, అది వాళ్ళ నియమం. అది మీరు మన నియమాల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టకండి, వాళ్ళ నియమం అలా ఉంది, అది వాళ్ళకి ధర్మబద్ధం. కాబట్టి వాలి భార్యగా తార ఉన్నంతకాలం సుగ్రీవుడు ఎప్పుడూ స్వీకరించలేదు. వాలి మరణించాడు అని పరిపూర్ణంగా నమ్మాడని గుర్తేమిటంటే పట్టాభిషేకం చేసుకుని తారని కూడా తీసుకున్నాడు. ఆవిడ అంగీకరించింది సుగ్రీవుడు భార్యగా ఉండడానికి, కాబట్టి స్వీకరించాడు. ఇప్పుడు తప్పు లేదు, సుగ్రీవుడు కళ్ళ ముందు బతికున్నాడని వాలికి తెలుసు, తెలిసి రుమని స్వీకరించాడు, ధర్మం తప్పాడు, అందుకుని చంపాడు. ఇది మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత సుగ్రీవుడు మరణించాడు, వాలి మరణించాడు. వాలి మరణించిన తర్వాత వాలి భార్య తార ఇప్పుడు భర్త పోయాడు కాబట్టి కోరుకుంటే ఆయన తమ్ముడికి భార్యగా వెళ్ళవచ్చు, కాబట్టి తార తమ్ముడికి భార్యగా వెళ్ళింది. రాముడు జోక్యం చేసుకోవాలి. ఆ ధర్మ సూక్ష్మాన్ని మీరు పట్టుకోవాలి. కిష్కింధకాండలో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోకపోతే ఏమవుతుందంటే, రాముడు వాలినే ఎందుకు నిగ్రహించాడు, సుగ్రీవుణ్ణి ఎందుకు నిగ్రహించలేదు అన్నది ఒక పెద్ద ప్రశ్నగా నిలబడిపోతుంది. కాబట్టి నేను అనుకుంటున్నా ఇప్పుడు మీకు స్పష్టమైంది అని నేను అనుకుంటున్నాను. రాముడు ధర్మాత్ముడు, ఆయన ధర్మాన్నే నిలబెడుతూ ఉంటాడు ఇప్పుడు. కాబట్టి రామ, నేను బ్రతికుండగా నన్ను చంపడానికి ప్రయత్నం చేసి ఈ భూమండలం అంతా తిరిగాను వాలి తరువుకొస్తే. ఋష్యమూక పర్వతం మీదకి వచ్చి కూర్చున్నాను. కిష్కింద పక్కనే ఉంది ఋష్యమూక పర్వతం. ఆఖరికి నేను ఈ ఋష్యమూకం మీదే కూర్చున్నాను. ఒక కారణం వల్ల ఇక్కడికి వాలి రాడు అంతే చెప్పాడు. అప్పటికే ఆ మాటే చెప్పాడు. ఒకనొక కారణం చేత వాలి ఇక్కడికి రాలేడు. వాలే కాదు, వాలి అనుచరులు కూడా రాలేరు. అందుకని నేను ఇక్కడ ఉన్నాను, కానీ ప్రాణాలు అరచేత పెట్టుకుని ఉన్నాను. ఎందుకంటే నన్ను చంపాలి అని కృతకృత్యుడై ఉన్నాడు. నే ఎలాగైనా తమ్ముడిని చంపేస్తానంటున్నాడు. అందుకని ఏ క్షణంలో ఎవరిని పంపి నన్ను చంపుతాడోనని భయపడడం వల్లే నీ ఇద్దరిని చూసినప్పుడు కూడా

వాలే పంపాడు అని నేనంత భయపడ్డాను. నేను బ్రతికుండగా నా భార్య రుమని తన భార్యగా వాలి అనుభవిస్తున్నాడు. ఇది వాలి చేసినటువంటి ద్రోహం. అందుకని వాలిని సంహరించి నాకు రాజ్యాన్ని భార్యని ఇప్పించవలసింది అని నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు వెంటనే రామచంద్రమూర్తి అన్నారు, యావత్తం నాభిపశ్యామి తవ భార్యాపహారిణం తావత్ సజీవేత్ పాపాత్మ వాలి చారిత్ర దూషక. ఆయన తీర్పు చెప్తారు. చారిత్ర దూషక, నడవడి లేనివాడు. ధర్మం తెలియదా? తెలుసు. అలా చేపట్టకూడదు రుమనని తెలుసు. చేపట్టాడు. ఎలా చేపట్టాడు? తమ్ముడు బతికుండగా చేపట్టాడు కాబట్టి ధర్మం తప్పాడు. ధర్మం తప్పినటువంటి సుగ్రీ ఆ వాలిని ఇక నేను బతకనివ్వను. నా కంటికి వాలి ఎంతకాలము కనపడడో అంతకాలమే బ్రతికుంటాడు. నా కంటికి వాలి కనపడిన ఉత్తర క్షణంలో వాలి మరణిస్తాడు. కాబట్టి నువ్వు ఇవ్వాలి ఇప్పుడే బయలుదేరి కిష్కిందకి, యుద్ధానికి పిలు. బయటికి వస్తాడు, నేను వాలిని చంపేస్తాను. సరే, బయలుదేరారు. ఆ వాలి, ఆ సుగ్రీవుడు రామచంద్రమూర్తితో, మీ పరాక్రమం మీద నాకు ఎటువంటి అనుమానం లేదు, మీరు ఇంద్రుడితో తుల్యమైన వారు, మీరు వాలిని నిగ్రహించగలరు, వాలినేమి మూడు లోకములనే నిగ్రహించగలరు, అంతటి పరాక్రమ సంపన్నులు, అటువంటి మీతో నాకు మైత్రి ఏర్పడడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషించవలసిన విషయం. రాజ్యభ్రష్టుడైన ఒక వానరుణ్ణి నేను, అటువంటి వానరుడితో మీరు స్నేహం చేశారు పైకంటూ ఉంటాడు ఈ మాటలు. కానీ సుగ్రీవుడి మనసులో ఉన్న భావనలన్నీ వేరు ఈ సందర్భంలో. ఎందుకో తెలుసా అండి? ఆయన ఎప్పుడైనా సరే లక్ష్మణుణ్ణి అసలు కూర్చోమని చెప్పడం. ఆయన ఎప్పుడైనా కూర్చోమంటే రాముణ్ణే కూర్చోమంటాడు. రాముణ్ణి కూడా ఎలా కూర్చోమంటాడంటే ఒక కొమ్మ విరిచి వేసి, రెండు పర్యాయాలు చేశాడు అలాగా, ఒక కొమ్మ విరిచి వేసి దాని మీద తను కూర్చుని రాముణ్ణి కూర్చోమంటాడు. ఒకసారి అయితే ఏమైందంటే రామలక్ష్మణులు ఇద్దరు నిలబడ్డారు, తను కూర్చుని మాట్లాడాడు. ఆ తరువాత ఏం చేశాడంటే చూసి రామ మీరు కూర్చోండని లేచి ఒక మద్ది చెట్టు కొమ్మ విరిచి ఆసనంగా వేసి కూర్చోండని తను కూర్చుని ఇలా కూర్చోమన్నాడు. అంటే మహాత్ముల సరసన కూర్చోవడం, మహాత్ములతో సమానంగా కూర్చోవడం వారిని అవమానించడమే. అంటే వారు కూర్చోమంటే కూర్చోవచ్చు, అందులో దోషం లేదు. అలా ఉండకూడదు. మనం ఆ గమనించగలిగినటువంటి స్థితిని చూడాలి. ఇది సుగ్రీవుడికి తెలియదా? రాముడు మహాత్ముడని తెలియదండి. తెలియకపోవడం వల్ల అలా ప్రవర్తించాడు అని మీరు అన్నారనుకోండి, లేకపోతే మహాత్ములతో అలా ప్రవర్తించకూడదని సుగ్రీవుడికి తెలియదండి అని మీరు అన్నారనుకోండి, మహాత్ములతో అలా ప్రవర్తించకూడదన్న విషయం సుగ్రీవుడికి తెలుసు అనడానికి మహర్షి ఒక సాక్ష్యాన్ని చూపిస్తారు. నేను మీకు ఎదర వచ్చినప్పుడు చూపిస్తాను. అంటే తెలిసి అలా ప్రవర్తించాడు. ప్రవర్తించి మీ అంతటి వారు నాతో స్నేహం చేస్తున్నారు, ఇంకింతకన్నా ఏం కావాలంటాడు. కానీ మనసులో అనుమానపడుతుంటాడు. ఏమనుమానపడ్డాడంటే, ఆగండి వెడదాం, పిలుస్తాను వాలిని, యుద్ధం చేస్తాను, మీరు చంపుదురు కానీ, కానీ నేను ఒక్క మాట చెప్తాను, కొంచెం వినండి అన్నాడు. ఏమి, దేని గురించి భయం సుగ్రీవుడికి అంటే, ఇప్పుడు బయటపడుతున్నాడు. సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చోత్తరం క్రామత్య నుజితే సూర్యే వాలి వ్యపగతక్లమః. వాలి ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తాడు. చాలా మంచి అలవాటు. రావణుడు కూడా లేస్తాడు. కానీ ఇద్దరికీ ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆయనకి కామం, ఈయనకి అహంకారం. నాకు బలం ఉంది అని సంధ్యావందనం చెయ్యాలి అనుకున్నటువంటి వాడు ఒక చోట కూర్చుని చేసుకుంటే చాలు. అంతేకాని బలం ఉంది కదా అని సంధ్యావందనం చేసేటటువంటి వాడు ఏదో చెరువు దగ్గరికి వెళితే నాలుగు గట్ల మీద సంధ్యావందనం చేయాలి, నాలుగు చోట్లకి వెళ్ళి తర్పణ అర్ఘ్యం ఇవ్వాలని ఏం లేదు. కానీ ఒంటి బలం అటువంటిది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే నాలుగు సముద్రముల దగ్గరికి వెడతాడు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు. అంటే దిగ్దేవతా నమస్కారానికి తిరిగినట్టుగా నాలుగు సముద్రములకు వెడతాడు. తూర్పు సముద్రం, పశ్చిమ సముద్రం, ఉత్తర సముద్రం, దక్షిణ సముద్రం. ఒక్కొక్క గంతులోనే వెళ్ళిపోతాడు. దక్షిణ సముద్రం దగ్గర కూర్చున్నవాడు ఒక్క గంతు వేస్తే ఉత్తర సముద్రం దగ్గర ఉంటాడు. ఉత్తర సముద్రం దగ్గర నుంచి ఒక్కసారి లంఘిస్తే మళ్ళీ తూర్పు సముద్రానికి వస్తాడు. తూర్పు సముద్రం నుంచి బయలుదేరితే ఒక్క గంతులో పశ్చిమ సముద్రాన్ని చేరుకుంటాడు. మా అన్నయ్య అంత వేగంగా సంధ్యావందనానికి వెళతాడు. సంధ్యావందనానికి వెళ్ళేటప్పుడు పెద్ద అలా వెళ్ళాలనేటటువంటి ఒక వ్యగ్రత ఏమీ ఉండదు. సంధ్యావందనం అనేటటువంటిది చాలా ప్రశాంతంగా చేసేటటువంటి స్థితి. మీరు విన్నారో లేదో, రాముడు
అరణ్యవాసానికి రా

0: గానే గంగాతీరంలో గుహుడి దగ్గరికి వెళ్ళాడు. నిర్మలమైన మనస్సుతో గాయత్రి చేస్తాడు. గాయత్రి ఎప్పుడు చేస్తున్నా సంధ్యావందనంలో మనసుని నిర్మలం చేసుకోవాలి. అందుకే అన్ని మాటలు ఆచమనం చేస్తారు. స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందుండేటటువంటి తాపములను నిగ్రహించి మనసుని నిలబెట్టి సంధ్యావందనం చెయ్యాలి, గాయత్రి చెయ్యాలి. అది బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. కాబట్టి రాముడు చేస్తే ప్రశాంత చిత్తుడై చేస్తాడు, వాలి చేస్తే తన బలాన్ని బయట పెట్టుకునేటట్టు చేస్తారు. సంధ్యావందనం సంధ్యావందనంలా చేయాలి తప్ప సంధ్యావందనం వేలంబరానికి వెటకారాలకి సంధ్యావందనాలు చేయకూడదు. అది చాలా ప్రమాదం కూడా. అలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకూడదు. దాన్ని చేసేటప్పుడు తదేక దృష్టితో జాగ్రత్తగా ఆ మర్యాదతో ఆ గౌరవంతో చేయవలసి ఉంటుంది. కాబట్టి నాలుగు సముద్రముల దగ్గరికి వెడతాడు మా అన్నయ్య, ఒక్కొక్క గంతులో వెళ్ళిపోతాడు. అయిపోయిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? సంధ్యావందనం అయ్యాక, అంటే సూర్యోదయం అయిపోయే లోపల ప్రాయశ్చిత్తం లేకుండా కదా అర్ఘ్యం ఇచ్చేయాలి, కాబట్టి త్వరతో ముందు సంధ్యావందనం చేస్తాడు. చేసిన వెంటనే ఏం చేస్తాడంటే, అగ్రాణ్యారుహ్య శైలానాం శిఖరాణి మహాంత్యపి ఊర్ధముత్పాత్య తరస ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. ఆయన పర్వతముల యొక్క శిఖరముల దగ్గరికి వెళ్ళి నించుంటాడు. నించుని ఆ పర్వత శిఖరములను ఊపి చేత్తో బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు. పట్టుకుని శిఖరములను గాలిలోకి ఎగరేస్తాడు. ఎగరేసి పట్టుకుంటూ ఉంటాడు కింద పడకుండా. పర్వత శిఖరములను పెరిగి ఆడుకోవడం మా వాడికి పొద్దున్నే చేసుకునే వ్యాయామం లాంటిది. బంతి ఆట కింద లెక్క అది. శిఖరములతో ఆడుకుంటాడు అలాగా. అంటే ఎంతటి బలవంతుడో ఎంతటి వేగమున్నవాడో గమనించు. బలం ఉండడం ఒకెత్తండి, బలానికి పక్కన వేగం ఉండడం మరింత ద్విగుణీకృత బలం. అది బలం ఉన్న చోట వేగం ఉండాలని లేదు, వేగం ఉన్న చోట బలం ఉండాలని లేదు. బలము వేగము కూడా ఉన్నాయనుకోండి చాలా కష్టం ఇంకా పట్టుకోవడం. అంత వేగంగా వచ్చి మీద పడిపోతాడు. అంత వేగమున్నవాడు అంత బలమున్నవాడు మా అన్నయ్య. బహవః సారవంతశ్చ వనీషు వివిధాద్రుమాః వాలినా తరసా భగ్న బలం ప్రథయతాత్మనః. మా అన్నయ్య పచ్చగా ఉన్నటువంటి ఆకులతో ఉన్న సాలవృక్షముల దగ్గరికి వెడతాడు. వెళ్ళి ఆకాశం అంతెత్తి పెరిగిపోయి కొమ్మలతో రెమ్మలతో పచ్చి ఆకులతో ఉన్న సాలవృక్షం దగ్గరికి వెళ్ళి దాని మొదలు పట్టుకుని ఒకసారి ఊపుతాడు. ఊపి పైకి చూస్తాడు. చూస్తే అపర్ణః, ఇహ ఆకులు ఉండవు ఆ చెట్టుకి, అన్ని ఆకులు కింద పడిపోతాయి. పచ్చాకు పడడం చాలా కష్టం, పచ్చాకు ఊడదు. కానీ మా అన్నయ్య సాలవృక్షాన్ని కదిపితే ఆకులన్నీ ఊడి కింద పడిపోతాయి. అంతటి మహాబలవంతుడు. అంటే ఏమిటి? నిన్ను నమ్మి నేను వెళ్ళచ్చా? నేను వెళ్ళి యుద్ధానికి పిలిచిన తరువాత నువ్వు తట్టుకోలేకపోతే? ఏదో వాలి చంపేస్తానంటున్నావు, మంచిదే పాపం ఏదో మిత్రత్వంతో. కానీ తీరా అక్కడికి నువ్వు వచ్చి కాళ్ళు చాపావనుకో, నా పరిస్థితి ఏమిటి? వదిలిపెట్టండి అంది ఇంకా. కాబట్టి మా అన్నయ్య బలం ఏమిటో ముందు తెలుసుకో. అంటే రాముని మీద కించిత్ అనుమానం ఉంది. రాముని యొక్క బలం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నవాడు కాదు. ఈ మాట చెప్పిన తరువాత ఇంకొకటి చెప్తున్నాడు. మహిషోదుందుభిర్నామ కైలాస శిఖర ప్రభ బలం నాగ సహస్రస్య ధరయామాస వీర్యవాన్. దుందుభి అని ఆ మాయావి యొక్క తమ్ముడు, వాడికన్నా గొప్పవాడు వీడు. వీడికి 1000 ఏనుగుల యొక్క బలం ఉన్నటువంటి వాడు. 1000 ఏనుగుల బలం ఉంటే వచ్చిన ఇబ్బంది ఏముందండి? దానికి పెద్ద గొడవే ఉంది. ఆయన బలం అయింది, ఆయన తిండి అయింది. కానీ వచ్చిన బాధ ఏమిటంటే బలం ఉంది కాబట్టి రోజు ఎవరో ఒకళ్ళతో యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళడానికి ఆయనకి ఈయనకి ఏమి అభిప్రాయ భేదాలు ఉండక్కర్లేదు. బలవంతులు ఎవరని అడుగుతాడు. ఆయన బలవంతుడండి అన్నారనుకోండి, నేను పొత్తున్నే వెళ్ళి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి జబ్బలు ధరుస్తాడు, వస్తావా రావా యుద్ధం చేస్తానంటాడు. అంటే ఓడించేయాలంతే. నేను బలవంతుడననేటటువంటి ఒక కండకావరం అనమాట. కాబట్టి ఈ దుందుబి 1000 ఏనుగుల బలం ఉన్నవాడు కాబట్టి ఒకసారి సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. సముద్రుడు అనంతమై గంభీరంగా ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి జబ్బలు చరిచన్నాడు, నువ్వు ఇంత పెద్ద సముద్రుడు ఉన్నావు, ఇంత బలవంతుడు అంటారు, ఇవాల్టితో నీ పొగరణి చేస్తాను రా యుద్ధానికి అన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఏం చెయ్యక్కర్లేదు. బలం ఉంది కాబట్టి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అదే రాక్షస ప్రవృత్తి అంటే, అంతకన్నా ఇంకేముండదు.
1: కాబట్టి ఎప్పుడైనా అటువంటి వాడు మీకు కనపడితే మీరేం చేయాలంటే

సముద్రుల్లా హిమవంతుల్లా మాట్లాడాలి అని గుర్తుపెట్టుకోండి. తప్ప మీరు యుద్ధానికి వెళ్ళిపోకూడదు, వాళ్ళే మీరు కూడా రెచ్చిపోకూడదు. కాబట్టి సముద్రుడు ఎంత గంభీరంగా మాట్లాడాడంటే ఆయనే గాంభీర్యం సముద్రం అంటే. తత సముద్రో ధర్మాత్మ సముద్ధాయ మహాబల అబ్రవీద్వచనం రాజనం అసురం కలచూదితం. కాలము చేత గ్రసింపబడడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ దుందుబికి ఈ కండకావరం పెరిగింది. కాబట్టి సముద్రుడి దగ్గరికి వెడితే సముద్రుడు లేచన్నాడు, నీతో నేనేమి యుద్ధం చేస్తానయ్యా, సమర్థో నాస్మితే దాతుం యుద్ధం యుద్ధ విశారద శ్రూయతాం చాభిదాస్యామి ఎస్తే యుద్ధం ప్రదాస్యతి శైలరాజో మహారణ్యే తపస్వి శరణం పరం శంకర శ్వశురో నామ్నా హిమవానితి విశ్రుతః గృహప్రస్రవణోపేతో బహుకందర నిర్జరః స సమర్థస్తవ ప్రీతిం అతులాం కర్తుమాహవే. ఉత్తర దిక్కున హిమవంతుడున్నాడు. హిమవంతుడు చాలా పెద్ద పర్వతం, ఋషులందరూ ఆయన్ని ఆశ్రయించి ఉంటారు తపస్సు చేసుకోవడానికి. ఆ హిమవత్ పర్వతం మీద ఉంటారు. ఆయన ఎందు పెద్ద పెద్ద గుహలున్నాయి, అనేకమైన నదులు పుట్టి ఆయన మీద ప్రవహిస్తూ ఉంటాయి, అంత బలవంతుడు. పైగా శంకరుడికి మామగారు కాబట్టి ఆ హిమవంతుడి దగ్గరికి వెళ్ళడు, ఆయన చేస్తాడు యుద్ధం. నీలాంటి వాడితో నేనేం యుద్ధం చేస్తాను, కాబట్టి నాతో యుద్ధం అక్కర్లేదు, నేనే చెప్తున్నానుగా చేయలేనని ఆయన దగ్గరికి వెళ్ళన్నాడు. వాడు వెంటనే అయితే నువ్వు చేయలేవన్నమాట కాబట్టి ఓడిపోయినట్టే, వాడికి అక్కడతో ఆ కోరిక తీరిపోయింది. కాబట్టి ఇప్పుడు కానీ వాడికి ఆ తీట వదిలిపోతూ ఉండాలి, రోజు ఎవరో ఒకళ్ళతో యుద్ధం చేయాలి వాడు. కాబట్టి వాడు హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు. పిలిచి నువ్వు నాతో యుద్ధం చెయ్యాలి, సముద్రుడు నీ గురించి ఇంత గొప్పగా చెప్పాడు, నేను నీతో యుద్ధానికి వచ్చానన్నాడు. అంటే ఆయన అన్నాడు, దేనికి యుద్ధం, మన ఇద్దరి మధ్య వైరం ఏం లేదు, నిష్కారణంగా నాతో యుద్ధం ఎందుకు అంటే, లేదు నాకు బలం ఉంది, నువ్వు బలవంతుడవో నేను బలవంతుడినో తేలిపోవాలన్నాడు. నీ అంత బలవంతుడిని నేను కాదని నేనే చెప్తున్నాను, నేనేదో తాపసులకి ఆశ్రయం ఇస్తూ ఉంటాను, వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు నా దగ్గర, నేను అందుకు పనికి వచ్చేవాడినే కానీ ఇలా యుద్ధాలు నేనే చేయలేనన్నాడు. నువ్వు యుద్ధమన్నా చెయ్యి, నాతో యుద్ధం చేసేవాడినన్నా చూపించన్నాడు. అదో పెద్ద విచిత్రమైనటువంటి విషయం. ఒక్కొక్కడి స్థితి రాక్షసత్వం అన్న మాట అంత ప్రబలంగా ఉంటుంది వాళ్ళలో ఉండేటటువంటి మన ప్రవృత్తి. అంటే ఆయన అన్నాడు, వాలీనామ మహాప్రాజ్ఞ శక్రతుల్య పరాక్రమ అధ్యాస్తే వానర శ్రీమాన్ కిష్కింధాం అతుల ప్రభాం స సమర్థో మహాప్రాజ్ఞ తవ యుద్ధ విశారద ద్వంద్వయుద్ధం మహద్దాతుం నముచేరివ వాసవ. నముచికి ఇంద్రుడికి యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నువ్వు వాలితో యుద్ధం చేస్తే. కిష్కింధారాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు మహాబలవంతుడు, నీకు తగినవాడు, ఆయనతో యుద్ధం చేయి, మీ ఇద్దరికీ సరిపోతుంది, బాగుంటుంది, నీ నాతో ఎందుకు అక్కడికి వెళ్ళి అన్నాడు. అంటే మళ్ళీ ఒక్క గంతులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. కానీ పాపం అప్పటికే తిరిగాడు కదండి, మరి ఓసారి సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఓసారి హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు, దేనికి? ఓ పుణ్యమా పురుషార్థమా, గొడవ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. గొడవ పెట్టుకోలేదు వాళ్ళు, వాళ్ళు గొడవ పెట్టుకోలేదన్న కక్ష కడుపులో ఉండిపోయింది. వాళ్ళు గొడవ పెట్టుకోలేదు, ఇవాళ నాకు యుద్ధం చేయడానికి ఒక్కడ దొరకలేదు, సూర్యాస్తమయం అయిపోయింది. వాడికి ఎంత బాధో చూడండి, ఏదో ఇవాళ నేను అయ్యో ఒక్క గుడికి వెళ్ళలేదు, ఒక్క గోపురానికి వెళ్ళలేదు, రామాయణంలో ఒక్క శ్లోకం చదవలేదు, ఒక్కసారి రామనామం రాయలేదు, రామరామ అనలేదు, ఇవాళంతా ఏమిటో ఇలా గడిచిపోయింది అని భక్తుడు విసుక్కున్నట్లు వాడికి చాలా కోపం వచ్చింది. సూర్యాస్తమయం అయిపోయింది, ఒక్కడు గొడవకు వచ్చిన వాడు లేడు, ఒక్కడితో యుద్ధం దొరకలేదు, చీకటి పడిపోయింది, వీడు వస్తాడో రాడో పడుకున్నాడో ఏమో. కాబట్టి ఇప్పుడు రెచ్చగొట్టడానికి కిష్కింధ వెళ్ళాడు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది, ఊరుకోవచ్చు కానీ రేపు పొద్దున్న మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళిపోతానంటాడేమో అని కంగారు. యుద్ధానికి ముందే సిద్ధం చేసేసుకుంటే పోతుందని. అంటే ఎంత వెర్రిగా ఉంటారో చూడండి ఒక్కొక్కళ్ళ మనస్తత్వం. మీరు ఇవి చూసి రామాయణం చూసి అలా ఉంటారనుకోకండి, నేను పేర్లు చెప్తే బాగుండదు, పేపర్లలో చదవట్లా మీరు, ఎంతమందో ఇలాంటి వాళ్ళు. కాబట్టి అయిందానికి కాందానికి జబ్బలు చదవడం, రా నాతో అంటూ ఉండడం, ఎంత రాక్షసత్వంతో ఉంటారు. కిమర్థం నగరద్వారం ఇదం రుద్ధ్వా వినర్దసి దుందుబే విదితో మేసి రక్ష ప్రాణాన్ మహాబల. వాలి ఈ దుందుబి చేసినటువంటి హడావిడి విన్నాడు. ఆయన వచ్చినవాడు ఊరుకున్నాడా, ఒక మహిష రూపంలో వచ్చాడు, వచ్చి ఒక పెద్ద మహానాదం ఒకటి చేశాడు. ఆ కిష్కింధంతా చెట్లున్నాయి, ఆ చెట్లన్నీ విరగ్గొట్టేస్తున్నాడు, గిట్టలతో భూమినంతటినీ కూడా ఓ ఇలా దున్నేసి ఆ పైకి మట్టి రేపేసి భూమిని బద్దలు చేసేస్తున్నాడు ఆ బలంతో.

ఆ నగర ద్వారాన్ని భేదించేస్తున్నాడు, బదల కొడుతున్నాడు. బదల కొడుతుంటే వాలి నిద్ర లేచి అన్నాడు, ఎందుకురా ఎవడరా అల్లరి చేస్తున్నవాడు, ఏమిట్రా అంత కంగారు వాడికి, ఎందుకు అలా ఆ నగర ద్వారాన్ని బద్దలు కొడుతున్నాడు అన్నాడు. అంటే ఆయన అడిగింది, నాకు నీతో యుద్ధం కావాలి, ఇప్పుడు చేస్తావా రేపు చేస్తావా అని అడిగితే అయిపోతుంది పోనీ. కానీ వీడన్నాడు, అంటే రాక్షసత్వం అంటే మాటలు ఎలా ఉంటాయో చూడండి. అకారణంగా నత్వం స్త్రీ సన్నిధం వీర వచనం వక్తుమర్హసి మమ యుద్ధం ప్రయచ్ఛాత్య తతో జ్ఞాస్యామి తే బలం. ఆడాళ్ళ దగ్గర కూర్చుని అరవడం కాదు, అంటే మరి రాత్రి అయిపోయింది అంతఃప్రవాసంలో రాణుల దగ్గర కదా ఉంటాడు, ఆడవాళ్ళ దగ్గరుండి ఏదో పెద్ద వీరుళ్ళ ఎవడ్రా అని అడగడం కాదు, రా యుద్ధానికి నీ బలం ఏంటో తేల్చేస్తానన్నాడు. ఎవరసలు వాడు ఏమి చెప్పడు కంగారు అనుకుని, మళ్ళీ ఏమనుకున్నాడో వెంటనే అభయం ఇచ్చాడు, ఫోన్లే చీకటి పడిపోయాక వచ్చాను కదా అని. అధమాధారయిష్యామి క్రోధ మధ్య నిశామి మాం గృహ్యతాం ఉదయ స్వైరం కామభోగీషు వానరా. పోన్లే ఎలాగోలా కష్టపడి రేపు పొద్దుటి వరకు నేను ఈ కోపాన్ని ఇలాగే అట్టి పెట్టుకుంటాను, రేపు పొద్దున్న యుద్ధానికి రా, ఇవాళకి రాత్రి నీ రాణులతో హాయిగా కామోపభోగాన్ని అనుభవించు. ఎందుకు ఆ కోపాన్ని నిలబెట్టుకోవడం, ఎవడైనా కోపం వదిలేస్తానని చూడాలి. ఆయన అంటాడు చాలా కష్టం మీద రేపు పొద్దుటి వరకు కోపాన్ని నిలబెట్టుకుంటానంటాడు. అంటే దుష్టుడి యొక్క మనప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం మధమే స్యాదహోరాత్రం పాపిస్తే మరణాంతక. కష్టపడి కోపం నిలబెట్టుకోవడం ఎందుకండి, అది పోతుంటే హాయిగా వదిలిపెట్టేయాలి దాన్ని, అమ్మాయి మన ప్రయత్నం లేకుండా పోయిందిరా అనుకోవాలి. కానీ వాడికి అలా చిత్తశాంతి లేదు, దాన్ని కష్టపడి నిలబెట్టుకుంటున్నాడు, గిట్టలతో గీరేస్తున్నాడు, చెట్ల కొమ్మలు అంటే రాత్రల్లో అలా చేస్తూ ఉంటాడు. నువ్వేం చెయ్యాలి, వాలి ఏం చెయ్యాలో చెప్తున్నాడు. ఇవాళ రాత్రికి నీ రాణులతో భోగించు, దీయతాం సంప్రదానంచ పరిశ్వజ్యచ వానరాన్ సర్వశాఖా మృగేంద్రత్వం సంసాదయ సుహృజ్జనాన్. నువ్వు దాన ధర్మాలు ఏమైనా చెయ్యాలనుకుంటున్నావేమో ఇవాళ రాత్రి చేసేసి, ఎవరికేమైనా ఇద్దామనుకుంటే ఇచ్చేసేయి. పరిశ్వజ్యచ్చ వానరాన్, ఎవరైనా నీకు ముఖ్యమైనటువంటి వానరుల్ని చూడాలంటే వాళ్ళని పిలిపించి కౌగిలించేసుకో ఒకసారి. ఎందుకంటే ఇవన్నీ అంటే కందకావరం నోటి తీట. సర్వశాఖా మృగేంద్రత్వం సంసాదయ సుహృజ్జనాన్. ఒకసారి నీ సుహృత్తులు ఉంటారు మంచి స్నేహితులు, మళ్ళీ చూడడం ఉండదు, రేపు పొద్దున్న చంపేస్తాను నిన్ను, అందుకని వాళ్ళందరినీ పిలిచి ఓసారి చూసేసి. అంటే దేనికి చంపేస్తావు, ఏమి కారణం లేదు, తను బలవంతుడు అనిపించుకోవాలి కాబట్టి చంపేస్తాడు అంతే. సుదృష్టాం కురు కిష్కింధాం కురుష్వాత్మ సమంపురే క్రీడస్వచ సహ స్త్రీభి అహం తే దర్పనాశన. రేపు ఎలాగో నిన్ను చంపేస్తాను ఉదయం, కాబట్టి ఇవాళ ఏం చేస్తావో తెలుసా, ఒకసారా కిష్కింధా సామ్రాజ్యాన్నంతటిని ఒకసారి చూసేసుకో, రాజు కాబట్టి నీకు ఆ మక్కు ఉంటుంది, ఓసారి రాజ్యం వంక చూడు, నీకు ఇష్టం కాబట్టి ఆ రాజధాని వంక కూడా ఓసారి చూసేయి. ఇవాళ రాత్రి నీకు ఇష్టమైనటువంటి స్త్రీలు ఎవరున్నారో వాళ్ళతో భోగించి రేపు పొద్దున నిన్ను చంపేస్తాను. యోహిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృషం హన్యాత్ సబ్ భ్రూణహాలోకే త్వద్విధం మదమోహితం. అసలు ఇప్పుడే చంపేద్దాను, ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా, నువ్వు తాగి రాణులతో భోగం అనుభవిస్తూ ఉంటావు కాబట్టి నిద్రపోతున్న వాణ్ణి, ఆయుధం లేనివాణ్ణి, యుద్ధానికి సిద్ధంగా లేనివాణ్ణి, ఏదో కామోపభోగంలో ఉన్నవాణ్ణి చంపడం అంటే భ్రూణహత్య, పసిపిల్లాన్ని చంపడంతో సమానం కాబట్టి నేను అటువంటి పాపపు పనులు చేయనన్నాడు. మళ్ళీ ఇందులో మళ్ళీ పాపపుణ్య విచారణ ఒకటి వాడికి. రాక్షసత్వం అంటే అలాగే ఉంటుందండి, చాలా గమ్మత్తుగా ఉంటాయి వాళ్ళ మాటలు. కాబట్టి రేపు పొద్దున్న యుద్ధానికి రాను అంటే వాలికి వీడికన్నా సరదా వాడికి, వాడన్నాడు రేపొద్దుడి దాకా అయింది, నేను తాగినా అది వీరరసం, నేను మధుపానం చేసినా అది నన్నేం అడ్డదు కాబట్టి నిన్ను ఇప్పుడే చంపేస్తాను, రేపొద్దుడి దాకా అయ్యింది, అవన్నీ నాకేం అవసరం లేదన్నాడు అని వెంటనే లోపలికి వెళ్ళి తమేవ ముక్త్వా సంక్రుద్ధో మాలాముక్షిప్య కాంచనీం పిత్రా దత్తాం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్ఠత. తన తండ్రి అయినటువంటి మహేంద్రుడిచ్చిన బంగారు మాల ఒకటి ఉంది, ఆ మాల తీసి మెడలో వేసుకున్నాడు. ఆ మాలకి ఒక శక్తి ఉంది, అది తనలోని తేజస్సుని తనలోని బలాన్ని క్షీణించిపోకుండా మాల స్వీకరించి కాపాడుతుంది. ఎదుటివారి బలాన్ని లాగేస్తుంది అని చెప్పకూడదు మీరు ఎప్పుడు, అది ఆయనలో తేజస్సుని ఆయనలో బలాన్ని క్షీణించిపోకుండా తనలోకి తీసుకుని కాపాడి మళ్ళీ ఇస్తూ ఉంటుంది. మహేంద్రుడిచ్చిన మాలకి ఆ శక్తి ఉంది, అందుకే అది మెడలో

అంతసేపు వాలి మరణించడు. వాలి మరణించాలి అంటే అది మెడలోంచి తీసేయాలి, అది మెడలోంచి తీస్తేనే మరణిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ హారాన్ని మెడలో వేసుకున్నాడు. వేసుకుని వెళ్ళా రెండు కొమ్ములు పట్టుకుని, ఎవడరా దుందుబి నువ్వే అని అన్నాడు. అవును నేనే అన్నాడు. రేపు పొద్దుడు దాకా ఎందుకు ఇప్పుడు రా అని రెండు కొమ్ములు పట్టుకుని విరిచేశాడు. ఇంత అల్లరి చేసిన వాడు ఏమీ లేదు. నాలుగు పిడిగుద్దులు గుద్దాడు, ముక్కులోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి నెత్తురు కక్కుని ఢామ్మని చచ్చిపోయాడు. ఎందుకు ఇంత అల్లరి అంటే ఎందుకు ఎక్కడో హాయిగా పడుకోక ఈశ్వరుడు ఇచ్చిన బలంతో ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు యుద్ధం చేసినట్టు, ఎందుకు చచ్చిపోయినట్టు అంటే ఒక్కటే చెప్పవలసి ఉంటుంది, కండ కావరము. కాబట్టి తం తోలగిత్వా బాహుభ్యాం గతసత్వం అచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగే నైకేన యోజనం. అదిగో అప్పుడు మా అన్న వాలి ఏం చేశాడో తెలుసా, ఆ చనిపోయినటువంటి దుందుభిని కోపంతో వాడు కొనప్రాణంతో ఉండగా రెండు చేతులతో పైకెత్తి గిర్రగిర్ర గిర్రగిర్ర తిప్పి విసిరేశాడు. పర్వతమంత శరీరం ఉన్నవాడు దుందుభి.

0: వరిలో ఆకుముడత పురుగును అదుపు చేయడం. ఆసియా ఖండంలో వరి ఒక ముఖ్యమైన ఆహార పంట. ఈ పంట మీద అనేక రకాల పురుగులు, తెగుళ్లు దాడి చేసి ఆహారం ఆదాయాలను నష్టపరుస్తూ ఉంటాయి. వేర్వేరు పంట దశల్లో దాడి చేసే ఆకుముడత పురుగు చాలా ప్రమాదకరమైన కీటకం. వీటి దాడిని రైతు త్వరగా గుర్తించకపోతే పంటలో చాలా భాగం నాశనం కావచ్చు.
1: ఎదిగే సీజన్ మొదట్లో అయితే పంట తీరుకోగలదు, కానీ పక్వానికి వస్తున్న దశలో దాడి జరిగి తగిన చర్యలు తీసుకోకపోతే దాదాపు సగం పంట పాడైపోతుంది.
0: ఎదిగిన ఆకుముడత పురుగు రెక్కల మధ్యలో వంకర గీతలుండే ఒక గోధుమ రంగు చిమ్మట. ఆడ చిమ్మట వరి ఆకు వెన్ను మీద కోలగా ఉండే గుడ్లు పెడుతుంది. ఆకుముడత పురుగు గుడ్లు కంటికి కనిపించినంత చిన్నవి. వాటిని చూడాలంటే మీకు భూతద్దం కావాలి. గుడ్ల నుంచి లార్వా, గొంగలి పురుగులు బయటికి వస్తాయి. అవి చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆకు బయటి భాగాన్ని గీరి తినడం మొదలు పెడతాయి. ఎదిగిన గొంగలి పురుగులు ఆకుని మడత పెట్టి లోపల ఉంటూ ఆకుని తినేస్తాయి.
1: గొంగలి పురుగుని చూడడం తేలికే. అవి ఆకుని మడత పెట్టి ఆకుపచ్చని టిష్యూని గీరి తింటాయి. ఆకు మడత విప్పితే లోపల గొంగలి పురుగు కనిపిస్తుంది. ఈ పురుగులు రాత్రిళ్లు చురుగ్గా, పగటిపూట బద్ధకంగా ఉంటాయి. ఇవి మడతపడిన ఆకు లోపలే ఉంటాయి.
0: ఆకుముడత పురుగులకి నీడ కావాలి, కాబట్టి నీడ ఉన్న చోట అవి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెందిన కొందరు రైతులు ఆకుముడత పురుగుని తాము ఎలా అదుపు చేస్తున్నారో చెప్తున్నారు. అది ఇప్పుడు విందాం.
1: మేము ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను కలిసి మా పొలంలో సమస్యలని చెప్పాం. ప్రతిఘటించే 3 రకాల వరి వంగడాలున్నాయని, ఆకుముడత పురుగు వల్ల వచ్చే నష్టాన్ని అరికట్టాలంటే ఆ వంగడాలని పెంచమని వాళ్ళు మాకు చెప్పారు.
0: ఎండ తగిలేలాగా మొక్కలని 20x20 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. ఎండవేడి ఆకుముడత పురుగుల్ని చంపేస్తుంది. ఆకుముడత పురుగుల్ని తగ్గించాలంటే జైవిక ఎరువులని మాత్రమే వాడడం చాలా ముఖ్యం. నత్రజని ఎరువుల వల్ల పురుగులు పెరుగుతాయి.
1: పంట బాగా పండాలని నత్రజని ఎరువుని ఎక్కువగా వాడేవాళ్ళం, కానీ దానివల్ల ఆకుముడత పురుగులు ఎక్కువైపోయాయి. వాటిని చంపాలని రసాయనిక కీటకనాశనులను వాడితే వాటి వల్ల మా పొలంలో మేలు చేసే పురుగులు కూడా చనిపోయాయి. నేను సేంద్రియ వరి సాగుని మొదలుపెట్టాను. ఇప్పుడు కేవలం దిబ్బ ఎరువు, కాంపోస్ట్లనే వాడుతున్నాను. వాటి వల్ల మేలు చేసే పురుగులు క్రమంగా పెరగడం, ఆకుముడత పురుగులు తగ్గడాన్ని చూస్తున్నాను. వరి పంటని సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం నా ఆదాయాన్ని పెంచుతోంది.
0: లైట్ ట్రాప్లని వాడితే ఎదిగిన చిమ్మటలని ఆకర్షించి అవి గుడ్లు పెట్టకుండా అరికట్టు.

0: చేయడానికి వీలవుతుంది. రెండు ప్లాస్టిక్ గరాటాలతో మీరే ఒక లైట్ ట్రాప్ ని తయారు చేయవచ్చు. ఒక గరాటాని బల్బు మీద బోర్లించి కింద మరో గరాటాని అమర్చి చిమ్మటలని పట్టుకోవచ్చు. గరాటాల వెడల్పాటి పైభాగంలో కొన్ని బెజ్జాలు పొడిచి వాటిని ఒకదానికొకటి వైరుతో కట్టాలి. లైటు వెలుగుకి చిమ్మటలు ఆకర్షితమయ్యేలా రెండు గరాటాలకి మధ్య కనీసం 2 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఎక్కువ వెలుగు కోసం ఒక 100 వాట్ బల్బుని వాడాలి. కింది గరాటాకి 2.5 సెంటీమీటర్ల వ్యాసమున్న పైపుని తగిలించాలి. చిమ్మటలు దాని గుండా కిందనున్న తొట్టిలోనికి పడిపోతాయి. లైట్ వెలుతురు చిమ్మటలని ఆకర్షిస్తుంది. వాటి పల్చటి రెక్కలు వేడెక్కిన బల్బుని తాకగానే కాలిపోగా చిమ్మటలు నీళ్ల తొట్టెలో పడి మునిగిపోతాయి. చిమ్మటలని ఇంకా తొందరగా చంపాలంటే నీళ్లలో కొద్దిగా కెరసనాయిల్ గానీ డిటర్జెంట్ సబ్బు గానీ కలపవచ్చు. లైట్ ట్రాప్ వరి మొక్కల పొడవు కన్నా పైకి ఉండేలా 1.5 మీటర్ ఎత్తులో ఒక స్తంభానికి కట్టాలి. నాట్లు వేసిన వెంటనే లైట్ ట్రాప్లని కడితే చిమ్మటలు కనిపించిన వెంటనే వాటిని చంపేయవచ్చు. 1/2 హెక్టార్కి ఒక లైట్ ట్రాప్ చొప్పున అమర్చాలి. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు దాన్ని వాడాలి. 9 గంటల తర్వాతి నుంచి మేలు చేసే పురుగుల రాక మొదలవుతుంది. కాబట్టి అవి చనిపోకుండా లైట్ని ఆర్పేయాలి. కరెంట్ లేకపోతే కెరసనాయిల్ లాంతర్ని వాడవచ్చు. ఆకుముడత పురుగులను చంపడానికి లైట్ ట్రాప్లతో పాటు మేలు చేసే కీటకాలను కూడా వాడుకోవచ్చు. పరాన్న బక్కులైన చిన్న చిన్న కందిరీగలు ఆకుముడత పురుగుల గుడ్లలో గుడ్లు పెడతాయి. ఈ కందిరీగల్ని పారాసైటాయిడ్లు అంటారు. కందిరీగలు పెరుగుతూ ఆకుముడత పురుగులు గుడ్లను చంపి తినేస్తాయి. వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి కానీ, దగ్గర్లోని ప్లాంట్ ప్రొటెక్షన్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ ప్రత్యేకమైన పారాసైటాయిడ్ కార్డులని కొనవచ్చు. ఎదిగిన చిమ్మటలు పొలంలో మొట్టమొదటిసారి కనబడగానే అవి గుడ్లు పెట్టడం మొదలైందని అర్థం చేసుకోవాలి. వెంటనే వరి పొలంలో కర్రలని పాతి వాటికి పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. 1/2 హెక్టార్కి 5 పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. కార్డుల మీద ఉండే గుడ్లలోంచి చిన్న చిన్న కందిరీగలు బయటకొచ్చిన వెంటనే ఆకుముడత పురుగులు గుడ్ల మీద దాడి మొదలు పెడతాయి. 20 రోజుల తర్వాత కార్డులని మార్చాలి. మరో 20 రోజుల తర్వాత మళ్ళీ మార్చాలి. అలా ఆకుముడత పురుగులు ఎదిగిన చిమ్మటలు పూర్తిగా నశించేంత వరకు మార్చాలి. కానీ ఆకుముడత పురుగుల్ని అదుపు చేయడానికి అతి తేలికైన మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి.
1: మా ఊరి పొలంలో చాలా పురుగుల్ని చూశాను. అప్పుడు పిట్టలు వాలడానికి వీలుగా టీ షేప్ లో ఉన్న కర్రని పొలంలో అక్కడక్కడా పాతాను. హాని చేసే పురుగుల్ని పిట్టలు తినేసి వాటిని అదుపు చేశాయి. ఆకుముడత గొంగలి పురుగులని పిట్టలు చాలా ఇష్టంగా తింటాయి. ఇప్పుడు మా పంట చక్కగా ఉంది.
0: మడత పడిన ఆకుని తెరచి దాక్కుని ఉన్న గొంగలి పురుగును చేత్తో నలిపి గాని తుమ్మమ్ముళ్ళుతో గుచ్చి గాని చంపేయవచ్చు. కోతల తర్వాత వరి దంట్లలోనూ కలుపు మొక్కల్లోనూ ఆకుముడత పురుగు బతుకుతుంది. దంట్లని కాల్చినంత మాత్రాన దాగున్న లార్వాలు చనిపోవు. కానీ ఆకుముడత పురుగులు లార్వాని తిని బతికే మంచి కీటకాలన్నీ చనిపోతాయి. కాబట్టి దంట్లని గడ్డిని ఎప్పుడూ కాల్చకూడదు. వరిగడ్డిని పశువుల పాకల్లో పరవడానికి దానాగాను ఇంకేదైనా రకంగాను వాడుకోవచ్చు. తర్వాతి పంటని మొదలు పెట్టే ముందు పొలంలో వరి మొక్కలు లేనప్పుడు చిమ్మటలు గట్లమీది కలుపు గడ్డి మీదే గుడ్లు పెడతాయి. కాబట్టి ఆ గడ్డిని కత్తిరించి తొలగించాలి. తర్వాతి వరి పంటకి నాట్లు వేసే ముందు పశువులని కలుపు మొక్కలు మేయనివ్వాలి. పంట ఎదుగుతున్నప్పుడు కలుపు గడ్డిని తొలగించాలి. ఆకుముడత పురుగు వరి పంటకి పట్టే పెద్ద తెగులు. ప్రతిఘటించే ఎదుర్కొనే వంగడాలు వేయాలి. వెలుగు పడేలా నాట్లని తగినంత ఎడంగా నాటాలి. జైవిక ఎరువులనే వాడాలి. నాట్లు వేసిన తర్వాత లైట్ ట్రాప్లని అమర్చి ఎదిగిన చిమ్మటలను అరికట్టాలి. ఎదిగిన ఆకుముడత చిమ్మట మీ పొలంలో కనిపించిన వెంటనే పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. మీ పొలంలో పిట్టలు వాలడానికి కర్రలు పాతి పిట్టలని ఆకర్షించాలి. దాగున్న గొంగలి పురుగులని చేత్తోనూ చంపేయవచ్చు. పొలంలోనూ చుట్టుపక్కల ఎదిగే కలుపు గడ్డిని అదుపు చేయాలి. ఈ రకరకాల పద్ధతులని పాటిస్తే మరింత వరి దిగుబడి సాధించి ఎక్కువ ఆదాయాన్ని అందుకోవచ్చు.
2: పారాసిటాయిడ్ కందిరీగలని వదలటం, తుమ్ముళ్ళు లైట్ ట్రాప్లు, పిట్టలు వాలే కర్రలని పాతడం వంటి తేలికైన చర్యలు తీసుకుంటాం. ఆకుముడత పురుగుని అరికట్టడానికి ఇవి చాలా చౌకైన తేలికైన పద్ధతులు. మాకు చక్కటి దిగుబడి వచ్చింది.
3: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD, DM, గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో

అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, హెచ్ పై

సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD, హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: లేజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మరి ఇవాళ ఆయుష్మాన్ భవలో నేనైతే మంచి మంచి హెల్త్ టిప్స్ చెప్పడానికి మేము ఎందుకు వచ్చేసానండి. నేను మీ ఆర్జే సృజిత. మరి ఆలస్యం లేకుండా ఆ విషయాలేమిటో తెలుసుకుందాం. మరి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ కామన్ గా ఫేస్ చేసే ఇష్యూ అయితే నిద్ర సరిపోకపోవడం. మరి అలాంటి వాటికి అసలు కారణాలు ఏంటి, మరియు అలా నిద్రలేమి సమస్యకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అయితే ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో తెలుసుకుందాం. నిద్రలేమి సమస్యకి బోలెడన్ని కారణాలున్నాయి. త్వరగా పడుకుని త్వరగా లేవడం ఆరోగ్యానికి మంచిదని చిన్న పిల్లలకు చెప్పే పాఠమే కాదు, వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన సైన్స్ పరిశోధన కూడా. గ్లోబల్ వెల్నెస్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం నిద్రకి ప్రధాన అవసరం అదే. మన భౌతిక, మానసిక, ప్రవర్తనాపరమైన అలవాట్లన్నీ వెలుగు చీకట్ల ఆధారంగా 24 గంటల సమయ చక్రానికి అనుగుణంగా ఉంటాయి. దాన్ని సర్కాడియన్ రిధమ్ అని అంటారంట. మరి ఈ రిధమ్ ని నియంత్రించే కణయంత్రాంగంపై అధ్యయనం చేశారు 3 పరిశోధకులు, జెఫ్రీ సి హాల్, ముఖేష్ రోస్ బాష్, ముఖేష్ డబ్ల్యూ ఎంగ్. పండ్ల మీద వాళ్ళే చిన్న ఈగల మీద పరిశోధనం చేసి పిఈఆర్ అనే ఒక ప్రోటీన్ ని నిత్యం నియంత్రిస్తూ వాటిలో సర్కాడియన్ రిధమ్ కి కారణమవుతున్న జన్యువుని వాళ్ళు కనిపెట్టారు. మరి ఆ ప్రోటీన్ రాత్రిపూట మాత్రమే కణాల్లో చేరి పగలు కరిగిపోతుందట. మన శరీరంలోనూ అలాగే సూర్యు నుంచి వచ్చే సహజమైన నీలికాంతు రంగు మెలటోనిన్ పై ప్రభావం చూపుతుంది. సాయంత్రం వేళకి సూర్యకాంతి తగ్గే కొద్దీ మెలటోనిన్ హార్మోన్ స్థాయిలు పెరిగి శరీరానికి నిద్రని సిద్ధం చేస్తాయి. ఉదయం మళ్లీ సూర్యోదయం వేళకి ఆ స్థాయిలు తగ్గిపోతాయి. ఇలాంటి సహజ గడియారాలెన్నో మన డిఎన్ఏలో ఉన్నాయి. గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు, శరీరం లోపలి అవయవాలన్నీ కూడా ఈ సర్కాడియన్ రిధమ్ లో భాగమే. అసలు మనిషి మనుగడలోనే సూర్యుడి పాత్ర కీలకం. ప్రతి పనికి సూర్యుడి వెలుతురుతో లింక్ ఉంటుంది. అలాంటిది పట్టణీకరణ ఉద్యోగాలు మనిషిని 4 గోడల మధ్యకి పరిమితం చేసి సహజ కాంతికి దూరం చేస్తున్నాయి. కృత్రిమ వెలుగుల మధ్య పగలు రాత్రి తేడా లేకుండా పనిచేయడం మొత్తంగా ఈ సర్కాడియన్ రిధమ్ ని తలకిందులు చేసేస్తుంది. ఇక మిగిలిన కారణాలు ఏంటంటారా, మనం స్వయంగా చేసుకుంటున్న అలవాట్లే. రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే వారిలో స్లీప్ సైకిల్ దెబ్బతిని నిద్ర అయితే సరిగ్గా పట్టదండి. మంచం మీద కూర్చుని టీవీ చూడడం, ల్యాప్టాప్ తో పనిచేయడం, ఫోన్ వాడడం వల్ల వాటి నుంచి వెలువడే నీలికాంతి మెలటోనిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మరోపక్క ఇవన్నీ మెదడుని కూడా అయోమయంలోకి నెడుతున్నాయి. ఇప్పటి వరకు మంచాన్ని నిద్రని అనుసంధానం చేసుకున్న మెదడు మంచం మీద పడుకోగానే నిద్రకు తగిన సూచనలు పంపేది. ఎప్పుడైతే మనం మంచం మీద కూర్చుని పనిచేయం మొదలు పెడుతున్నామో అప్పుడు మెదడు కూడా నిద్రని మర్చిపోయి చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడడం మొదలు పెడుతుంది. కొందరు రాత్రిపూట చురుగ్గా ఉండి ఎంత పనైనా చేస్తారు, పగలు నిద్రపోవడానికి ఇష్టపడతారు. జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు అందుకు కారణం కావచ్చు. మరి అలాంటప్పుడు వైద్యులకు చూపించుకుని సమస్య ఏమిటో తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. లిజనర్స్, మరి నిద్రలేమి సమస్యకి అసలైన కారణాలేంటో మరి ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడైతే మీకోసం ఒక చక్కటి పాట రాబోతుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867425.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తు

0: బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్ అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100191193.
2: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి నిద్రలేమి సమస్య గురించి, దానికి గల కారణాల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. మరి అందులో భాగంగానే నిద్రే కదా ఒక రోజు పోకపోతే ఏమవుతుంది అనుకునే వాళ్ళు అర్జెంటుగా అభిప్రాయాన్ని మార్చుకోవాలండి. రోజుల తరబడి నిద్రపోకుండా ఉండడం అంటే చేతుల మృత్యుదేవతను ఆహ్వానించడమేనట. చైనాకి చెందిన ఒక యువకుడు వరుసగా 11 రోజుల పాటు నిద్రపోకుండా ఫుట్బాల్ మ్యాచ్ చూసి పడుకుని నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. రాత్రింబగళ్ళు కంప్యూటర్ మీద పనిచేస్తూ ఉద్యోగాలు, ప్రాణాలు కోల్పోయే ఘటనలు జపాన్ లో చాలా జరిగాయి. నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలమనేది మనిషిని బట్టి మారుతుంది. ఏ అవయవం ముందుగా విఫలమై మరణానికి దారితీస్తుందన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. నిద్రపోకుండా రోజుల తరబడి అలాగే ఉంటే శరీరంలోని అన్ని భాగాలు ఒత్తిడికి లోనవుతాయి, బీపీ పెరుగుతుంది, శరీరం లోపల ఉష్ణోగ్రతలు పడిపోతాయి, దాంతో మరణం సంభవిస్తుంది. ప్రాణాలతో చెలగాటం కాబట్టి పరిశోధకులు నిద్రలేమి ప్రభావం గురించి మనుషుల మీద ప్రయోగాలు చెయ్యరు. ఎలుకల మీద చేసిన పరిశోధనల ఆధారంగానే ఎన్నో విషయాలు తెలుసుకుని జరిగిన సంఘటనలకు అన్వయించడం ద్వారా వాటిని నిర్ధారించుకున్నారు. ఆ విధంగా చూస్తే 17 గంటలు ఏకబిగన నిద్రపోకుండా ఉంటే ఆలోచించే శక్తి తగ్గిపోతుంది, కంటికి చేతికి మధ్య సమన్వయం చెడుతుంది, అలసట చిరాకు కలిసి శరీరాన్ని ఒకలాంటి ఉద్రిక్తతకు గురి చేస్తాయి, చెవులు కూడా వినిపించవు. వారమంతా తక్కువగా నిద్రపోయి సెలవు రోజున ఎక్కువ నిద్రపోవడం ద్వారా ఆ లోటుని భర్తీ చేసుకుందాం అనుకోవడం అయితే చాలా తప్ప ఆలోచన. నిద్రకి సంబంధించి ఏ రోజు లెక్క ఆ రోజుదే, ఒక రోజైనా 2 రోజులైనా తగ్గిన నిద్ర తాలూకు నష్టం జరిగిపోతుంది. చర్మం మరమ్మత్తులు చేసుకోలేకపోవడంతో ముడతలు పెరిగి వృద్ధాప్య ఛాయలు కూడా కనిపిస్తాయి. నిద్ర తగ్గితే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే కాదు, మొత్తంగా ఆయుష్యే తగ్గిపోతుంది. ఎందుకంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే పోరాడే శక్తి 70% క్షీణిస్తుంది. ఆకలి పెరుగుతుంది, ఏది పడితే అది తిని బరువు పెరుగుతారు. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అల్జీమర్ సమస్య కూడా పెరుగుతుంది. కోపం, ఒత్తిడి, ఆందోళన పెరిగి అనుబంధాల మీద, విధి నిర్వహణ మీద ప్రభావం చూపుతాయి. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ స్థాయిలు పెరిగి దానివల్ల స్ట్రెస్ బెల్లీగా వ్యవహరించే పొత్తి కడుపు దగ్గర పొట్ట పెరుగుతుంది. అది మధుమేహము, గుండె జబ్బుల రిస్క్ ని పెంచుతుంది. హార్మోన్ల మధ్య సమతౌల్యము దెబ్బతింటుంది. లిజనర్స్, మరి ఇప్పుడు దాకా సరిగ్గా నిద్రపోకపోతే వచ్చే సమస్యల గురించి అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే రాబోతుంది, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా JEE మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.
3: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. లిజనర్స్, మరి నిద్రలేమి సమస్య గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా, మరి అందులో భాగంగానే నిద్రపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలటండి. మరి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. నిద్ర వచ్చే వరకు పట్టపగల్లా వెలిగే లైట్లను తగ్గించుకోవాలి. 10 గంటలకి నిద్రపోవాలనుకుంటే 8:30 లోపలే భోజనం చేసి నెమ్మదిగా శరీరాన్ని, మనసుని నిద్రకు సిద్ధం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా గడపాలి. సాయంత్రం తర్వాత కాఫీలు, టీలు, మద్యము తాగకూడదు. పడక గదిలోకి టీవీ, ఫోన్ లాంటివి తీసుకెళ్లకూడదు. మధ్యాహ్నం 1/2 గంట కన్నా ఎక్కువ పడుకోకూడదు. మంచం ఎక్కాక రేపటి పనుల గురించి అస్సలు ఆలోచించకూడదు. పడుకునే ముందు కఠినమైన వ్యాయామాలు అసలు చేయకూడదు. నిద్ర మాత్రలు అలవాటు చేసుకోకూడదు. నిద్ర దేవతని ఆహ్వానించే అలవాట్లివి. త్వరగా లేచి త్వరగా నిద్రపోయేందుకు ప్రయత్నిస్తే శరీరం సర్కాడియన్ రిధంకి అలవాటు పడుతుంది. రోజు 1/2 గంట వ్యాయామం అలవాటు చేసుకోవాలి. ఎండలో కాసేపు తప్పనిసరిగా గడపాలి. ఇంట్లో తలుపులు, కిటికీలు తెరిచి సహజమైన వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుకు ధ్యానం తోడ్పడుతుంది. షిఫ్ట్ లో పనిచేసే

వారు నిపుణుల సలహాతో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం 10 నిమిషాల పవర్ నాప్ ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. మందరంగా ఉండే సంగీతం, మంచి పుస్తకం హాయిగా నిద్రపోయేందుకు సహాయపడతాయి. భోజనం త్వరగా చేసి కావాలంటే పడుకునే ముందు అరటిపండు, పాలు తీసుకోవచ్చు. వీటిలో ఉండే ట్రిప్టోఫాన్ వల్ల కొందరికి నిద్ర బాగా పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నిద్రకు సంబంధించిన పరికరాలపై జరుగుతున్న లక్షల కోట్ల రూపాయల వ్యాపారం సమస్య తీవ్రతకి నిదర్శనం. కేవలం స్మార్ట్ లైట్లు, సహజ వెలుతురు లాంటి వెలుగునిచ్చే కృత్రిమ లైట్లు మార్కెట్ విలువ 30,000 కోట్ల దాకా ఉంటుందని నిపుణుల అంచనా. సమస్య తీవ్రతను వెల్లడిస్తున్న మరికొన్ని విషయాలు. బెంగళూరుకి చెందిన వేక్ఫిట్ అనే కంపెనీ గ్రేట్ ఇండియన్ స్క్రీప్ స్లోట్ కార్డ్ పేరుతో ఏటా నిద్రపై తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ ఉంటుంది. గతేడాది ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 67% మంది కరోనా వల్ల తమ నిద్ర దెబ్బతిందని చెప్పారు. ప్రతి 5 గురిలో ఒకరు నిద్ర పట్టని సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. 90 మంది నిద్ర మధ్యలో లేచి కూర్చుంటున్నామన్నారు. 30% పొద్దున నిద్రలేచాక తీవ్ర అలసటగా ఉంటుందన్నారు. కరోనా సమయంలో నిద్రకు సంబంధించిన ఉత్పత్తుల డిమాండ్ 70% వరకు పెరిగింది. మధుమేహాల్లో 50% మంది శ్వాసలో అవరోధాల వల్ల నిద్ర దెబ్బతినే స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నారు. 192 మంది ఫోన్ చేత్తో పట్టుకుని పడుకుంటుండగా 54 మంది అర్ధరాత్రి వరకు ఫోన్లో సినిమాలు చూస్తూనో వీడియో గేములతోనో గడుపుతున్నారట. మరి ఇలాంటి పరిస్థితులు రాత్రంతా హాయిగా నిద్రపోయి తెల్లారక ఎవరూ లేపకుండానే అలారంతో పని లేకుండా నిద్రలేస్తున్నారంటే మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేనట్లే. సో లిజనర్స్, మరి ఇదంటి నిద్రలేమి వల్ల వచ్చే కలిగే సమస్యలు, దానికి గల కారణాలు, మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మరలా ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.

తనహా. ఈ శ్లోకం యొక్క అర్థం, ఇతరుల భాగ్యములను చూచియు తన కష్టములను తలుచుకొనియు కోపగించుకొనరాదు, ఇది సనాతన ధర్మం అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: बुधः यमान् पतत्य कुर्वाण केवलं नियमान् भजन్.
1: ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, యమములన మనోనిగ్రహము, నియమము వలన బాహ్యేంద్రియ నిగ్రహము కేవలం నియమవంతుడుగా ఉన్నచో చాలదు, మనోనిగ్రహం కూడా లేనిచో మానవుడు పతితుడగును అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: ఈ శ్లోకం యొక్క భావం: మేధావి అయిన వాడు ఎన్ని కష్టాలు పడినను శుద్ధమైన నడవడిని జీవనమును కలిగి ఉండవలను, దానివల్లే అతడు ప్రతిష్ఠనందును ఉత్తమగతులను పొందును అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.
1: రామా, శ్రీరామా, కోదండరామా.

లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిసనర్స్, ఈనాటి మన కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాన్ని తెలుసుకుందాం.
4: వృత్తం యత్నేన సంరక్ష్యం విత్తమేతి చ యాతి చ అక్షీణో విత్తతః క్షీణో వృత్తతస్తు హతః.
3: ఈ శ్లోకం యొక్క అర్థం, మానవులు తమ నడవడిని యత్నముతో చక్కబర్చుకోవలను. ధనము ప్రధానం కాదు, అది వచ్చుచూ పోతూ ఉండును. ధనహీనుడు హీనుడు కాడు, కాని చరిత్రహీనుడు ఎన్నిటికీ హీనుడే సుమా అంటూ ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ऋषिभिः स्वं स्वं विज्ञानमाश्रित्य दमस्तेषां परायणम्. ఈ శ్లోకం యొక్క భావం, ధర్మము అనేక రూపాలు గలది. వాటిని ఎందరో మహర్షులు తమ తమ అనుభవ జ్ఞానమును పురస్కరించుకుని చెప్పియున్నారు. వాటన్నింటికీ శిరోభూషణమైనది అంతరింద్రియ నిగ్రహమే అని చెప్పవలను అంటూ ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

ధీనాం. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, దయ, దానశీలత, అంతరింద్రియ నిగ్రహం, దైవభక్తి, గురుభక్తి, ఓర్పు, సత్యము, శౌచము, తపస్సు, అస్తేయము, ఇవి గృహస్థుల ధర్మాలు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్.

0: ఫైబ్రోసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిసనర్స్, ఈనాటి మన కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.

0: वनस्थितिः पृथिव्यां बन्धुवद्रुत्विः इति कर्तव्यतासताम्।
1: ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, అచంచలమైన ఈశ్వర విశ్వాసం కలిగి ఉండుట, తన జీవితాన్ని దేశహితార్థమయ్యే గడుపుతూ ఉండుట, లోకము అందరి ఎడలను బంధు సమాదర దృష్టిని కలిగి ఉండుట, ఇవన్నీ సత్పురుషులైన వారికి కర్తవ్యములు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: గచ్చతి.
1: ఈ శ్లోకం యొక్క భావం, ఏ గృహస్థని ఇంటి నుంచి అతిథి అయిన వాడు ఆకలితో వెనుదిరిగిపోవునో అట్టివాడు ఆ గృహస్థు చేసిన మంచి కర్మల ఫలితములను కొనియాడుతూ తాను గావించిన దుష్కర్మల ఫలము నా గృహస్థునికి ఇచ్చి పోవుచున్నాడు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, ఎవ్వరి పుణ్య శరీరమందు తపశోభ వెలుగుచుండునో, ఎవ్వరి వివేకత బుద్ధి యందు తత్వచింతన వెలియచుండునో, ఎవ్వరి ముఖ పద్మమందు సరస్వతి నాట్యమాడుచు ఉండునో, అట్టి ఉపాధ్యాయులు లభించి మమ్ము కృతార్థులను అనుసరించుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్ గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారాం రాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్.

0: అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: లిస్నర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

0: ఈ శ్లోకం యొక్క అర్థం, నీ మనసున మెలకుచున్న సూర్యనందుడగు యమధర్మరాజుతో నీకు వివాదము లేనట్లయినచు నీవు ధన్యుడవే. నీవింక గంగా స్నానములు చేయనక్కర్లేదు, కురుక్షేత్రమునకు పోవను అక్కర్లేదు. అనగా నిష్కలంకమైన ప్రవర్తన కలిగి ఉన్నవారు ఏ తీర్థ దర్శనమూ చేయకుండగానే పుణ్యగతులకు తప్పక పోదురని ఈ శ్లోకం యొక్క భావం.
1: భోజనాత్ పూర్వభాగే చ భో

0: ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, భోజనం చేయకముందున్న బుద్ధి భోజనం చేసిన తర్వాత సుఖంగా కూర్చున్నప్పుడు ఉండదు. మానవుల చిత్త వృత్తులు క్షణక్షణము మారుతూ ఉంటాయి. కావున ఏ ధర్మ కార్యమునైనా చేయ బుద్ధి పుట్టినప్పుడు వెంటనే ఆ పని చేయాలి. తర్వాత మళ్లీ ఆ బుద్ధి మారిపోవచ్చును కదా. ఇది చాలా ధర్మ సూక్ష్మము అని ఈ శ్లోకం యొక్క అర్థం.
1: నహి ప్రతిజ్ఞాం కుర్వంతి వితథాం సత్యవాదినః లక్షణం హి మహత్వస్య ప్రతిజ్ఞా పరిపాలనం.
0: ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సత్యవాదులెన్నడును వ్యర్థ ప్రతిజ్ఞలను చేయరు సుమా. చెప్పిన మాట ప్రకారం నడుచుకునేవాడే మహత్వం గలవాడు కదా అంటూ ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో మరలా కలుసుకుందాం. నమస్కారాలతో రెడీ విష్ణు 90.4.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9100 9193.
3: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠం ద యూజ్ ఆఫ్ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ వింటారు.
1: గుడ్ మార్నింగ్ చిల్డ్రన్.
2: గుడ్ మార్నింగ్ సార్.
1: హౌ ఆర్ యూ చిల్డ్రన్?
2: వి ఆర్ ఫైన్ సార్, థాంక్యూ. హౌ ఆర్ యూ సార్?
1: ఐ యామ్ ఫైన్ టూ, థాంక్యూ చిల్డ్రన్. నిన్న, మొన్న, పోయిన వారము, గత సంవత్సరంలో జరిగిన పనులు ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐ వెంట్ టు ద సినిమా లాస్ట్ సండే అంటే పోయిన ఆదివారము నేను సినిమాకు వెళ్ళాను. అలాగే నిన్న చేసిన ఏదో ఒక పనిని గురించి చెప్పు కమలా.
3: ఐ ఏట్ చపాతీస్ ఎస్టర్డే.
1: గుడ్, కమలా ఏట్ చపాతీస్ ఎస్టర్డే. ఫాతిమా, యు సే అ సెంటెన్స్ అబౌట్ something that happened in 2005.
4: My father went to Makkah in 2005.
1: Excellent. Fatima's father went to Makkah in 2005. Kani kontha sepu kritame poorthaina parinanu gurinchi ela cheppalo ee roju nerchukundam. Now I am going to give something to each of you to eat. Okay Ravi, I am going to give you a biscuit. Kamala, you get a toffee. Suma, I give a banana. Ravi, where is the biscuit?
5: Tinesanu sir.
1: Good. Ravi has eaten a biscuit. Kamala, where is the toffee?
6: Tinesan sir.
1: Right. Kamala has eaten a toffee. Suma, what has happened to the banana?
7: I have eaten the banana sir.
1: Good. Ravi em chesadu? బిస్కెట్ తిన్నాడు. రవి హ్యాస్ ఈటెన్ అ బిస్కెట్. వాట్ హ్యాస్ కమలా ఈటెన్? కమలా హ్యాస్ ఈటెన్ ఎ టాఫీ. వాట్ హ్యాస్ సుమా డన్? సుమా హ్యాస్ ఈటెన్ అ బనానా. కొన్ని నిమిషాల ముందు లేక ఇంతకు ముందు మీరు చేసిన పనులను గురించి మిమ్మల్ని అడుగుతాను. మీ జవాబు అవును అయితే ఎస్, ఐ హ్యావ్ అనండి. మీ జవాబు లేదు అయితే నో, ఐ హెవెంట్ అనండి. రవి, have you eaten a biscuit?
5: Yes, I have.
1: Now, all of you answer, has Ravi eaten a biscuit? Yes, he has. Say that all of you, has Ravi eaten a biscuit?
2: Yes, he has.
1: Now, Kamala, have you eaten a banana?
6: No, I haven't.
1: Good. Has Kamala eaten a banana? No, she isn't. Answer all of you, has Kamala eaten a banana?
2: No, she hasn't.
1: What has Kamala eaten? Use she.
2: She has eaten a toffee.
1: Say it again, please. Use Kamala.
2: Kamala has eaten a toffee.
1: Correct. Suma, have you eaten an ice cream?
7: No, I haven't.
1: Good. Has Suma eaten an ice cream? Use she.
2: No, she hasn't.
1: Correct. Answer all of you, has Suma eaten an ice cream?
2: No, she hasn't.
1: What has Suma eaten? Answer all of you, use she.
2: She has eaten a banana.
1: Have, leka has, upayogistu, eaten, done, seen, drawn, lati padalu, ela vadalo, ardhamainda?
2: Ardhamaindi sir.
1: Atodu tinesadu, ani cheppalante, he has eaten ani, nenu tinnanu ani cheppalante, I have eaten ani, ame tinesindi ani cheppalante, she has eaten ani

0: పిల్లలు తినేశారు అని చెప్పాలంటే దే హ్యావ్ ఈటెన్ అని చెప్పాలి లేదా రాయాలి. రిపీట్ దీస్ సెంటెన్సెస్ ఆఫ్టర్ మీ. హీ హ్యాస్ ఈటెన్.
1: హీ హ్యాస్ ఈటెన్.
0: ఐ హ్యావ్ ఈటెన్.
1: ఐ హ్యావ్ ఈటెన్.
0: షీ హ్యాస్ ఈటెన్.
1: షీ హ్యాస్ ఈటెన్.
0: దే హ్యావ్ ఈటెన్.
1: దే హ్యావ్ ఈటెన్.
0: అలాగే బొమ్మలు గీయటం అనడానికి ఇంగ్లీష్ వర్డ్ ఏది?
2: డ్రా.
0: కరెక్ట్. ఈట్కి ఈటెన్ లాగే డ్రాకి డ్రాన్ అని ఉపయోగించాలి. సరే, ఇప్పుడు మీకు చిన్న డ్రాయింగ్ పని ఇస్తాను, చేస్తారా?
1: చేస్తాం సార్.
0: రవి, నువ్వు పిల్లి బొమ్మ డ్రా చెయ్యి. కమల, నువ్వు ఒక ఇల్లు, దాని ప్రక్కన రెండు తాటి చెట్లు డ్రా చేయమ్మా. సుమ, డ్రా టూ ఫ్లవర్స్ విత్ సమ్ లీవ్స్. ఓకే?
2: ఓకే సార్.
0: హ్యావ్ యూ డ్రాన్ ద పిక్చర్స్?
1: Yes, సార్.
0: Yes. సార్ అనకూడదు, ఎస్ ఐ హ్యావ్ అనాలి. ఇందాక నేర్చుకున్నారు కదా, ఎస్ ఐ హ్యావ్ గాని నో ఐ హెవెంట్ అని గాని అనాలి. ఓకే, హ్యావ్ యూ డ్రాన్ ద పిక్చర్స్?
1: Yes, I have, sir.
0: Good. What have you drawn, Ravi?
3: I have drawn a cat.
0: I have ani rendu padalu veer veeriga kaaga. I have drawn a cat ani cheppali. Say the sentence, Ravi. What have you drawn?
3: I've drawn a cat.
0: Good. What has Ravi drawn? All of you answer, use he.
1: He has drawn a cat.
0: He has rendu padalu veer veeriga kaaga. He's ani anali. He's drawn a cat. Say it, all of you.
1: He is drawn a cat.
0: Say it again, please. Use Ravi's.
1: Ravi's drawn a cat.
0: Again, please.
1: Ravi's drawn a cat.
0: Good. What has Kamala drawn? She's drawn a house. She's drawn two trees also. Say the two sentences, all of you.
1: She has drawn a house.
0: Wait. Say it as she is drawn a house. Repeat.
1: She has drawn a house.
0: Repeat.
1: She has drawn a house.
0: Good. Now, Suma, what have you drawn?
2: I've drawn two flowers.
0: Correct. What has Suma drawn? Answer, all of you.
1: Suma's drawn two flowers.
0: Say it again, please.
1: Suma's drawn two flowers.
0: Now, I am going to ask you some questions. Yes, I have. Or, no, I haven't ani. Use chesi cheppali. Have you drawn a cat, Kamala?
4: No, I haven't.
0: What have you drawn?
4: I have drawn a house.
0: Say, have.
4: Have drawn a house.
0: Correct. What has Kamala drawn? Answer, all of you. Use she.
1: She has drawn a house.
0: Say is. She has drawn a house.
1: She's drawn a house.
0: Say it again, please. Use Kamala.
1: Kamala has drawn a house.
0: Good. Suma, have you drawn two flowers?
2: Yes, I have.
0: What have you drawn, Suma?
2: I have drawn two flowers and some leaves.
0: Very good. What has Suma drawn? Use she.
1: She's drawn two flowers.
0: Correct. Say it again, please. Use Suma.
1: Suma has drawn two flowers.
0: Good. కొంచెం ముందు లేక ఇంతకు ముందు జరిగిన పనిని తెలపడానికి హ్యావ్, హ్యాస్ తో ఈటెన్, డ్రాన్ అనే పదాలు ఉపయోగించాలి. ఈటెన్, డ్రాన్ లాంటి పదాలు మీకు తెలుసా?
1: We don't know, sir.
0: మంచి డిక్షనరీలో ఈ పదాలు ఉంటాయి. మనం ఇంతవరకు వాడిన ఈటెన్, డ్రాన్ పదాలు దేని నుండి వచ్చాయి? ఈట్ అంటే తిను, ఈట్ నుండి ఏట్ తినెను, తిన్నారు తినింది, తిన్నాను తినేశాడు వచ్చాయి. అలాగే ఈట్ నుండి ఈటెన్ వచ్చింది. డ్రా గీచా నుండి డ్రూ గీచాను, గీచెను గీచాడు, గీచింది వచ్చాయి. అలాగే ఇంకో పదం తీసుకుందాం. రైట్ అంటే రాయు. రైట్ నుండి రోట్ రాశాను, రాసింది రాసినారు, రాశాడు. అలాగే రిటర్న్ వచ్చింది. కమల, గో టు ద బ్లాక్ బోర్డ్ అండ్ రైట్ వన్ వర్డ్ అన్ ఇట్. రవి.

0: go to the blackboard and write two words on it. Suma, go to the blackboard and write your name on it. Kamala, what have you written on the blackboard?
1: I've written one word on the blackboard.
0: Correct. What has Kamala done? Answer all of you.
2: Kamala has written one word on the blackboard.
0: Good. What has Ravi done?
2: Ravi has written two words on the blackboard.
0: Correct. Say it all of you again. Please tell.
2: Ravi has written two words on the blackboard.
0: Good. What have you done, Suma?
3: I've written my name on the blackboard.
0: Good. What has Suma done? All of you say the answer.
2: Suma's written her name on the blackboard.
0: What have the three students done?
2: They have written...
0: Aipoyaremi, blackboard daggariki velli edo rasaru kada? Edo anenduku something anochu. Complete your sentence now.
2: They have written something on the blackboard.
0: Good. Say the sentence again, please.
2: They have written something on the blackboard.
0: Ee vakyallo have eppudu vaadali, eppudu has vaadalo cheptanu vinandi. I, we, you, they, boys laati padalu vakyam modatlo vaste have vaadali. He, she, it, Rajesh, Leela, a dog laati padalu వాక్యం మొదట్లో వస్తే హ్యాజ్ వాడాలి. నేను చెప్పే సెంటెన్స్ చెప్పండి. ఐ హావ్ సెడ్ సమ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్.
2: యు హావ్ సెడ్ సమ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్.
0: వి హావ్ ఓపెన్ ద విండోస్.
2: వి హావ్ ఓపెన్ ద విండోస్.
0: యు హావ్ నాట్ డన్ ద హోంవర్క్.
2: యు హావ్ నాట్ డన్ ద హోంవర్క్.
0: దే హావ్ డ్రాన్ సమ్ పిక్చర్స్.
2: దే హావ్ డ్రాన్ సమ్ పిక్చర్స్.
0: బాయ్స్ హావ్ స్టార్టెడ్ ద గేమ్.
2: Boys have started the game.
0: Good. ఇంతసేపు హ్యావ్ ఉపయోగించే వాక్యాలు చెప్పారుగా. ఇప్పుడు హ్యాస్ తో ఎలాంటి వాక్యాలు చెప్తామో చూడండి. సుమ హ్యాస్ డ్రాన్ టూ ఫ్లవర్స్. సే దట్ సెంటెన్స్.
2: సుమ హ్యాస్ డ్రాన్ టూ ఫ్లవర్స్.
0: షీ హ్యాస్ డ్రాన్ టూ లీవ్స్ ఆల్సో. సే దట్ సెంటెన్స్.
2: షీ హ్యాస్ డ్రాన్ టూ లీవ్స్ ఆల్సో.
0: Kamala has drawn a house. Say that sentence.
2: Kamala has drawn a house.
0: She has drawn two trees also.
2: She has drawn two trees also.
0: Good. Baga chepparu. Ippudu nenu moodu padalu chepta. Meeru vaatini upayoginchi vakyam cheppali. I am going to say three words. You must say a sentence like the ones we have said. I will give you an example, okay?
2: Yes, sir.
0: He buy a pen. ఈ పదాలు ఉపయోగించి సెంటెన్స్ కంప్లీట్ చేయండి.
2: He has bought a pen.
0: He has bought a pen. Mother cook food.
2: Mother has cooked food.
0: Mother has cooked food. Two policemen catch thief. Rita, you say the sentence.
1: Two policemen have caught the thief.
0: Say the sentence, all of you.
2: Two policemen have caught the thief.
0: I eat puris for breakfast.
2: I have eaten puris for breakfast.
0: We learn some English sentences. Kamala, you say the sentence.
1: We have learned some English sentences.
0: A cat kill a rat.
2: A cat has killed a rat.
0: Uncle go the market. Suma, you say the sentence.
3: Uncle has gone to the market.
0: Say the sentence, all of you.
2: Uncle has gone to the market.
0: Listen, the peon has rung the bell. Say the sentence.
2: The peon has rung the bell.
0: Okay, today's class is over. See you tomorrow. Bye bye, children.
2: Bye-bye, sir. Thank you, sir.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ఆంగ్ల పాఠం ద యూజ్ ఆఫ్ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ ఇంగ్లీష్ పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, హై స్కూల్ విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠం డిస్క్రైబింగ్ హ్యాబిచువల్ యాక్షన్స్ యూజింగ్ ద సింపుల్ పెర్ఫెక్ట్ టెన్స్ పాఠం వింటారు.

0: books.
1: They regularly read good books.
2: They regularly read good books.
1: That's good. Now, Nikita, can you say such sentences using the verb write?
3: Yes, teacher. I often write letters. We write letters regularly. You write letters every day. He writes letters rarely. She sometimes writes letters. They usually write letters.
1: That's fine. Now, Vishnu, can you say such sentences using the verb play?
4: I play cricket regularly. We often play cricket. You never play cricket. He sometimes plays cricket. She rarely plays cricket. They usually play cricket.
1: That's good. That's very good, Vishnu. Now, Meenakshi, you say such sentences using the verb speak.
5: Yes, teacher. I speak Hindi well. We often speak Hindi at home. You don't speak Hindi at all. He rarely speaks Hindi. She sometimes speaks Hindi. They never speak Hindi.
1: That's very good, Meenakshi. Now, children, I hope you have understood this lesson well.
2: Yes, teacher.
1: So, practice saying this in your everyday English. Thank you, children.
2: Thank you, teacher.
6: మీరింత వరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హై స్కూల్ విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠాలు ద యూజ్ ఆఫ్ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ మరియు డిస్క్రైబింగ్ హ్యాబిచువల్ యాక్షన్స్ యూజింగ్ ద సింపుల్ పెర్ఫెక్ట్ టెన్స్ ఆంగ్ల పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
7: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
8: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
7: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
8: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరోగైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
7: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
9: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
8: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
9: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్. మరి నా పేరు చెప్పిన వెంటనే ఇంకొక పేరు కూడా చెప్పాలి కదా, నేను మీ విజయ అని పేరు వస్తూ ఉంటుంది కదా. మరి ఈవేళ విజయ్ గారు అయితే మాత్రం నాతో పాటు రాలేదండి. సో అందుకోసమే సోలోగా నేను ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, మరి అయితే ఈరోజు జూన్ 9 సరికొత్త చారిత్రాత్మక విశేషాలతో మేము ముందుకొచ్చాం. అదేవిధంగా జూన్ 9 అనగానే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం, గిరిజన హక్కులు, పోరాటాల చరిత్రతో పాటు మన దేశ రాజకీయాల్లో కూడా ఒక సువర్ణ అధ్యాయం గుర్తొస్తోందండి. ముఖ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఒక గొప్ప గిరిజన యోధుడి బలిదానం జరిగిన రోజు ఇదే కావడం చాలా విశేషం. జూన్ 9 అనగానే భారతదేశ చరిత్రలో మనం ఖచ్చితంగా స్మరించుకోవాల్సిన గిరిజన విప్లవకారుడు బిర్సా ముండా గురించి తెలుసుకోవాలి. జల్ జంగిల్ జమీన్, అంటే నీరు అడవి భూమి, ఈ హక్కుల కోసం బ్రిటిష్ పాలకులపై అలుపెరుగని పోరాటం చేసిన ఆయన 1900 జూన్ 9 జైల్లోనే అమరుడయ్యారు. కేవలం 25 సంవత్సరాల చిన్న వయసులోనే ఆయన గిరిజన ప్రజల్లో తెచ్చిన చైతన్యం, చేసిన పోరాటం దేశ చరిత్రలోనే ఒక గొప్ప విప్లవం అని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన్ని ప్రజలు దేవుళ్లా భావించి ధరతి ఆబా, అంటే భూమి తండ్రి అని పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. బీర్సాముండ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోలేదండి. అలాగే మన దేశ రాజకీయాల్లో కూడా ఈ రోజుకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. భారతదేశపు 2వ ప్రధానమంత్రిగా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి దేశాన్ని సమర్థవంతంగా నడిపించిన లాల్ బహదూర్ శాస్త్రి గారు 1964 జూన్ 9 ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవిలో ఉన్నంతకాలం జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో దేశ సైనికుల్లో, రైతుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. శ్వేత విప్లవం, హరిత విప్లవాలకి పునాది వేసి దేశాన్ని ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఘనత కూడా ఆయనదే అని చెప్పుకోవాలి. ఇక దేశ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పునాది వేసిన వామన్ శ్రీనివాస్ కుడ్వా, ఆయన కూడా 1899 జూన్ 9 జన్మించారు. ఆయన కేవలం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకి బ్యాంకింగ్ సేవలని అందుబాటులోకి తీసుకురావాలనే గొప్ప లక్ష్యంతో సిండికేట్ బ్యాంక్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. సామాన్యులకి, చిన్న తరహా పరిశ్రమలకి రుణాలు అందించి ఆర్థికంగా అండగా నిలవడంలో ఆయన చూపిన దార్శనికత ఎంతో అద్భుతం. ఆయన ఒక ఇంజనీర్గా, పారిశ్రామికవేత్తగా కరావళ్ళీ ప్రాంతంలో రవాణా, విద్యారంగాల అభివృద్ధికి కూడా ఎనలేని సేవలు అందించారు. దేశ ఆర్థిక ప్రగతిలో ఆయన చేసిన కృషిని ఈరోజు మనం ఖచ్చితంగా స్మరించుకోవాలండి. ఇక మన తెలుగు నేల చరిత్రలోకి వెళితే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు ఉమ్మెత్తల గోపాలరావు గారు. ఆయన 1912 జూన్ 9 జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాల్లో పాల్గొని ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించడంలో ఆయన ముందు వరుసలో నిలిచారు. రజాకార్ల అరాచకాలను ఎదిరిస్తూ పత్రికల ద్వారా, గ్రంథాలయాల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచిన గొప్ప దేశభక్తుడైన జైలు శిక్షలకి, పాలకుల వేధింపులకి భయపడకుండా మాతృభూమి విముక్తి కోసం ఆయన చేసిన త్యాగం తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక రాజకీయ రంగంలో మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన నందిని సత్పతి 1931 సరిగ్గా ఇదే రోజున జన్మించారండి. ఆమె ఒరిస్సా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి మహిళగా దేశ రాజకీయాల్లో ఐరన్ లేడీ ఆఫ్ ఒడిశాగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేంద్ర మంత్రిగా కూడా సేవలందించిన ఆమె ప్రముఖ రచయిత్రిగా ఒరియా సాహిత్యంలో ఎన్నో అద్భుతమైన నవలలు, అనువాదాలు చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకుని నిలబడి అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆమె తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఎంతో ప్రశంసనీయమని చెప్పుకోవాలి. ఇక సాహితీ లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కవి, తెలుగు ఆచార్యుడు డాక్టర్ వేణుముద్దల నరసింహారెడ్డి గారు 1939 జూన్ 9 జన్మించారు. ఆయన తన కవిత్వం ద్వారా సామాజిక రుగ్మతల్ని ఎండగడుతూ భావుకతతో కూడిన ఎన్నో ఉత్తమ కావ్యాల్ని సృష్టించారు. ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థుల్ని ఉత్తమ సాహితీవేత్తలుగా తీర్చిదిద్దడమే కాకుండా తెలుగు భాష పరిరక్షణకి నిరంతరం తపించారు. చాలా చిన్న వయసులోనే సాహిత్య ప్రస్థానంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్న సమయంలోనే ఆయన మరణించడం తెలుగు సాహిత్య రంగానికి ఒక తీరని లోటుగా మిగిలిపోయింది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నాయకుడు గాలి ముద్దకృష్ణంనాయుడు గారు 1947లో ఇదే రోజున జన్మించారు. చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఎంతో గట్టిగా గణం విప్పేవారు. ఎన్టీ రామారావు గారి హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన విద్యా వ్యవస్థలో ఎన్నో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతూ తన హుందాతనంతో అందరి మన్నలను పొందిన నమ్మకమైన ప్రజానాయకుడు ఆయన. ఇక భారతదేశంలోని కోట్లాది మంది మహిళలకి రోల్ మోడల్గా నిలిచిన కిరణ్ బేడి 1949 జూన్ 9 జన్మించారు. మన దేశంలోనే మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించి నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించిన ధీరవ్వనిత ఆవిడ. తీహార్ జైలు సంస్కరణల ద్వారా అంతర్జాతీయంగా రామన్ మెగసెసే అవార్డును అందుకోవడమే కాకుండా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఆమె ఎన్నో సేవలు అందించారు. అవినీతిపై, సామాజిక అన్యాయాలపై ఆమె చేసిన పోరాటాలు నేటి యువతకి, ముఖ్యంగా యువతులకు ఎల్లప్పుడూ ఒక గొప్ప స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. ఇక వెండి తెరపై తన నటనతో, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో మెప్పించిన నటి తెలంగాణ శకుంతల గారు 1951లో జూన్ 9 జన్మించారు. రంగస్థలం నుండి సినిమా రంగానికి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతి నాయకురాలిగా, హాస్య నటిగా వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగా తెలంగాణ యాసని, హావభావాల్ని వెండి తెరపై పలికించడంలో ఆమె శైలి ఎంతో అద్భుతంగా ఉండేది. ఒసే రావులమ్మ, నువ్వు నువ్వు నేను, లక్ష్మి వంటి సినిమాల్లో ఆమె నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహిత అనుచరుడిగా, గొప్ప స్వాతంత్ర సమరయోధుడిగా పేరొందిన అబ్బాస్ తయాబ్జీ 1936లో ఇదే రోజున కన్నుమూశారు. బరోడా సంస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత తన పదవిని వదిలి స్వాతంత్ర ఉద్యమంలోకి వచ్చారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం సమయంలో అరెస్ట్ అయినప్పుడు ఆ ఉద్యమానికి ఆయనే నాయకత్వం వహించి ముందుండి మరీ నడిపించారు. గుజరాత్ గ్రామీణ ప్రాంతాలలో ఖాదీ ప్రచారానికి, స్వదేశీ ఉద్యమానికి ఆయన చేసిన సేవలు అనన్యం. గాంధీజీ ఆయనను ఎంతో గౌరవంగా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ గుజరాత్ అని పిలిచేవారట. ఇక మన తెలుగు జాతి గర్వించదగ్గ అగ్రగామి దేశభక్తుడు, రైతు బాంధవుడు ఆచార్య ఎన్జీ రంగ 1995లో ఇదే రోజున తుది శ్వాస విడిచారు. స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించి గిన్నీస్ రికార్డు సృష్టించిన ఘనుడైన అఖిల భారత కిసాన్ సభను స్థాపించి రైతుల హక్కుల కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడిన ఏకైక నికార్సైన రైతు నాయకుడు రంగగారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూనే మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టుకున్నాం. అలాగే భారత ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది కూడా. ప్రపంచ వేదికపై భారతీయ చిత్రకళా వైభవాన్ని చాటి చెప్పిన అంతర్జాతీయ నైపుణ్యం ఉన్న చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గారు ఈయన 2011 జూన్ 9 కన్నుమూశారు. తన అద్భుతమైన రేఖాచిత్రాలతో, విలక్షణమైన శైలితో ఆధునిక భారతీయ చిత్రకళకు ఆయన ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఆయన గీసిన పెయింటింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక ప్రదర్శనలో నిలిచి కోట్ల రూపాయల విలువ పలికించాయి. ఆయన కళాకారుడిగానే కాకుండా చలనచిత్ర దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకుని పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న అరుదైన ప్రతిభావంతుడని చెప్పుకోవాలి. ఇక మన తెలుగు నాటక రంగం అస్తిత్వానికి, వైభవానికి ప్రతీక అయిన సురభి నాటక సమాజ నిర్వాహకుడు సురభి బాబ్జీ గారు 2022లో ఇదే రోజున కన్నుమూశారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సురభి నాటక కళని, ఆ కుటుంబాలని కాపాడడంలో ఆయన పోషించిన పాత్ర మరోలేంది. ఆధునిక కాలంలో వస్తున్న సాంకేతిక మార్పులను నాటక రంగానికి అన్వయిస్తూ మాయాబజార్ వంటి పౌరాణిక నాటకాలను అద్భుతమైన ట్రిక్ సీన్స్తో ప్రదర్శించి ప్రేక్షకులను మైమరిపించారు. సురభి కళాకారుల సంక్షేమం కోసం, ఆ రంగుల ప్రపంచం ఉనికి కోసం ఆయన చివరి శ్వాస వరకు తప్పించారు. సో లిజనర్స్, మరి ఈరోజు జూన్ 9 సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు టాపిక్లోకి వెళ్లబోయే ముందు మీ అందరి కోసం ఒక మంచి పాట వస్తుంది, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామ్ మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. మరి ఈ రోజు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ ఏంటో తెలుసా? పూర్వకాలం ప్రతి ఇళ్లలోనూ ఉండేదండి. అది లేకుండా అసలు రోజు గడిచేదే కాదు. మరి అది ఏంటని అనుకుంటున్నారా? అదేనండి, ఈ మధ్య ఏ హోటల్కి వెళ్ళినా ఏ ఇంట్లో చూసినా అన్ని మిక్సీ పచ్చళ్ళే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఆ రుచిలో ఎక్కడో ఏదో వెల్తిగా అనిపించట్లేదా మీ అందరికీ? పూర్వం మన అమ్మమ్మలు నాన్నమ్మలు చేసే ఆ రోటి పచ్చళ్ళ రుచే వేరు కదా. మిక్సీలో వేస్తే పచ్చడి అవ్వాల్సింది కాస్త పేస్ట్ అయిపోతుంది. ఆ బ్లేడ్ల వేడికి రుచి మొత్తం గాల్లో కలిసిపోతుంది. అదే రోట్లో నూరిన పచ్చడి అయితే ఆ ముక్కలు పంటి కింద పడుతుంటే వచ్చే మజానే వేరు కదా. కరెక్ట్గా గెస్ చేశారండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రోటి పచ్చళ్ళు, రోళ్ళు, వీటిలన్నిటి గురించి మాట్లాడుకుందాం. రోట్లో నూరేటప్పుడు కారం, చింతపండు, వెల్లుల్లిపాయలు ఆ నలిగి వచ్చే వాసనకే సగం ఆకలిస్తూ ఉంటుంది. అప్పట్లో తిరగల ముందు కూర్చుని పప్పులు విసురుతూ ఉంటే వచ్చే ఆ గరగర శబ్దం ఒక సంగీతంలో ఉండేది కదా. ఆ తిరగలి పాటలు, రోటి దంపుళ్ళ సడి ఒకప్పుడు మన ఇళ్లలో నిత్యం వినిపించే రేడియో సాంగ్స్. ఇప్పుడు జిమ్లకెళ్ళి వేలకు వేళ్ళు మనం ఖర్చు పెడుతున్నాం, కానీ అప్పట్లో తిరగలి తిప్పడం, రోట్లో దంచడమే ఆడవాళ్ళకి ఒక పెద్ద వ్యాయామం. అందుకే అంత గట్టిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ రోళ్ళు, తిరగళ్ళు అన్ని ఇళ్లలో మూలన పడిపోయాయండి. లేదంటే కొన్ని ఇళ్లలో షోకేసులో బొమ్మలైపోయాయి. వేడివేడి అన్నంలో ఆ రోటి పచ్చడి వేసుకుని 4 చుక్కలు నెయ్యి తగిలించి తింటుంటే ఉంటుంది. అబ్బా, ఆ స్వర్గం ముందు ఈ పిజ్జాలు, బర్గర్లు ఎందుకు పనిచేస్తాయి చెప్పండి? వంటగదిలో మిక్సీలు మన పన్ని సులువు చేసినా సరే రోలు తిరగలి మన ఆరోగ్యానికి రుచికి పెట్టింది పేరండి. వీలైతే ఈ వీకెండ్ అయినా ఒక్కసారి మీ మిక్సీకి రెస్ట్ ఇచ్చి కాస్త కష్టమైనా సరే రోటి పచ్చడి టేస్ట్ చేయండి. దాంట్లో ఉన్న మాధుర్యం మీకే తెలుస్తుంది. అసలు రోటి పచ్చడికి అంత టేస్ట్ ఎలా వస్తుంది? ఇది చాలామందికి వచ్చే ప్రశ్న. కేవలం అది రోట్లో నూరడం వల్లేనా, లేదంటే దాని వెనకాల ఏమైనా సైన్స్ ఉందా అని. పూర్వం రోజుల్లో అసలు పచ్చడి లేకపోతే ముద్దనేది దిగేది కాదండి. ఖచ్చితంగా దీని వెనక పెద్ద విజ్ఞానమే ఉంది అని మనందరం అర్థం చేసుకోవాలి. మిక్సీలో బ్లేడ్లు చాలా స్పీడ్గా తిరగడం వల్ల ఒక ఫ్రిక్షన్, అంటే ఒక ఘర్షణ జరిగి వేడి పుడుతుంది. దీనివల్ల ముక్కల్లో ఉన్న పోషకాలు, అవసరమైన నూనెలు అన్నీ ఆవిరైపోతాయి. కానీ రోట్లో మనం రుబ్బేటప్పుడు ఆ పదార్థాలు నలిగి వాటిలో సహజ సిద్ధమైన రసాలు, రుచులు బయటకు వచ్చి ఒకదానితో ఒకటి అద్భుతంగా కలిసిపోతాయి. అంటే మిక్సీ కట్ చేస్తుంది, రోలు మాత్రం దంచి పిండుతుందన్నమాట. పైగా ఆ నల్లరాతి రోట్లో నూరడం వల్ల రాతిలో ఉండే కొన్ని సూక్ష్మ ఖనిజాలు, అంటే మినరల్స్ కూడా పచ్చడికి తోడవుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇక మన పూర్వీకుల భోజనం విషయానికి వస్తే అప్పట్లో ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు కాబట్టి జీర్ణక్రియ అద్భుతంగా జరగడానికి పచ్చళ్లలో వాడే వాము, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు లాలాజలాన్ని, జఠర రసాన్ని బాగా ఊరేలా చేసేది. అందుకే పచ్చడి లేకపోతే మన వాళ్ళు అప్పట్లో భోజనం పూర్తి చేసేవాళ్ళు కాదు. మన వాళ్ళు కేవలం రుచి కోసమే కాదండి, ఒక పద్ధతి ప్రకారం సైన్స్ని వంటగదికి ముడిపెట్టారు. నోటికి హితవుగా ఉంటూ పొట్టకి మేలు చేసే ఈ రోటీ సైన్స్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం. ఈ వేసవకాలం వచ్చిందంటే చాలు, ఊరగాయల సందడి మొదలవుతూనే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడంటే ఈ మిల్లులు వచ్చాయి, కానీ ఇప్పటికీ పచ్చడి పక్కా టేస్ట్ రావాలంటే రోకళ్ల కారమే వాడాలని మన ఇళ్లలో పెద్దవాళ్ళు పట్టుబడుతూ ఉంటారండి. మీరు చూసారో లేదో ఈ మధ్య రోడ్ల మీద, షాపుల దగ్గర, కొన్ని ఊళ్ళల్లో ఇక్కడ రోకళ్లతో దంచిన కారం అమ్మబడును అని బోర్డులు కూడా చూస్తూ ఉన్నాం. అంటే మిల్లులో వేస్తే మిరపకాయ

ఆ వేడికి మాడిపోయినట్టయి కారును రంగు మారిపోతుంది. పైగా ఘాటు తగ్గిపోతూ ఉంటుంది. అదే రోట్లో రొకళ్లతో దంచితే ఆ గింజలు తొక్కలు సమానంగా నలిగి కారానికి మంచి ఎరుపు రంగు సహజమైన ఘాటు వస్తాయన్నమాట. సో మిల్లులో ఆడించిన కారంలో తేమ శాతం పూర్తిగా ఆవిరైపోయి పొడి పొడిగా జీవం లేనట్టుంటుంది. రోకటిపోటికి మిరపగింజల్లోని నూనె శాతం నెమ్మదిగా విడుదలై కారానికి ఒక జిగురిని నిగారింపుని ఇస్తూ ఉంటుంది. ఈ కారంతో పెట్టిన ఊరగాయ పచ్చడి అస్సలు నల్లబడదు, ఏడాది పొడవునా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. కావాలంటే మీరే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. ఆ రోకటిపోటు దెబ్బలోని ఏదో మ్యాజిక్ ఉందని మాత్రం నాకు అనిపిస్తూ ఉంటుందండి. పూర్వం రోజుల్లో ఊరంతా కలిసి ఒకే చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ రోకళ్లతో కారాలు దంచేవాళ్ళు. ఆ శ్రమలో వాళ్ళకి వ్యాయామం అయ్యేది, అటు పచ్చళ్ళకి అసలైన రుచి వచ్చేది. సాంకేతికత పెరిగి మిల్లులు మిక్సీలు మన పనిని తేలిక చేసినా ఊరగాయ పచ్చళ్ళ లాంటి సాంప్రదాయ వంటకాలకు వచ్చేసరికి మాత్రం మన వాళ్ళు మళ్ళీ ఆ పాత పద్ధతుల వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ఆ రోకటి కారంలో ఉన్న కమ్మదనం మరి ఏ దాంట్లోనూ రాదని మన నాలుకలకి తెలిసిపోయిందండి. ఇదంతా ఒకెత్తైతే ఈ మధ్య మార్కెట్లో రోటి పచ్చళ్ళ చుట్టూ జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటూ ఉంటుంది. ఒకప్పుడు పేదవాడి భోజనంగా ఇంట్లో కూరలు లేనప్పుడు నూరుకునే ఈ పచ్చళ్ళని ఇప్పుడు రకరకాల వెరైటీ పేర్లు పెట్టి కార్పొరేట్ రేంజ్లో అమ్మేస్తున్నారనుకోండి. రెస్టారెంట్లో మెనూ కార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. హోమ్మేడ్ రోటి పచ్చడి అనో, లేదంటే అమ్మమ్మ కాలం నాటి రోటి చట్నీ అనో, లేదంటే విలేజ్ స్టైల్ రోకటి పచ్చడి అనో, ఇలా రకరకాల ట్యాగ్లు తగిలించి కస్టమర్ని ఆకర్షిస్తూ ఉన్నారు. పాత సీసాని కొత్త ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నట్టుంది కదా. నిజమేనండి, ఒకప్పుడు రోటి పచ్చడి అంటే రోజూ తినే సాధారణ వంటకం, కానీ ఇప్పుడు 5 నక్షత్రాల హోటల్లో కూడా దీనికి ఒక ప్రత్యేకమైన కౌంటర్ పెడుతున్నారు. మట్టి పాత్రల్లో రాతి రోళ్ల పక్కన ఈ పచ్చళ్ళని ప్రదర్శనకి ఉంచి కేవలం ఆ లుక్ కోసమే 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సిటీల్లో ఉండేవాళ్ళు కూడా ఆ ఊరి వాతావరణం ఆ పాత రుచి కోసం ఎగబడి కొనుక్కుంటూ ఉన్నారు. ఎందుకంటే జనాలకి ఇప్పుడు హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది. ప్యాకెట్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న కెమికల్ చట్నీలు తిని విసిగిపోయారు కూడా. అందుకే ఆర్గానిక్, న్యాచురల్ అనే పదాలు కనిపిస్తే చాలు, ఎంత ధర అయినా పెట్టడానికి వెనకాడట్లేదండి. వ్యాపారస్తులు కూడా ఈ పల్స్ పట్టుకుని మన సంప్రదాయాన్ని ఒక బ్రాండ్గా మార్చేశారు. ఏది ఏమైనా పేరు మార్చినా రేటు పెంచినా మన రోటి పచ్చడికి గ్లోబల్ లెవెల్లో ఇంత క్రేజ్ రావడం చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. అయితే ఈ వెరైటీల పేరుతో మోసపోకుండా వీలైనంత వరకు ఇంట్లోనే ఒక చిన్న రోలు ముక్క తెచ్చిపెట్టుకుని నూరుకుంటే ఆ తృప్తే వేరు కదండి. పట్టణాల్లో రేట్లు పెట్టుకుంటున్నారు సరే, కానీ అసలు పల్లెటూరి ఇళ్లల్లో ఈ రోటి పచ్చడి చేసేటప్పుడు కనిపించే ఆ సందడే వేరు కదా. అదొక పెద్ద సంబరంలా ఉంటుందండి. పల్లెటూరుల్లో పొద్దున్నే లేచి చద్దన్నంలోకి నూరుకునే ఆ కాస్త టమాటా పచ్చడు, వంకాయ పచ్చడు, ఆ రోకటి పోటు శబ్దం వినపడగానే పక్కింటి వాళ్ళు కూడా ఈరోజు ఏం పచ్చడి చేస్తున్నావు వదినా అంటూ గోడల మించి పలకరింపులు మొదలు పెడతారు. ఇక మధ్యాహ్నం పూట వస్తే ఇంట్లో కూరగాయలు లేకపోయినా పెరట్లో కాసిన 4 పచ్చిమిరపకాయలు, కాస్త చింతపండు, వెల్లుల్లిపాయలు వేసి రోట్లో వేసి దంచుతుంటే ఆ ఊరంతా వచ్చే ఆ ఘాటైన వాసనకే సగం కడుపు నిండిపోయేది. ఒకరు రోకలతో దంచుతుంటే మరొకళ్ళు చెయ్యి పెట్టి ఆ పచ్చడిని తిరగేస్తూ జాగ్రత్తగా బయటకు తీసేవారు. నిజంగా ఆ జాగ్రత్త చూస్తుంటే ముచ్చటేసేది కూడా. లిజనర్స్, మరి ఈనాటి టాపిక్ ఆ రోలు, రోకలి, రోటి పచ్చడి వీటన్నిటి గురించి ఇంకా మరిన్ని కబుర్లు చెప్పుకోబోయే ముందు మీ అందరి కోసం ఇంకో పాట వస్తుంది, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. మరి ఆ రోడ్డు పచ్చడి, ఆ టైంలో వాళ్ళు చెప్పుకునే ఊరి కబుర్లు, నవ్వులు ఆ పచ్చడికి మరిన్ని రుచులు అద్దుతున్నట్టుగా ఉండేది. పచ్చడి నూరడం అయిపోయాక ఆ రోట్లోనే కాస్త కొంచెం వేడినీళ్లు వేసి ఆ రోటి కంటుకున్న పచ్చడంతా కలిపి రోటి ముద్దలు చేసి పిల్లల చేతుల్లో పెడుతుంటే ఆ పిల్లల మొహాల్లో కనిపించే ఆనందం ఏ లగ్జరీ హోటల్లో తింటే దొరుకుతుంది చెప్పండి? ఒక ముద్ద పిల్లలకి, ఇంకో ముద్ద పక్కనే ఉన్న తోటికోడలకు, అత్తగారికో తినిపించడంలోనే ఆ పల్లెటూరి ప్రేమాభిమానాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే పల్లెటూరి వంటగదిలో రోటి పచ్చడి అంటే కేవలం ఒక వంటకం కాదు, అది ఆ ఇళ్ళని మనసుల్ని కలిపే ఒక కమ్మని అనుబంధం. మరి మన పల్లెటూరు ముచ్చట్లు ఒకెత్తైతే మన ఇళ్లలో ఉండే మడి ఆచారాల విషయానికి వస్తే ఈ రోలు, రోటి పచ్చడి పాత్ర ఇంకొంచెం ప్రత్యేకం అయిపోతుందండి. శ్రావణ మాసంలో నోములున్నా, కార్తీక మాసంలో వ్రతాలున్నా, వంటగదిలో రోటి పచ్చడే మెయిన్ హీరో. అసలు మడి వంట అనగానే గుర్తొచ్చేదే రోలు కదా, ఎందుకంటే పూజలు, పండగలున్నప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అస్సలు వాడరు మన వాళ్ళు. పైగా బయట మిల్లుల నుంచి తెచ్చిన కారాలు, పొడులు మైలుపడి ఉంటాయని అసలు ముట్టుకోరు. ఆ టైంలో పచ్చడి చెయ్యాలన్నా, మసాలా పొడులు కావాలన్నా రోట్లో దంచిందే పరమ పవిత్రంగా భావిస్తారు. పండుగ రోజుల్లో దేవుడి నైవేద్యాల కోసం చేసే పచ్చళ్ళకి వాడే రోల్ను ముందు రోజు రాత్రే కడిగి ఆరబెట్టి పొద్దున్నే దానికి పసుపు, కుంకుమ బొట్టు పెట్టి పూజిస్తారు. ఆ రోల్ని కూడా ఒక దేవతలా చూస్తారు. ఆ మడి కట్టుకుని ఎంతో నిష్ఠగా రోట్లో నూరిన పచ్చడిని దేవుడికి నైవేద్యంగా పెడితేనే ఆ పండుగ పూర్తయినట్టు అనిపిస్తుంది. ఇంకా సంప్రదాయబద్ధంగా చూస్తే మిక్సీ అనేది ఎలక్ట్రానిక్ వస్తువు, దాన్ని ప్రతి వంటకానికి వాడతాం కాబట్టి పండగ మడి వంటల్లో దాన్ని దూరంగా ఉంచుతారండి. కానీ రోలు కేవలం శుద్ధి చేసి పవిత్రమైన పదార్థాలకే ఉపయోగిస్తారు. అందుకే ఆచారాల ప్రకారం రోటి పచ్చడికి అంత పవిత్రత ఉందన్నమాట. మరి ఇక కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్ళినప్పుడు కూడా చాలామంది మిక్సీలు పట్టుకెళ్ళరు. అక్కడ ప్రకృతి ఒడిలో రాళ్ల మధ్యనే చిన్న రోలు పెట్టి పచ్చడి నూరుతారు. మన ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా ప్రకృతికి, ఆరోగ్యానికి ఎంత ముడిపడున్నాయో ఈ మడి రోటి పచ్చడి చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది. ఈ ఆచారాల గురించి చెప్తుంటే పెళ్ళిళ్ళలో జరిగే ఒక తంతున గుర్తొచ్చిందండి. అసలు మన తెలుగువారి పెళ్ళిళ్ళు ఏ శుభకార్యమైనా మొదలయ్యేది రోలు, రొకలతోనే కదా. పెళ్లి పత్రికలు పంచడానికి

ఉంది. పసుపు దంచడం అనే ఒక పెద్ద పండుగ చేస్తారు. ఎంత చక్కటి సాంప్రదాయం కదండి అది. పెళ్లి కూతుర్ని లేదంటే పెళ్లి కొడుకుని చేసే ముందు రోలికి రోకలికి చక్కగా పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టి రోకలికి ఒక పసుపు కొమ్ము, మావిడకు కడతారు. ఆ రోట్లో పసుపు కొమ్ములు వేసి ముత్తైదులంతా కలిసి పాటలు పాడుకుంటూ దంచుతూ ఉంటే ఆ పెళ్లి కళ్ళవేరు కదండి. ఇక ఆ రోకటి పాటల సడి వినపడిందంటే చాలు, ఆ ఇంట్లో పెళ్లి హడావుడి మొదలైపోయిందని ఊరంతటికీ తెలిసిపోతుంది. మిక్సీలోనో మిల్లుల్లోనో వేస్తే 5 నిమిషాల్లో పసుపు పొడి అయిపోతుంది. కానీ అలా చేయరు, ఎందుకంటే ఆ పసుపు కొమ్ముల్ని రోకలతో దంచే ప్రతి పోటులోనూ కాబోయే వధూవరుల జీవితం నిండు నూరేళ్లు పచ్చగా ఉండాలనే దీవెనలు ఉంటాయి. అలా దంచిన పసుపునే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి నలుగు పెట్టడానికి వాడతారు. అంటే ఒక రకంగా మన శుభకార్యాలన్నిటికీ ఈ రోలు రోకలే పునాదన్నమాట. సాంకేతికత ఎంత మారినా పెళ్లిళ్లలో మాత్రం ఇప్పటికీ ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. ఇక మన జీవితంలో పుట్టుక నుంచి పెళ్లి వరకు ప్రతి ఘట్టంలోనూ ఈ రోలు రోకలి భాగమైపోయాయి అని అనుకున్నాం కదండి. అందుకే ఇవి కేవలం వంటగది వస్తువులు మాత్రమే కాదండి, మన సంస్కృతికి సెంటిమెంట్కి నిలువెత్తు సాక్ష్యాలు. పసుపు దంచే వేడుక గురించి చెప్తుంటే నాకు ఇంకొక విషయం గుర్తొచ్చిందండి. అసలు మన సంస్కృతిలో రోల్ని రోకల్ని కేవలం వస్తువులుగా కాకుండా దైవ స్వరూపాలుగా కొలిచే అద్భుతమైన సాంప్రదాయం ఉంది. వాటిని సాక్షాత్తు శివపార్వతులుగాను లక్ష్మీనారాయణులుగాను భావిస్తూ ఉంటారు. మన పెద్దలు ప్రకృతిని, మనకి జీవనాధారమైన వస్తువుల్ని దేవుడిగా చూడడం నేర్పారు. రోలు భూదేవికి లక్ష్మీదేవికి ప్రతీక అయితే రోకలి శివలింగానికి, ఆ పరమశివుడికి శక్తికి రూపం అని నమ్ముతూ ఉంటారు. అందుకే కొత్తగా ఇల్లు కట్టుకున్న, గృహప్రవేశం చేసినప్పుడు కూడా ఇంట్లోకి వెళ్లే ముందే రోలు రోకలికి పూజ చేసి కొంతమంది ఇళ్ల లోపలికి వెళ్లడం ఇప్పటికీ ఒక ఆచారంగా ఉంది. పూర్వం రోజుల్లో రాత్రిపూట రోకల్ని ఎప్పుడూ నిలబెట్టి ఉంచేవాళ్ళు కాదు. అలా ఉంచితే ఇంట్లో గొడవలు అవుతాయని, లక్ష్మీదేవికి అలక వస్తుందని పడుకోబెట్టేవాళ్ళు. అంటే వాటికి అంతటి గౌరవం, పవిత్రత ఇచ్చేవారన్నమాట. కార్తీక మాసంలో అయితే రోలు చుట్టూ దీపాలు పెట్టి పూజలు చేసే సాంప్రదాయం కూడా ఇంకా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉంది. అసలు మన పురాణాల్లో కూడా కృష్ణ పరమాత్ముణ్ణి యశోదమ్మ రోటికి కట్టేస్తేనే కదా ఆయనకి దామోదరుడు అనే పేరు వచ్చింది. ఆ రకంగా చూసినా రోలుకి మన పురాణాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం తినే ఆ అన్నాన్ని నూర్చే ఆ రోలు మనకి అన్నపూర్ణాదేవితో సమానం. అందుకే మన వాళ్ళు వంటగదిని ఒక దేవాలయంగా భావిస్తే అందులో ఉండే రోలు రోకల్ని నిత్యం కొలిచే దైవాలుగా చూస్తారు. టెక్నాలజీ వచ్చి ఇవన్నీ మరుగవుతున్నా వాటి వెనుక ఉన్న ఈ ఆధ్యాత్మిక కోణాన్ని తెలుసుకుంటే మన సంప్రదాయాల మీద గౌరవం మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదండి. మరి ఈ ఇప్పటివరకు మనం చెప్పుకున్న రోలు రోకలి దైవత్వమే కాదండి, మన తెలుగు భాషలో, జాతీయాలలో, సామెతల్లో కూడా ఈ రోలు రోకలి ఎంతలా ఒదిగిపోయాయో చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అసలు మన నిత్య జీవితంలో మాట్లాడే ఎన్నో మాటలు వీటి నుంచే పుట్టాయి. ఉదాహరణకి ఎవరైనా ఎంత చెప్పినా వినకుండా మొండిగా ఉంటే రోట్లో తలపెట్టి రోకటి పోట్లకు వెరవడం ఎందుకు అంటాం. అంటే ఒకసారి కష్టమైన పనిలోకి దిగాక వచ్చే ఇబ్బందులకి భయపడకూడదు అని చెప్పడానికి మన వాళ్ళు ఈ సామెతని ఎంతో చక్కగా వాడుకున్నారు కదండి. అలాగే ఇంకోటి ఉంది, రోలెళ్ళి మద్దెలతో చెప్పుకున్నట్టు అని అంటూ ఉంటారు. అంటే తన కష్టాలు చెప్పుకుందామని రోల్ దగ్గరికి వెళ్తే అక్కడ మధ్యలో రెండు పక్కల దెబ్బలు తింటూ అంతకన్నా ఎక్కువ కష్టాల్లో ఉందట. అంటే మనకంటే ఎక్కువ బాధల్లో ఉన్నవాడికి మన బాధలు చెప్పుకుంటే లాభం లేదు అనడానికి ఇదొక అద్భుతమైన జాతీయం. అలాగే పనికిరాని విషయాల గురించి మాట్లాడేటప్పుడు రోకలికి చిగురు తొడిగినట్టు అంటారు. అంటే అసలు జరగని పని అని అర్థం. ఇంకా రోకటి నవ్వు అనే మాట కూడా ఉందండి, అంటే మనసులో ఏడుపున్న పైకి బలవంతంగా నవ్వడం అన్నమాట. ఇలా మన జీవిత సత్యాలన్నింటినీ రోలు రోకలి చుట్టూనే అల్లేశారు మన పెద్దవాళ్ళు. ఇక మనం మాట్లాడుకున్నవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే రోటి పచ్చడి వెనుకున్న సైన్స్ దగ్గర నుంచి పల్లెటూరి అనుబంధాలు, మడి ఆచారాలు, పెళ్లిళ్లలో పసుపు దంచి సంబరాలు, వాటన్నింటిలో ఉన్న దైవత్వం, చివరికి మన భాషకు అందాన్ని తెచ్చిన సామెతల వరకు రోలు రోకలి అనేవి కేవలం వంటగది వస్తువులు మాత్రం కాదండి, మన తెలుగు సంస్కృతికి ఒక వెన్నెముక. ఇంకో ముఖ్య విషయం అండి, అసలు పాతతరం సినిమాల నుంచి ఇప్పటి వరకు
పల్లెటూరి వాతావరణాన్ని చూపించాలంటే వంటగదిలోనో పెరట్లోనో ఒక రోలు వండి తీరాల్సిందే. ముఖ్యంగా ఆ ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు ఆ పెరట్లో రోల్ పక్కన కూర్చుని చెప్పే డైలాగులు ఆ సీన్లు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ కదండి. ఇక పాటల విషయానికి వస్తే మాయాబజార్ సినిమాలో వివాహ భోజనం పాటలో ఘటోద్గచుడి అనుచరులు లడ్డూలు మిఠాయిల కోసం ఏకంగా రాక్షస్

రోళ్లు పెట్టి పెద్ద పెద్ద రోకళ్లతో దంచుతూ ఉంటే థియేటర్లలో నవ్వులు పువ్వులు పూసాయి కదా, అదొక క్లాసిక్ సీన్ మరి. అలాగే గోదావరి సినిమాలో కమల్నీ ముఖర్జీ సిటీ నుంచి వచ్చి పల్లెటూరింట్లో ఆవకాయ పచ్చడి కోసం రోట్లో రోకళ్లతో కారం దంచడానికి కష్టపడుతుంటే సుమంత్ వచ్చి హెల్ప్ చేసే సీన్ గుర్తొచ్చింది కదా, ఆ సీన్ టౌన్ జనాలకి రోటి పచ్చడి మీద ఎక్కడా లేని క్రేజ్ తెచ్చింది. ఇంకా మురారి లేదంటే శతమానం భావతి ఇలాంటి ఫ్యామిలీ సినిమాల్లో పెళ్లి హడావిడి చూపించేటప్పుడు ఇల్లంతా ముత్తైదువులు చేరి నవ్వుకుంటూ పసుపు దంచే పాటలు పెడితే థియేటర్లలో ప్రేక్షకులకి కూడా తమ సొంతూరు వెళ్ళి వేడుక చేసుకున్నంత ఫీలింగ్ వచ్చేస్తుందండి. సో మన దర్శకులు కూడా రోలు రోకల్ని కేవలం వస్తువులుగా కాకుండా సినిమాల్లో కుటుంబ అనుబంధాలని, పల్లెటూరుతనాన్ని, మన సంప్రదాయాల్ని ఎలివేట్ చేయడానికి ఒక అద్భుతమైన సాధనంగా వాడుకున్నారు. కాలం మారి మిక్సీలు గ్రైండర్లు వంటగదిని ఆక్రమించిన రోటి పచ్చడి ఇచ్చే ఆ కమ్మని రుచిని, రోలు రోకలి ఇచ్చే ఆత్మీయతని ఏ మిషన్లు రీప్లేస్ చేయలేవండి. టెక్నాలజీని వాడుకుందాం కానీ మన మూలాల్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే మన సంప్రదాయాల్ని మాత్రం మర్చిపోకుండా మన తర్వాత తరాలకు కూడా అందిద్దాం. సో లిజనర్స్, ఇదండి ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం కదా. మరి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో పాటు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుంటాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ప్రసాద్.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండీ, డీబీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ.

0: క్లినిక్స్ వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం. సెల్ 8500136630.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100191193.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలనోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి

0: ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మైక్రో ప్లాస్టిక్ వద్దు,
1: మట్టి సీసా పట్టండి, మట్టి వాసన చూడండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: భీమా, నేను గన్న నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతురా.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దే వద్దు నూనె వస్తువులు అస్సలు వద్దు.
2: బిర్యానీలు పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు.
1: కడుపులో మంట ఒళ్ళంతా సెగలు.
2: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
1: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి. రెడీ విష్ణు 90.4.
3: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్ జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
3: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
3: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జేపీ రోడ్, భీమవరం.
3: సెల్ 9100 1911 93.
4: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
5: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ

0: ఆయుర్వేద నిపుణులు. చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్:
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు

0: సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్ ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
5: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: विनायका मल्टी स्पेशलिटी हॉस्पिटल डॉक्टर CVRS गजपतिराजु सागिराजु PDCC सर्जिकल गैस्ट्रो एंट्रोलॉजिस्ट लैप्रोस्कोपिक सर्जन डॉक्टर GN दिव्यतेजा सागिराजु MS OBG गायनिक एंड लैप्रोस्कोपिक सर्जन
2: डॉक्टर PDM स्वरूप MD जनरल मेडिसिन
3: डॉक्टर लक्ष्मी चंदना यूरोलॉजिस्ट यूरो गायनेकोलॉजिस्ट डॉक्टर G फणींद्र गिरिनाथ MD पीडियाट्रिक्स
2: डॉक्टर S पूर्णचंद MD इंटरवेंशनल पल्मोनोलॉजिस्ट इमरजेंसी क्रिटिकल केयर टीम
4: डॉक्टर P प्रवीण MS ఆర్థోపెడిక్స్
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
6: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు చూడడానికి నల్లగా లోపల తెల్లగా నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజలు
7: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీమ్లు ఈ వేసవి స్పెషల్ వంటకాలు
6: లిమిట్ లేకుండా తినేయండి వేసవి తాపాన్ని తెచ్చుకోండి
7: తాటి ముంజలు ఆరోగ్యం యొక్క ఖజానాలు
6: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఏటిలోని కిరటం అనే కథను నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. మర్నాడు రాజారావు ఆఫీస్కు వెళుతుంటే ఆ గాజుల చెతను ఓ జేబురుమల్లో మూటకట్టి అతని జేబులో ఉంచిందామె. అంతలోని రాజేశ్వరమ్మ నెమ్మదిగా హాల్లోకి వచ్చింది. ఎందుకు లేచావు, డాక్టర్ గారు లేవద్దన్నారు కదా అంటూ ఆమె చేయి పట్టుకుని తిరిగి లోపలకు నడిపించబోతూ అడిగాడు. పర్వాలేదు నాన్నా, ఇప్పుడు కాస్తంత ఓపిక వచ్చిందిలే, రాత్రి మందులు వేసుకున్నానుగా, ఆయాసం బాగా తగ్గింది, జ్వరం కూడా నార్మల్కొచ్చిందన్నారు డాక్టర్ గారు. కాసేపు అలా బాల్కనీలో కూర్చుంటా. తలుపు పక్కగా ఉన్న చేతికర్ర తీసుకుంటూ చెప్పింది రాజేశ్వరమ్మ. ఇవాళ మళ్ళీ జ్వరం తగలకపోతే రేపటి నుంచి మామూలుగా భోజనం చేయొచ్చన్నారు డాక్టర్ గారు. వారం 10 రోజుల్లో మనం కాశీకి వెళ్దాం. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు స్టేషన్కెళ్ళి టిక్కెట్లు రిజర్వ్ చేయిస్తానులే. బాల్కనీలో కుర్చీ వేసి ఆమెను కూర్చోబెడుతూ చెప్పాడు రాజారావు. నీ జేబులో ఆ మూటేమిటి? ఎత్తుగా ఉన్న అతని చొక్కా జేబు మీద చూపు నిలిపి అడిగింది రాజేశ్వరమ్మ. అది అంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక తడబట్టాడు రాజారావు. నాకు తెలుసులే, కోడల దగ్గర నుంచి గాజుల చేత తీసుకున్నావు కదా.

అవునని చెప్పలేదు. కాని ఆ అర్థం వచ్చేలా తలదించుకున్నాడు అతను. ఓ క్షణం పాటు రాజేశ్వరమ్మ కళ్ళు మూసుకుంది. జీవం లేని ఆ కళ్ళల్లోంచి రెండు కన్నీటి చుక్కలు ఆమె చెంపల మీదుగా జారిపడ్డాయి. నేను కాశీ రావటం లేదు, దృఢమైన స్వరంతో చెప్పింది రాజేశ్వరమ్మ. అతను అయోమయంగా చూశాడు. అవునరా, నువ్వు ఇబ్బంది పడి నన్ను కాశీ తీసుకువెళ్ళకపోతే మునిగిపోయేదేం లేదు. అది కాదమ్మా, తన మనసులోని మాటను చెప్పాలని ప్రయత్నించాడు రాజారావు. కాని తానేమీ వినదల్చుకోలేనట్టుగా తల అడ్డంగా తిప్పుతూ, నువ్వేం చెప్పద్దు, నేనంతా విన్నాను. నీ భార్యకి చిన్నమెత్తు బంగారాన్ని కొనిపెట్టకపోగా దాని ఒంటి మీదన్న ఆ ఒక్క గాజుల జత అమ్మేసి నన్ను కాశీకి తీసుకెళ్తావా? గద్దిస్తున్న ధోరణిలోనే అడిగింది. పరిస్థితులు బాగుంటే ముందు ముందు సీతకి బంగారు గాజులు మళ్ళీ నేను చేయించలేకపోతానా? ఏమో, ఏం చెప్పగలం? ఇప్పటికి పాతికేళ్ల నుంచి నీ కాపురం చూస్తున్నా. నీ పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలాగే ఉన్నాయి. అవతల రేపం మాపు శారదను తీసుకొచ్చి శ్రీమంతం చెయ్యాలి. పురుడు పుణ్యం ఎన్నో ఖర్చులు ఎదురున్నాయి. ముందు వాటి సంగతి చూడు, వెళ్ళు. తాను ఇంకేమీ వినదల్చుకోలేనట్టుగా మరోవైపు తిరిగి కూర్చుంది రాజేశ్వరమ్మ. రాజారావు నిస్సహాయంగా భార్యవైపు చూశాడు. ఆడపిల్ల చిల్డ్రన్ నర్సింగ్ హోంలోని లేబర్ రూమ్ తలుపులు తెరుచుకుని బయటకొచ్చిన సిస్టర్ అక్కడ బల్లమీద కూర్చుని శుభవార్త వినడం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న రాజారావు దంపతులకు చెప్పింది. డెలివరీ టైం నోట్ చేసుకున్నారా సిస్టర్? జేబులోంచి 100 నోటు తీసి ఆమె చేతిలో పెట్టి అడిగాడు రాజారావు. నా వాచీలో టైం చూసుకున్నాను, సరిగ్గా 6:12 నిమిషాలకు డెలివరీ అయింది అంటూ చెప్పిందామె. తల్లి బిడ్డ కులాసయ్యే కదా తల్లి, కాంప్లికేషన్స్ ఏమీ లేవు కదా? ఒకవైపు ఆనందం, మరోవైపు ఆతృత నిండిన స్వరంతో అడిగింది సీత. ఇద్దరు బాగున్నారమ్మా, నార్మల్ డెలివరీ, నో కాంప్లికేషన్స్. మరో 10 నిమిషాల్లో మీరు లోపలికి వచ్చి బేబీని చూడొచ్చు అంటూ ఆమె తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడే వరండాలో నిమిష నిమిషానికి వాచ్లో టైం చూసుకుంటూ అటు ఇటు అసహనంగా పచారులు చేస్తున్న రాజారావు అల్లుడు రఘురామ్ గబగబా అక్కడికొచ్చి, డెలివరీ అయిందా అంటూ ఆతృతగా అడిగాడు. అమ్మాయి ప్రసవించిందయ్యా, మీ ఇంటికి మహాలక్ష్మిని తీసుకొస్తోంది, ఆడబిడ్డ, సీత చెప్పింది. థ్యాంక్ గాడ్ అన్నాడు రఘురామ్. 10 నిమిషాల తర్వాత ముగ్గురు ఆ గదిలోకి వెళ్లారు. అప్పటికి బిడ్డని వేడి నీళ్లతో శుభ్రం చేసి తల్లి పక్కన పడుకోబెట్టారు. ముందుగా రఘురామ్ బెడ్ దగ్గరకొచ్చి భార్య చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ థ్యాంక్ యూ అన్నాడు. సీత కూడా మరో పక్కన నిలబడి కూతురి వైపు తృప్తిగా చూసి, దేవుడి దయవల్ల అంతా సవ్యంగా జరిగిపోయింది అంటూ శారద పొత్తిళ్లలో ఉన్న బిడ్డ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. రాజారావు మాత్రం వాళ్లకు కొంచెం దూరంగా నిలబడి ఉన్నాడు. ఎందుకు, అతని కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అక్కడే నిలబడిపోయావేం నాన్నా, ఇలారా, నీ మనవరాల్ని చూసుకో అంటూ శారద పిలిచింది. ఆ పసికందును కొన్ని క్షణాలు రెప్పవాల్చకుండా అలాగే చూశాడు రాజారావు. చెమ్మగిలిన అతని కళ్ళల్లోకి నీళ్లు ఉబికి వచ్చాయి. ఎలా ఉంది నాన్నా పాప? అడిగింది శారద. అచ్చం మా అమ్మలా ఉంది. అతని మాటల్లో ఉద్వేగం నిండిపోయి గొంతు గాగ్యతమైంది. అత్తయ్య గారి బతికుంటే ఈ మునిమనవరాన్ని చూసుకుని ఎంతగా మురిసిపోయేవారు. కళ్ళెత్తుకుంది సీత. బామ్మ బతికే ఉందమ్మా, ఇదిగో నాకు పుట్టిందిగా, తల్లిదండ్రుల్ని ఓదార్చే ధోరణిలో చెప్పింది శారద. బిడ్డను గుండెలకు గాఢంగా హత్తుకుంటూ అంతలో అక్కడకు లేడీ డాక్టర్ వచ్చింది. ఆమె చేతిలో ఏవో కాగితాలున్నాయి. పాప బర్త్ సర్టిఫికెట్ తయారు చేయాలి. మీరేదైనా పేరనుకుంటే చెప్పండి, ఇందులో రాస్తాను. చేతిలో ఉన్న ఫారం చూపిస్తూ అడిగింది, మీరు చెప్పండి నాన్నా, ఏం పేరు పెడదాం? అడిగింది శారద వింటనే. మీ ఆయన్ని అడుగు తల్లి అన్నాడు రాజారావు. పెద్దవారు, మీరే చెప్పండి మామయ్య గారు. ఇప్పుడు ఆ ఫారంలో మీరు ఏ పేరు రాయిస్తే అదే పేరు నామకరణం రోజున నేను రాస్తాను అన్నాడు రఘురామ్. రాజారావు తటపటాయిస్తూ చూశాడు. చెప్పు నాన్నా, మళ్ళీ రెట్టేస్తూ అడిగింది శారద. రాజేశ్వరి అన్నాడు రాజారావు అప్రయత్నంగా. సీత దిగ్భ్రాంతిగా చూసింది భర్త వైపు. అదేమిటండి, వాళ్ళమ్మాయికి మీ అమ్మగారి పేరేమిటి? బాందలింపు ధోరణిలో నెమ్మదిగాంది. పర్వాలేదమ్మా, బామ్మ పోయి 3 నెలలే కదా అయ్యింది, ఆవిడే నా కడుపున పుడుతుందని మా అత్తయ్య గారు అంటూనే ఉన్నారు. అలాగే జరిగింది కనుక ఆ పేరు కరెక్ట్, సంతోషంగా చెప్పింది శారద. కళ్ళల్లోకి పొంగి వస్తున్న ఆనంద బాష్పాల్ని ఎవరికీ కనిపించకుండా తుడుచుకుని ఆ గదిలోంచి బయటకు నడవబోతున్న రాజారావు

మావయ్య గారు అన్న అల్లుడి పిలుపు విని ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. మా నాన్నగారు అమ్మ కాశీయాత్ర చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. శారద డెలివరీ అయ్యాక 3వ నెలలో అందరం కలిసి వెళ్ళి కాశీలోని బిడ్డకు బారసాల నామకరణం చేద్దామని నిశ్చయించుకున్నాం. మీరు అత్తయ్య గారు కూడా మాతో రావాలి, సిద్ధంగా ఉండండి, అతన్ని చేరుకుంటూ చెప్పాడు రఘురామ్. రాజారావు అల్లుడి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ అలాగే బాబు అన్నాడు. కాశీ వెళ్లాలని తల్లి కోరిక తీర్చలేకపోయిననే దిగులుతో గడచిన 3 నెలలుగా నిద్రలేని రాత్రులు గడిపిన రాజారావు ఆ రాత్రి హాయిగా ఆదమరచి నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికో కల వచ్చింది. ఆ కలలో రాజేశ్వరమ్మ అతని దగ్గరకొచ్చి ప్రేమగా గుండెలకు హత్తుకుంది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ఏటిలోని కెరటం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streelalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni deerghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామిని పుష్పాలు వట్టివేర్ల మాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ మాడవీధుల్లో సప్త ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుని మారేడు దళాలు సమర్పించారు. భూమిపై రైతులకు సర్వ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, భూదస్త్రాల్లో పారదర్శకత, ఆస్తి హక్కు, శాశ్వత పరిరక్షణ, సరిహద్దు సమస్యల నిర్మూలనకే మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వాసవి పెనుగొండ మండలం సిద్ధాంతంలో జరిగిన మీ భూమి మీ హక్కు గ్రామసభలో పాల్గొని రైతులకు రాజముద్రతో ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. సుమారు 6 గంటల పాటు ఆయన సిద్ధాంతంలో గడిపారు. గ్రామ సభ ద్వారా రైతులకు భరోసా కల్పించడంతో పాటు జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు, వివిధ శాఖల పనితీరుపై సమీక్షించి సమర్థవంతంగా పనిచేసిన అధికారులను అభినందించారు. అనంతరం స్థానిక వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమై వారిలో నూతనోత్సాహాన్ని నింపారు. నేలకు ఆరోగ్యం, రైతులకు సౌభాగ్యం అనే నినాదంతో ఖేత్ బచావో అభియాన్ వ్యవసాయ భూములు పొలాలను రక్షించే ఉద్యమానికి కేంద్ర వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. భూమి స్వభావాన్ని బట్టి విత్తనాల ఎంపిక నుంచి రసాయన ఎరువులు, సమతుల్య వినియోగం, నీటి సంరక్షణ తదితర అంశాలపై సోమవారం నుంచి 30వ తేదీ వరకు రైతులకు అవగాహన కల్పిస్తారు. ఐకార్, మార్టేరు, వరి పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, డాట్ సెంటర్ల శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు అన్నదాతల ఇళ్లకెళ్లి ఆరోగ్యకర నేల, అధిక దిగుబడి, ఆదాయాన్ని ఆర్జించే అంశాలు తెలియజేస్తారు. ఆక్వా ఉత్పత్తులతో లభించే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా జిల్లాలో జై భారత్ క్షీరారామ ఆక్వా రైతుల సంఘం వినూత్న ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా పాలకొల్లు, మార్టేరు, నరసాపురం ప్రధాన కూడళ్లలో సోమవారం చేపల పులుసు, రొయ్యలు, గోంగూర కూరలతో పేదలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు. చేపలు, రొయ్యల్లో లభించే పోషకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆక్వా రైతుల సంఘం రాష్ట అధ్యక్షులు తెలిపారు. రానున్నది వర్షాకాలం. డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, ఫ్లూ, కలరా తదితర వ్యాధులు ప్రబలే సమయం. ఈ విపత్కర పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో ఇప్పటికే సిద్ధం కావలసి ఉన్నా ఎక్కడా ఆనవాళ్లు కానరావడం లేదు. మరోవైపు నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తరుణంలో వాతావరణంలో వచ్చే మార్పులతో వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తణుకు జిల్లా కేంద్రంలో 20 పడకల ఇన్ఫెక్షన్ డిసీజెస్ వార్డు సిద్ధం చేస్తున్నామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. డాక్టర్ బీవీ రాజు ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ విద్యాదాత డాక్టర్ బీవీ రాజు వర్ధంతి సందర్భంగా భీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శృంగవృక్షంలో లెపర్సీ రోగులకు పండ్లు, రొట్టెలు, 20,000 రూపాయల విలువైన ఔషధాలు అందించారు. భీమవరంలోని సెయింట్ మేరీస్ లెపర్సీ సెంటర్లో 90,000 చెక్కను క్యాన్సర్ రోగుల ఔషధాల నిమిత్తం అందజేశారు. భీమవరం 7వ వార్డ్ లెపర్సీ సెంటర్లో రోగులకు పింఛన్లు, బియ్యం, 1,000 మందికి పండ్లు, బిస్కట్లు పంచారు. పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లల్లో అభివృద్ధి లోపాలను గుర్తించి చికిత్స అందించేందుకు ఏఐ ఆధారిత నవచేతన యాప్ను ప్రభుత్వం రూపొందించినట్లు ICDSPD డి శ్రీలక్ష్మి అన్నారు. సోమవారం వీరవాసరం మండలం పరిషత్ కార్యాలయంలో దానిపై అంగన్వాడీ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ చిన్నారుల్లో లోపాలు, వ్యాధులు, వైకల్యాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య సేవలు అందించడమే నవచేతన ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఎకనమిక్ సబ్జెక్టు మూల్యాంకనం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని RIO K. యోహాన్ తెలిపారు. స్పాట్

0: విధులకు నియమితులైన సీఈలు, ఎగ్జామినర్లు ఉదయం 10 గంటలకు, స్క్రూటినైజర్లు బుధవారం ఏలూరు కోటదెబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కాగా ఈరోజు ఉదయం మధ్యాహ్నం జరిగిన సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలకు 48 మంది దరఖాస్తు చేసుకోగా 26 మంది హాజరయ్యారని వివరించారు. క్యాన్సర్ కారకాలైన గుట్కా కైనీ అమ్మకాలు జిల్లాలో యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయని పలువురు వాపోతూ ఉన్నారు. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, పాన్ షాపులు, కిరాణా షాపుల్లో విచ్చలవిడిగా విక్రయాలు సాగిస్తున్నారని ప్రజలు చెబుతూ ఉన్నారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విక్రయాలు జరుగుతున్నాయని అంటున్నారు. గతంలో గుట్టు చప్పుడు కాకుండా జరిగే ఈ వ్యాపారం ఇటీవల బహిరంగంగా సాగడం గమనార్హం. రహదారులు, ప్రధాన సెంటర్లలో, పాన్ షాపుల్లో ఏ సమయంలోనైనా గుట్కా కైనీ ప్యాకెట్లు దొరకడంతో వాటికి యువత బానిసలవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, అప్పుడే ఆరోగ్యం, ఆనందం మన వెంట ఉంటాయని ఏలూరు జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ తెలిపారు. పెదపాడు మండలం వట్లూరులోని టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని అన్నారు. ఈ నెల 16వ తేదీలోపు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యోగాసనాలు, యోగాపై స్లోగన్స్, పాటలు, షార్ట్ ఫిల్మ్స్, వీడియో, ఫోటోగ్రఫీ, క్విజ్ అంశాలపై పోటీలు నిర్వహించి ఉత్తమమైన వాటిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే బాధ్యత ఉపాధ్యాయుడిదేనని ఆర్జేడీ జి నాగమణి అన్నారు. పెంటపాడు పోస్ట్ బేసిక్ పాఠశాలలో డివిజన్ స్థాయి 1-2 ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆమె పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు తమ పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్, తల్లిదండ్రులు, సచివాలయ సిబ్బందితో కలిసి పనిచేయాలని అన్నారు. ఇప్పటి వరకు విద్యార్థుల సంఖ్య పెంచే విధానంలో ఉపాధ్యాయుల ప్రగతిని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు తిరిగి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రేమతో విద్యాబోధన చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆర్జేడీ నాగమణిని పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.

0: 沉沉。
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: రేడి విష్ణు 90.4 శ్రోతలందరికీ నమస్కారం అండి. నిన్నటి జ్ఞాపకాల పొరల్లోంచి జాలువారి అపురూప దృశ్యం, నేటి తరానికి ఆత్మాభిమానాన్ని నేర్పే అక్షర సత్యం, తరాలు మారినా తరిగిపోని తెలుగుతనం మన వెండితెర, మధ్యతరగతి మనుషుల నట్టింట్లో కురిసే కొండంత అనురాగాలు, బంధాల సరిహద్దుల్లో తలవంచని ఆత్మాభిమానాలు, మానవ హృదయాల లోతుల్లోని నిగూఢ భావోద్వేగాలు, వీటన్నింటినీ ఒక కావ్యంగా మలచి మన సంస్కృతిని వెండి తెరపై శాశ్వతం చేసిన మహానుభావుల అంతరంగ ప్రయాణం మన సిల్వర్ స్క్రీన్. సినిమా అంటే కేవలం 3 గంటల కాలక్షేపం కాదు, అది రంగుల వెనుక దాగున్న నటీనటుల రక్తాశ్రువుల కాంతి చిత్రం. అటువంటి చలనచిత్ర సామ్రాజ్యంలో అడుగుపెట్టి తన గంభీరమైన గొంతుతో, అంతకు మించి ఎవరూ అందుకోలేని బాడీ లాంగ్వేజ్తో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుని 2014లో ఈ లోకాన్ని విడిచిపెట్టిన, ఇప్పటికీ తన నటనతో మనల్ని భయపెడుతూ నవ్విస్తూ ఏడిపిస్తూ మన మధ్యే బతుకుతున్న ఒక అద్భుత నటికథే ఈవేళ మన సిల్వర్ స్క్రీన్. తెలుగు తెరపై లేడీ విలనిజానికి సరికొత్త నిర్వచనం చెప్పి క్యారెక్టర్ నటిగా, హాస్య నటిగా నవరసాలు కురిపించిన ఆ నట గంభీర మన అందరి ఆత్మీయురాలు. తెలంగాణ శకుంతల గారి జీవిత విశేషాలని, ఆమె వెనుక ఉన్న ఆ స్ఫూర్తిదాయకమైన కథని ఇప్పుడు చూద్దాం. ఒక నటి పేరు వినగానే మనకు ఒక ప్రాంతం, తాలూకా, యాస గుర్తురావడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఆమె పేరులోనే కాదు, ఆమె శ్వాసలోనూ ఆ మట్టివాసనుండేది. మహారాష్ట్రలో జన్మించిన ఒక సాధారణ అమ్మాయి నాటకరంగం మీదున్న పిచ్చితో తెలుగు నేలపై అడుగుపెట్టి ఇక్కడి సంస్కృతిని, ఇక్కడి యాసను ఎంతగా సొంతం చేసుకుందంటే చివరికి ప్రేక్షకులు ఆమెను తెలంగాణ శకుంతల అని ప్రేమగా పిలుచుకునేలా ఆ మట్టిలో కలిసిపోయింది. ఆమె ప్రయాణం పులబాట కాదు. ఎంతోమంది నటీనటులు కేవలం గ్లామర్ పాత్రల వైపు పరిగెడుతున్న రోజుల్లో ఆమె మాత్రం తన నటనని నమ్ముకుంది. రంగస్థలంపై వందలాది నాటకాల్లో నటించి తలపండిన తర్వాతే సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్ పాత్రలు

చేసిన దర్శకుడు తేజ గారి నువ్వు నేను సినిమా ఆమె కెరీర్ని మలుపు తెప్పింది. ఆ సినిమాలో ఒక రఫ్ లేడీ విలన్గా ఆమె చూపించిన నటనకి థియేటర్లలో ప్రేక్షకులు నూరెళ్లబెట్టారు. ఆమెలోని అసలైన విశ్వరూపం మనకి ఒక్కడూ సినిమాలో కనిపిస్తుంది. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ గారి తల్లిగా చీరకట్టులో చేతిలో కర్ర పట్టుకుని ఆమె నడుచుకుంటూ వస్తూ ఉంటే అటువైపు స్టార్ హీరో ఉన్నా సరే స్క్రీన్ మీద మాత్రం శకుంతల గారి నటనే కనిపిస్తుంది. నువ్వు కదలకురా అబ్బి అంటూ రాయలసీమ యాసలో ఆమె డైలాగ్స్ చెప్తుంటే థియేటర్లు విజిల్స్తో దద్దరిల్లిపోయాయి. సాధారణంగా నటీమణులు నెగిటివ్ పాత్రలు చేయడానికి భయపడతారు, కానీ శకుంతల గారు మాత్రం లేడీ విలనిజంలో తనకంటూ ఒక చెరపలేని సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారనే చెప్పాలి. కానీ శకుంతల గారు అంటే కేవలం భయపెట్టే విలన్ మాత్రమే కాదు, ఆమె కలం విప్పినట్టుగానే పువ్వులు పూయించగల హాస్య నటి కూడా. లక్ష్మీ సినిమాలో ఒక డాన్ లాంటి పాత్ర చేస్తూనే ఆమె పండించిన హాస్యం మనల్ని పొట్ట చెక్కలయ్యేలా చేస్తుంది. అలాగే దుబాయ్ సీన్ సినిమాలో ఎంఎస్ నారాయణ గారితో కలిసి ఆమె చేసిన కామెడీ ట్రాక్ ఇప్పటికీ యూట్యూబ్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవాలి. ఒకవైపు కరడుగట్టిన విలనిజం చేస్తూనే మరోవైపు ఇంత అద్భుతమైన టైమింగ్తో కామెడీ చేయడం కేవలం ఆమె నటనకే చెల్లింది. తెలంగాణ శకుంతల గారి సినిమాల్లో ఎంత రఫ్గా కనిపించినా నిజ జీవితంలో మాత్రం ఎంతో నిగర్వి, ఎంతో సున్నితమైన మనసున్న వ్యక్తి. షూటింగ్ సెట్స్లో కొత్తగా వచ్చే నటీనటులను సొంత బిడ్డల్లా ఆదరించేవారు. బంధాల వెనుక ఉండే అనురాగాల విలువలు ఆమెకు బాగా తెలుసు. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నప్పుడు మధ్యతరగతి తల్లుల పాత్రల్లో అక్కల పాత్రల్లో ఎంతో ఆర్ద్రతని పండించేవారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, వెంకటేష్, రవితేజ వంటి ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషించి ఆ సినిమాల విజయంలో ఒక ముఖ్య భాగం అయ్యారు. 2014 జూన్ నెలలో ఆ అద్భుత నటి గుండెపోటుతో అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు తెలుగు వెండితెర ఒక్కసారిగా మూగపోయింది. ఒక మహోన్నతమైన నటిని, ఒక గంభీరమైన స్వరాన్ని మనం కోల్పోయాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, కాలం గిర్రున తిరిగే చక్రం లాంటిది. రోజులు మారుతూ ఉంటాయి, మనుషులు మారిపోతూ ఉంటారు, కానీ కొన్ని నటనలు, కొన్ని శబ్దాలు మాత్రం కాలాన్ని శాసిస్తూ అలా నిలిచిపోతూ ఉంటాయి. తెలుగువాడు టీవీ ముందు కూర్చుని ఒక్కటి సినిమా చూస్తే ఆ గంభీరమైన నటనకి మురిసిపోతున్నంతకాలం, లక్ష్మీ సినిమా చూస్తూ నవ్వుకుంటున్నంతకాలం శకుంతల గారు ఎక్కడికి వెళ్లరు. మన నవ్వుల్లో, మన వెండితెర జ్ఞాపకాల్లో ఆమె జీవించే ఉంటారు. తెలంగాణ శకుంతల గారు వెండితెరపై ఏ పాత్ర చేసినా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఒదిగిపోయే ఆ నైపుణ్యం వెనక ఒక గొప్ప నటిగా ఆమె చేసిన దశాబ్దాల సాధన దాగుంది. అసలు ఆమె సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో, ఆ నటనా శైలి ఆమెకు ఎలా అలవడిందో తెలుసుకుంటే మనం ముక్కున వేరేసుకోకు తప్పదు. ఆమె సినిమా రంగంలోకి అడుగు పెట్టడానికంటే ముందే రంగస్థలంపై అంటే నాటక రంగంలో ఒక వెలుగు వెలిగారు. సుమారు 25 ఏళ్లకు పైగా నాటకాలే ప్రపంచంగా బతికారు. లేడీ క్యారెక్టర్లకు సరైన గుర్తింపు లేని ఆ రోజుల్లో శకుంతల గారు స్టేజ్ ఎక్కారంటే చాలు, వందలాది మంది ప్రేక్షకులు కదలకుండా కూర్చుండిపోయేవారు. నాటక రంగంలో రక్తకన్నీరు, చింతామణి వంటి ఎన్నో ప్రసిద్ధ నాటకాల్లో ఆమె నటించి పాత్రల స్వభావాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. లైవ్ ఆడియన్స్ ముందు డైలాగులు చెప్పి చెప్పి ఏ పాత్రనైనా ఎలా రక్తి కట్టించాలో ఆమెకు బాగా అలవాటైంది. రంగస్థలమే ఆమెకి నటనలో ఒక పెద్ద యూనివర్సిటీలా ఉపయోగపడింది. ఆ స్టేజ్ ఎక్స్పీరియన్సే వెండి తెరపై ఆమె ఏ పాత్ర చేసినా అందులో లీనమైపోయేలా చేసింది. ఇక ఆవిడ డైలాగ్స్ చెప్పే విధానం గురించి మాట్లాడుకుంటే అది ఒక ప్రత్యేకమైన ట్రెండ్ సెట్టర్. ఆమె గొంతులో సహజంగానే ఒక గంభీరత, ఒక బేస్ ఉండేది. సాధారణంగా నటీమణులు సున్నితంగా డైలాగులు చెప్తే శకుంతల గారు మాత్రం మగవారితో సమానంగా అవసరమైతే వారికంటే ఒక పిచ్ ఎక్కువగా గొంతులేపి డైలాగ్ చెప్తుంటే థియేటర్లలో పూనకాలు వచ్చేవి. ముఖ్యంగా ఆ గొంతుకు తెలంగాణ యాస తోడైనా, రాయలసీమ యాస తోడైనా, ఆయా ప్రాంతాల మాండలికాల్ని ఎంతో స్పష్టంగా ఆ యాసలో కారాన్ని, ఘాటుని ఏమాత్రం తగ్గకుండా పలికించేవారు. డైలాగ్ చెప్పేటప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించే రౌద్రం, ముఖంలో పలికే ఆవేశం ప్రేక్షకుల గుండెల్లో గోలు పుట్టించేవి. శకుంతల గారిని ప్రజాదరణ శిఖరానికి చేర్చిన పాత్రల గురించి చెప్పుకుంటే ఆమె కెరీర్లో కొన్ని పాత్రలు మైలురాళ్లుగా నిలిచిపోతాయి. నువ్వు నేను చిత్రంలో ఆమె చేసిన వడ్డీ వ్యాపారి సుబ్బమ్మ పాత్ర అప్పటి వరకు తెలుగు తెరపై ఉన్న విలనిజం రూపురేఖల్నే మార్చేసింది. ఆ తర్వాత ఒక్కడు సినిమాలో ఫ్యాక్షనిస్ట్ ప్రకాష్ రాజ్కి తల్లుగా అబ్బీ అబ్బీ అంటూ రాయలసీమ యాసలో ఆమె గర్జించిన తీరు ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ఐకానిక్ విలన్ పాత్రగా నిలిచిపోయిందండి. అయితే ఆమె కేవలం విలనిజం

దానికే పరిమితం కాలేదు. దుబాయ్ సీన్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంఎస్ నారాయణ గారితో కలిసి ఆమె చేసిన కామెడీ శ్రోతల్ని ఇప్పుడు యూట్యూబ్లో నవ్వుల రైలు ఎక్కిస్తుందంటే నమ్మసఖ్యం కాదు కదండి. అలాగే లక్ష్మీ సినిమాలో ఒక విలన్లా ఉంటూనే ఆమె పండించిన హాస్యం జనాన్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది. వసే రాములమ్మలో ఒక కఠినమైన పాత్ర చేసిన, యమదొంగ లాంటి చిత్రంలో పౌరాణిక ఫ్యాంటసీ టచ్ ఉన్న పాత్ర చేసిన, ఆ పాత్రలన్నీ ఆమెకు అశేషమైన ప్రజాదరణి తెచ్చిపెట్టాయి. ఏ పాత్ర ఇచ్చినా దానికి తనదైన ముద్ర వేసి ఆ పాత్రని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోకుండా చేయడం కేవలం ఆవిడ నటనకే చెల్లింది. తెలంగాణ శకుంతల గారి నటనా విశ్వరూపం గురించి మాట్లాడుకునేటప్పుడు మన ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆ రోజుల్లో టాలీవుడ్లో ఒక విచిత్రమైన ట్రెండ్ ఉండేది. చాలా మంది స్టార్ డైరెక్టర్లు, రైటర్లు కథలు రాసుకునేటప్పుడు ఈ పాత్రకి శకుంతల గారైతేనే న్యాయం చేయగలరు అని మనసులోనే అనుకుని ప్రత్యేకంగా ఆవిడ కోసమే కొన్ని పవర్ఫుల్ పాత్రల్ని క్రియేట్ చేసేవాళ్ళు. ఒక నటి కోసం పాత్రల్ని డిజైన్ చేసే స్థాయికి ఆమె ఎదిగారంటే టాలీవుడ్పై ఆమె వేసిన ముద్ర ఎంత బలమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక స్క్రీన్పై ఆవిడ కనిపిస్తూనే ఎదురుగా ఎంతటి స్టార్ హీరో ఉన్నా, ఎంతటి కరడుగట్టిన మగ విలన్ ఉన్నా, వాళ్లతో సమానంగా కంటికి కన్ను పెట్టి అంగుళం కూడా తగ్గకుండా పోటీపడి మరీ యాక్ట్ చేసేవారు. సాధారణంగా సినిమాల్లో మగ పాత్రల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది, కానీ శకుంతల గారు ఫ్రేమ్లోకి వచ్చారంటే చాలు, ఆ కంచు కంఠంతో గంభీరమైన బాడీ లాంగ్వేజ్తో ఆ మగ ఆధిపత్యాన్ని బ్రేక్ చేసి సీన్ మొత్తాన్ని తన వైపు తిప్పేసుకునేవారు. అందుకే విలనిజంలోనైనా కామెడీలోనైనా మగ నటులకి ఒక సవాల్గా నిలిచిపోయారు తెలంగాణ శకుంతల గారు. తెలంగాణ శకుంతల గారికి ఉన్న మరో అద్భుతమైన మేధాశక్తి ఏంటో తెలుసా? దర్శకుడు సెట్లో ఒక్కసారి వచ్చి పాత్ర స్వభావాన్ని, ఆ సీన్ వెనుకున్న మూడిని చెప్తే చాలు, శకుంతల గారు క్షణాల్లో ఆ పాత్రకు ఒక రూపాన్ని ఇచ్చేసేవారు. ఈ సీన్లో డైలాగ్ డెలివరీ ఏ పిచ్లో ఉండాలి, తెలంగాణ యాసలో చెప్పాలా, రాయలసీమ మాండలికం వాడాలా, ముఖంలో ఎలాంటి హావభావాలు పలకాలి, కళ్ళల్లో ఎంత రౌద్రం లేదంటే ఎంత హాస్యం కనిపించాలి అని ముందే తన మైండ్లో ఒక బేరీజు వేసుకునేవారు. అందుకే డైరెక్టర్ యాక్షన్ అనగానే ఫస్ట్ టేక్లోనే పాత్రకి 100% న్యాయం చేస్తూ అద్భుతాన్ని ఆవిష్కరించేవారు. రిహార్సల్స్తో పని లేకుండా క్యారెక్టర్లోని లోతు పాత్రల్ని ముందే అంచనా వేసి కెమెరా ముందు జీవించే ఆ అరుదైన కళ తన తోటి నటీనటులతో, ముఖ్యంగా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే జూనియర్ ఆర్టిస్టులతో ఎంతో కలుపుగోలుగా ఉండేవారు. షూటింగ్ బ్రేక్ వచ్చిందంటే చాలు, అందరినీ పక్కన కూర్చోపెట్టుకుని ఒక తల్లిలా ఒక పెద్ద దిక్కులా సొంత మనుషుల్లా ఆదరిస్తూ మాట్లాడేవారు. ఆమె సెట్లో ఉంటే అక్కడ ఒక తెలియని సందడి, ఒక కుటుంబ వాతావరణం నెలకొనేది. అయితే రంగుల ప్రపంచం వెనుక ఉండే చీకటి కోణాలు ఆమె జీవితాన్ని కూడా తాకాయి. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆమె ఎంతో నమ్మిన కొందరు వ్యక్తుల నుండి, తోటివారి నుండి కొన్ని సందర్భాల్లో వెన్నుపోట్లు అవమానాలు కూడా ఎదురయ్యాయి. ఆమె కష్టాన్ని వాడుకుని మోసం చేసిన వారు ఉన్నారు. కానీ శకుంతల గారి గొప్పతనం ఏంటో తెలుసా? అలాంటి చేదు అనుభవాలు ఎదురైనా ఆమె ఎప్పుడూ కుంగిపోలేదు, ఎవరిపైనా పగ పెంచుకోలేదు. సినీ రంగం అన్నాక ఇవన్నీ సహజం అబ్బి, మన పని మనం చేసుకుంటూ పోవాలంటూ వాటన్నింటినీ అక్కడికక్కడే వదిలేసేవారు. తన్ను బాధ పెట్టిన వారిని సైతం మనసులో ఏమాత్రం ద్వేషం పెట్టుకోకుండా మళ్ళీ కనిపిస్తే ఎప్పటిలాగే నవ్వుతూ అందరినీ సమానంగా చూస్తూ పలకరించేవారు. ఆ క్షమాగుణం ఏ విషయాన్ని మనసుకు తీసుకోకుండా ముందుకు సాగిపోయే ఆ ఉన్నతమైన వ్యక్తిత్వమే ఆమెని కేవలం ఒక నటిగానే కాకుండా తోటి నటీనటుల గుండెల్లో ఒక మహోన్నతమైన మనిషిగా నిలబెట్టింది. ఒకవైపు నాటకాలు, మరోవైపు వరుస సినిమాలు, ఇంకోవైపు డబ్బింగ్లు, ఇలా రోజులో 24 గంటలు సరిపోనంత బిజీ లైఫ్ గడుపుతున్నా తెలంగాణ శకుంతల గారి ప్రాధాన్యతలో ఎప్పుడూ మొదటి స్థానం మాత్రం ఆమె కుటుంబానికే దక్కేది. సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నా గుమ్మం దాటి ఇంటి లోపలికి రాగానే ఆమె కేవలం ఒక బాధ్యత గల భార్య, ఇద్దరు పిల్లలకి అపురూపమైన తల్లి. షూటింగ్స్ కోసం ఎంత దూర ప్రాంతాలకు వెళ్ళినా, రాత్రి ఎంత లేటుగా ఇంటికొచ్చినా సరే తన కుటుంబ బాధ్యతల్ని ఆమె ఎప్పుడూ విస్మరించలేదు. పిల్లల చదువులు, భర్త అవసరాలు, ఇంటి పనులు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఒక సాధారణ మధ్యతరగతి గృహిణిలా తానే స్వయంగా చూసుకునేవారు. రంగుల ప్రపంచపు మెరుపులు తన ఇంటిపై పడకుండా తన పిల్లల్ని ఎంతో క్రమశిక్షణతో, సంస్కారంతో పెంచారు. బయట నేను ఎంత పెద్ద నటనైనా కావచ్చు, కానీ నా పిల్లలకి అమ్మనే అని ఆమె ఎప్పుడూ గర్వంగా చెప్తూ ఉండేవారు.
అయితే నిరంతరం కష్టపడుతూ కుటుంబం కోసం ఇండస్ట్రీ కోసం పరిగెడుతున్న ఆమె జీవిత ప్రయాణంలో ఒక పెద్ద బ్రేక్ పడింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో

ఆమె కాలికి అకస్మాత్తుగా తీవ్రమైన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఆమెను శారీరకంగా ఎంతో కుంగదీసింది. నడవడమే కష్టంగా మారిన ఆ పరిస్థితుల్లో డాక్టర్ సలహా మేరకి ఆవిడ కొంతకాలం పాటు చలనచిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరం కావాల్సి వచ్చింది. ఆ సమయం ఆమెకి ఎంతో కష్టతరంగా మారింది. ఎప్పుడూ కెమెరా ముందు స్టేజ్ పైనే వందలాది మంది మధ్య బిజీగా ఉండే ఒక నటి నాలుగు గోడల మధ్య విశ్రాంతి తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆ కష్టకాలంలో కూడా ఆమె అధైర్యపడలేదు. సినిమా రంగానికి దూరమైన ఆ కాలాన్ని తన ప్రాణమైన కుటుంబంతో గడపడానికి దేవుడిచ్చిన ఒక అవకాశంగా భావించారు. ఎప్పుడూ షూటింగ్ల వల్ల పిల్లలతో గడపలేకపోయిన సమయాన్ని ఆ బ్రేక్లో వారి పక్కనుంటూ వారిని చూసుకుంటూ ఆనందంగా గడిపారు. ఆ తర్వాత కాలం గిర్రున తిరిగే చక్రంలా ఆమె మళ్లీ కోలుకుని అదే కంచుకంఠంతో అదే పవర్ఫుల్ ఎనర్జీతో వెండి తెరపైకి రీఎంట్రీ ఇచ్చి నేను మళ్లీ వచ్చేశాను అని నిరూపించారు. ఒక నటిగా రంగస్థలం నుండి వెండి తెర వరకు తెలంగాణ శకుంతల గారు చేసిన ఈ సుదీర్ఘ పోరాటానికి ఆ అకుంఠిత దీక్షకి దక్కిన గౌరవాలు పురస్కారాలు నిజంగా అజరామరు. ఆమె నటనకి కేవలం ప్రేక్షకుల చప్పట్లే కాదు, ప్రభుత్వాల నుండి అగ్ర సంస్థల నుండి ఎన్నో అపురూపమైన అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. రంగస్థలంపై ఆమె చేసిన అద్భుత ప్రదర్శనలకు గాను నాటక రంగంలోనే ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న శకుంతల గారు వెండి తెరపై అడుగు పెట్టాక తన నటనలోని వైవిధ్యాన్ని అవార్డుల రూపంలో ప్రపంచానికి చాటి చెప్పారు. దర్శకుడు తేజగారి దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను చిత్రంలో ఆమె పండించిన కరడుగట్టిన వడ్డీ వ్యాపారి సుబ్బమ్మ పాత్రకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత నంది అవార్డు ఉత్తమ విలన్ విభాగంలో ఆమెని వరించింది. సాధారణంగా నెగిటివ్ పాత్రల్లో మగ నటుల ఆధిపత్యం ఉండే ఆ రోజుల్లో ఒక లేడీ విలన్గా నంది అవార్డును అందుకోవడం ఆమె నటనా ప్రతిభకు దక్కిన ఒక అరుదైన గౌరవం. అంతేకాదు, మహేష్ బాబు గారి ఒక్కడి సినిమాలు ఆమె చూపించిన ఆ గంభీరమైన లేడీ ఫ్యాక్షనిస్ట్ నటనకి గాను ఇండస్ట్రీలోని అగ్ర అవార్డులైన ఫిలింఫేర్ పురస్కారాలతో పాటు మరెన్నో సామాజిక సాంస్కృతిక సంస్థల నుండి ఉత్తమ సహాయ నటిగా ఉత్తమ ప్రతి నాయకురాలిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. కానీ శకుంతల గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, అవార్డులు రావడం సంతోషం కానీ థియేటర్లో నా పాత్రను చూసి జనాలు భయపడినా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నా ఆ ప్రేక్షకుల కళ్ళల్లో కనిపించే ఆనందమే నాకు దేవుడిచ్చిన అసలైన అవార్డు అని. నిజమే కదా, ప్రభుత్వాలిచ్చే అవార్డులు ఒకెత్తైతే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తెలంగాణ శకుంతలగా ఆమె సంపాదించుకున్న స్థానం ఏ అవార్డుకు తోచలేని ఒక మహోన్నత పురస్కారం. కాలం ఎంత క్రూరమైందో కొన్నిసార్లు మనకి అస్సలు అర్థం కాదు. నిరంతరం కెమెరా ముందు నవ్వుతూ నవ్విస్తూ ఎదురుగా ఉన్నవారిని గుండెలకు హత్తుకునే ఆ నిండైన ప్రాణం ఒకే ఒక్క క్షణంలో అనంత వాయువుల్లో కలిసిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. 2014 జూన్ 14వ తేదీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక కోలుకోలేని రోజు. హైదరాబాద్లో తన నివాసంలో ఉన్న శకుంతల గారికి అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటొచ్చింది. ఆసుపత్రికి తరలించే లోపే ఆ కంచుకంఠం మొగబైంది. ఆ పవర్ఫుల్ నటన ఎప్పటికీ నిశ్శబ్దం అయిపోయింది. అంతవరకు అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన ఆ మాతృహృదయం ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయింది. ఆమె మరణ వార్త వినగానే ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. షూటింగ్ సెట్స్లో ఆమె చేతి ముద్దలు తిన్న జూనియర్ ఆర్టిస్టులు, ఆమెను సొంత తల్లిలా భావించిన స్టార్ హీరోలు అందరూ కన్నీరు మున్నీరయ్యారు. ఏ కష్టాలు మనసుకు తీసుకోకుండా వెన్నుపోట్లను సైతం చిరునవ్వుతో క్షమించిన ఆ మహోన్నతమైన మనిషి అంత త్వరగా మనల్ని వదిలి వెళ్ళిపోతుంది అని ఎవరూ అనుకోలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మన వెండితెర జ్ఞాపకాల్లో ఆ తెలంగాణ మట్టితల్లి ఎప్పటికీ జీవించే ఉంటుంది. తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటిగా, ప్రతి నాయకురాలిగా, హాస్య నటిగా తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నట సింహం శ్రీమతి తెలంగాణ శకుంతల గారికి మన సిల్వర్ స్క్రీన్ తరఫున కన్నీటి సాక్షిగా వినమ్రపూర్వక నివాళులు అర్పిస్తున్నాం. సో లిజనర్స్, విన్నారు కదండి ఈనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మన అద్భుత నటి తెలంగాణ శకుంతల గారికి సంబంధించిన ఎన్నో విశేషాలు. మరి ఈనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: అయ్య బాబోయ్, నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయి.
2: ఏం ఐడియాలు? ఆ నెలవంకని తుంచి నా జల్లో తిరుమలనుందా?
1: దాంతో నా వీపు గోకోలనుంది.
2: నువ్వే మాయ చేసావు గాని
1: బాగుంది. ఆ తర్వాత తర్వాత ఒక్క నిమిషం, నీకు చెల్లేస్తుందా? ఆ చున్నీ ఇట్టిస్తావా? ఇవ్వు, నాకు చెల్లేస్తుంది. అవును, మాయ, నేను చేశానా?

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: శ్రోతలందరికీ ఆణిమతెల కార్యక్రమానికి స్వాగతం. ఎడారిలో ఒయాసిస్ల అలసిన మనసులకు సేద తీర్చే కమ్మని మధుర గీతాలు వింటే ఎంతో హాయిగా ఉంటుంది కదా. ఆ పాత మధురమైన పాటలకు ఆ శక్తి ఉంది. అందుకే అటువంటి పాటలు వినాలంటే రేడియో విష్ణు ప్రసారం చేసే మధుర గీతాల కార్యక్రమం ఆణిముత్యాలు వినండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం మా శ్రోతల కోసం, మరి మిస్ అవ్వకండి.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టౌస్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా చిరంజీవి విజయశాంతి కథానాయకుడుగా, ఎస్వి చంద్రశేఖర్ దర్శకుడుగా 1984లో విడుదలైన చిత్రం దేవాంతకుడు.
0: ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం చేసిన చెల్లమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరం అంట పాట వింటారు. పాట రచన వేటూరి, సంగీతం జేవి రాఘవులు. మరి పాట విందామా?

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: దేవాంతకుడు చిత్రంలోని చెల్లమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరం అంట పాట విన్నారు కదా. తర్వాత పాట TLV ప్రసాద్ దర్శకత్వంలో చిరంజీవి, రాధా జంటగా 1984లో విడుదలైన నాగు చిత్రంలోంచి ఓ చలి ఎప్పుడమ్మా పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి, గానం SP బాలసుబ్రహ్మణ్యం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
0: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
1: 6 దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
0: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
1: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: చిరంజీవి హీరోగా నాగు చిత్రం నుంచి బాలు గానం చేసిన ఓ చెలి ఎప్పుడమ్మా పాట విన్నారు కదా. తర్వాత పాట ప్రేమ సంగమం. ఈ చిత్రం నుంచి వింజమూరి కృష్ణమూర్తి గానం చేసిన ప్రతి క్షణం పరవశం పాట వింటారు. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా. కార్తీక్ రవి జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.
2: ప్రతి క్షణం

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadunu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ordo, MNAMS, FIAS, Yemkalu Mariyu, Keela Vaidhi Nipunulu.
0: Virigina Yemkalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidhyam Cheyabadunu.
1: Arogyashri, EHS, Arogya Badrata, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: ప్రేమ సంగమం చిత్ర నుంచి వింజమూరి కృష్ణమూర్తి పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు విజయ్ బాపినీడు దర్శకుడుగా, శోభన్ బాబు జయసుధ హీరో హీరోయిన్ గా 1984లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భార్యామణి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన బంగారు చిలకమ్మ, భార్యామణి సింగారి గోరింక పాట వింటారు. రచన వేటూరి, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్. కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: భార్యామణి చిత్తు నుంచి బాలు జానకి గానం చేసిన బంగారు చిలుకమ్మ భార్యామణి పాట విన్నారు కదా. తర్వాత పాట ఉషా కిరణ్ మూవీస్ తొలి చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. 1984లో విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్ జానకి గానం చేసిన మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే పాట వింటారు. వేటూరి రాసిన ఈ పాటకు రమేష్ నాయుడు స్వరాలు అందించారు. ఈ పాటకు గాను ఎస్ జానకి గారికి జాతీయ స్థాయి అవార్డు కూడా వచ్చింది. మరి ఆ పాట విందామా?

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: నీరసమా? నిస్సత్తువా? వద్దొద్దు.
0: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
1: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
0: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి ప్రాణాలు.
1: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: 90.4
1: హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మహిళ. అపజయాలకు కుంగిపోని వారుండరంటే అతిశయోక్తి కాదేమో అండి, కానీ శ్రీదేవి మాలప్ప పూల్ వీటన్నిటికీ అతీతం. ఎన్ని వైఫల్యాలు ఎదురైనా తన లక్ష్యాన్ని సాధించడం కోసం అహర్నిశలు శ్రమించింది. ఇటీవల విడుదలైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో ఆల్ ఇండియా 73వ ర్యాంకును దక్కించుకుంది. ఆమె ఎవరో తెలియాలంటే వైఫల్యాన్ని అది. మాది కర్ణాటకలోని బెలగావి జిల్లా కిత్తూరు గ్రామం. అమ్మా నాన్నలు మాలప్ప పోల్ భారతి, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నేను బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశాను. ప్రకృతిలో మమేకమై జీవజాతుల్ని దగ్గర నుంచి చూడడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ వ్యాపార స్వలాభాల కోసం అడవుల్ని నాశనం చేస్తున్నాం. అందుకే పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేయాలని అనుకున్నాను. నా సీనియర్స్ కొంతమంది ఐఎఫ్ఎస్లో ఉన్నారు. వాళ్ళ ప్రేరణతో యూపీఎస్సీ రాయాలనుకున్నా. అలా 2019 నుంచి పరీక్షలకు చదవడం మొదలుపెట్టాను. ఎలాంటి శిక్షణ లేకుండా స్వతహాగా నోట్స్ సిద్ధం చేసుకునేదాన్ని. ఇలా 4 సార్లు పరీక్ష రాశాను. అన్నీ విఫలయత్నాలే. అలా అని నిరాశపడలేదు, ప్రయత్నించడము మానలేదు. కానీ 5వ సారి ప్రయత్నించే ముందు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలని నిశ్చయించుకున్నా. ఆర్థికంగా నిలదొక్కుని నా లక్ష్యం మీద దృష్టి పెడదామనుకున్నా. వేరే పనులు చేస్తూ యూపీఎస్సీ రాయడం అంటే కష్టమే అండి. ఎలాగూ ఇన్ని సంవత్సరాలు కేటాయించావు, 1 సంవత్సరం ఆగి చూడొచ్చుగా అన్నారంతా. కానీ ఏ పని లేకుండా ఇంట్లోనే ఉండటం ఇష్టం లేదు నాకు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలకి రాస్తూ ఉండేదాన్ని. ఈ క్రమంలోనే 2023లో ఎఫ్సిఐ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో గ్రేడ్ 3 అసిస్టెంట్గా కొలువు సాధించాను. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో పోస్టింగ్ వచ్చింది. 2.5 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా. నా లక్ష్యాన్ని మాత్రం వదలాలని అనుకోలేదండి. ఈ ఉద్యోగం నాకు తాత్కాలిక విజయం మాత్రమే, గమ్యాన్ని చేరుకోవడానికి ఉత్తేజం నింపేదిగా దీన్ని భావించాను. ఎఫ్సిఐలో విధులు నిర్వర్తిస్తూనే యూపీఎస్సీకి సన్నద్ధమయ్యా. పని వేళలు పూర్తయ్యాక చదువుకునేదాన్ని. సెలవు రోజుల్లో ప్రభుత్వ గ్రంథాలయంలో ఎక్కువగా గడిపేదాన్ని. ఈ శ్రమకు ఫలితంగానే ఐఎఫ్ఎస్ ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నా. ఈ ప్రయాణంలో అమ్మా నాన్నలు, నా సహోద్యోగులు అందించిన సహాయం మరచిపోలేనిది. మనం అనుకున్నది జరగకపోతే కొన్నిసార్లు డీలా పడిపోతాం, ప్రయత్నాలు ఆపేస్తాం, రూటు మార్చుకొని వేరేవి సాధించాలి అనుకుంటాం. అలా కాకుండా తాత్కాలికంగా ధ్యాస మళ్లించుకున్నా లక్ష్యాన్ని మరిచిపోకుండా ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుందండి. ఇందుకు నా జీవితమే ఉదాహరణ. లిజనర్స్, మరి శ్రీదేవి మాలప్ప పోల్ గారి గురించి తెలుసుకున్నాం కదండి. మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.
2: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. పెద్దలకే కాదు పిల్లలకు సమయపాలన అవసరమే అండి. అయితే దీనిలో నియమంగా కాకుండా అలవాటుగా మొదలుపెట్టి క్రమంగా వాళ్ళ జీవన శైలిలో భాగం చేయండి. ఇలా చేస్తే వాళ్ళకు క్రమశిక్షణను అలవాటు చేసినట్లే అండి. పిల్లలకు టైం టేబుల్ ప్రకారం స్కూల్లో క్లాసులు ఎలా జరుగుతాయో తెలుసు కాబట్టి టైం ప్రణాళిక వాళ్ళకు అనుభవమే. పనుల్ని ప్రాధాన్యతను బట్టి ముందుగా చేయడం గురించి చెప్పండి. ఆడుకోవడం, హోంవర్క్, హాబీ, భోజనం, విశ్రాంతి, వీటి చుట్టూ వారి టైం మేనేజ్మెంట్ ఉండాలి. పిల్లలు టైంని గౌరవిస్తే తమ లక్ష్యాలను గౌరవిస్తారు, సమయపాలనలోని సానుకూల అంశాలని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. స్కూల్ ఉన్నప్పుడు మిగతా రోజుల్లో ఎలా ఉండాలనే దానిపైన ముందే ప్రణాళిక వేసుకోమనండి. సెలవు రోజుల్లో మీరు పిల్లలతో కలిసి పార్కుకు, లైబ్రరీకి, బయటకు వెళ్ళిరండి.

లక్ష్యం పెట్టుకోవడమే కాదు, సకాలంలో పూర్తి చేయడము నేర్పించండి. ప్రతి గంటకు 10 నిమిషాలు బఫర్ టైంగా పెట్టండి. దాంతో వాళ్ళ మీద ఒత్తిడి ఉండదండి. ఎప్పుడైనా దీన్ని అధిగమిస్తే అతిగా స్పందించకుండా దానివల్ల కలిగే నష్టాలు అర్థమయ్యేలా చెప్పాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు ఇతర విషయాలు నేర్చుకున్నట్లుగానే టైం మేనేజ్మెంట్ని తెలుసుకుంటారన్న సంగతి మాత్రం మర్చిపోకండి. విన్నారు కదండి, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: FDM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
2: వేసవిని తరిమికొట్టి విటమిన్ బా, వేసవిని తరిమికొట్టి సి విటమిన్ బాం,
1: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం.
2: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్ గా ఉండండి.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. అమ్మ ప్రేమకు కొలమానాలే లేవు. అడగకుండానే అన్నీ చేసి పెట్టే ఆమె అవసరాలనే కాదండి, బాగోగుల్ని చూడాల్సింది కూడా బిడ్డలే కదా. కాబట్టి మన ఆకలిని గుర్తిస్తూ అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడుతూ ఉండే అమ్మలు రక్తహీనత, పోషకాహారలేమితో బాధపడుతున్నారంటున్నారు పలు అధ్యయనాలు. పోషకాహార నిపుణురాలి సాయంతో అమ్మ కోసం ఓ డైట్ చార్ట్ తయారు చేయించి దాన్ని ఫాలో అయ్యేలా చూడండి. అలానే ఫుల్ బాడీ చెకప్ హెల్త్ ప్యాకేజ్ తీసుకొని పరీక్షలు చేయించండి. వయసు మీద పడే కొద్దీ వచ్చే సమస్యల్ని ముందే గుర్తించి నివారించగలుగుతాం. దీంతో పాటు క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్తో బీమా కూడా చేయించడం మర్చిపోకండి. ఇది ఆమెకే కాదు మీ కుటుంబానికి కూడా రక్షగా ఉంటుంది. మెనోపాజ్ దశకి చేరిన అమ్మలకు తగిన వ్యాయామం అవసరమండి. ఇందుకోసం ఇంట్లోనే యోగా, వర్కౌట్లు చేసేలా ఆన్లైన్ అడ్మిషన్లు తీసుకోండి. కసరత్తులు సులువుగా చేసేందుకు రెసిస్టెన్స్ బ్యాండ్, స్విస్ బాల్, డంబెల్స్ వంటి పరికరాలని కొనివ్వండి. ఇవన్నీ ఆమెకు ఆరోగ్య సంపదను ఇచ్చేవే. బిడ్డల్ని పెంచే క్రమంలో తన ఇష్టాలను తృణప్రాయంగా వదిలేస్తుంది. ఆమె ఆశల్ని, ఆశయాల్ని తీర్చాల్సిన బాధ్యత బిడ్డదే కదండి. కాబట్టి మీరు ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచి మదర్స్ ఫండ్ పేరుతో జమ చేయండి. దాని అమ్మకు కానుకగా ఇవ్వండి. ఆవిడ మొత్తంతో నచ్చిన చీర కొనుక్కుంటారా లేక తీర్థయాత్రలు చేస్తారా అన్నది పూర్తిగా ఆమె ఇష్టమే. ఇది అమ్మకు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగులుతుందండి. లిజనర్స్ విన్నారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ చిట్టింటాకు. ఇది ఎక్కువ మందికి చిరపరిచితం కాదండి, కానీ రుచి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఈ మొక్కలు పొలం గట్లు, ఖాళీ స్థలాల్లో పెరుగుతాయండి. మరి అలాంటి చిట్టింటాకు పప్పు మహా టేస్టీగా ఉంటుంది. మరి దానికోసం కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా అండి. కందిపప్పు 1/4 కప్పు, చిట్టింటాకు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్పు, పచ్చిమిర్చి 2, కారం 1 స్పూన్, పసుపు 1/4 స్పూన్, శనగపప్పు 2 స్పూన్లు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర స్పూన్ చెప్పున, ఎండుమిర్చి 1, కరివేపాకు 2 రెబ్బలు, ఇంగువ 1/2 స్పూన్, కొత్తిమీర తరుగు కుప్పెడు, నిమ్మరసం 1/2 స్పూన్. లిసనర్స్, మరి చిట్టింటాకు పప్పుకు కావలసిన పదార్థాలు తెలుసుకున్నాం కదండి. మరి తయారు విధానం గురించి కూడా తెలుసుకుందాం. మరి ఎలా చేయాలంటే, ముందుగా కందిపప్పులో తగినన్ని నీళ్లు పోసి ఉడికించండి. కొంతసేపు ఉడికాక ఉల్లిపాయ ముక్కల్ని

కూడా చిట్టిటాకుకు జత చేయండి. రెండు ఉడికిన తర్వాత సగానికి చీల్చిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, కారం, ఉప్పు, పసుపు వేసి అన్నిటినీ కలపెడుతూ ఇంకో నిమిషం ఉంచి దించేయండి. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, శనగ, మినపప్పులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, ఇంగువ ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి. మంచి వాసన వస్తుండగా సిగ తీసేసి ఈ తాలింపును పప్పు మిశ్రమంలో కలపాలి. అంతే అండి, నిమ్మరసం చల్లాలి. ఇందులోకి చిన్న మిరపకాయలు నంచుకొని తింటూ ఉంటే మరింత రుచిగా ఉంటుందండి. చిట్టింటాకు అన్నిసార్లు అందుబాటులో ఉండదు కాబట్టి దొరికినప్పుడు ఎండబెట్టి భద్రం చేసుకుంటారు. ఈ ఆకుతో వేపుడు, పచ్చడి కూడా చేయొచ్చండి. లిజనర్స్ విన్నారు కదండి, ఇది వాళ్ళ మహిళ. మరి మళ్ళీ ప్రసారమయ్యే మహిళా కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే తీర్థ.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూల్కి సెలవులు సరదాల వెల్లువలు,
1: ఫోన్లకు కాస్త దూరంగా ఆటలకు కాస్త దగ్గరగా,
0: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు తాతయ్య మాటలు,
1: ఈ సమ్మర్ని మెమరబుల్ గా మార్చుకోండి,
0: జ్ఞాపకాలను దాచుకోండి,
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: నైన్ 9 1 9 1 9 3.
3: వికసిత భారత్ కోసం సిద్ధం ఇది మనం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మరి ఇవాళ ఆయుష్మాన్ భవలో నేనైతే మంచి మంచి హెల్త్ టిప్స్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసానండి. నేను మీ ఆర్జే సృజిత. మరి ఆలస్యం లేకుండా ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం. మరి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ కామన్ గా ఫేస్ చేసే ఇష్యూ అయితే నిద్ర సరిపోకపోవడం. మరి అలాంటి వాటికి అసలు కారణాలు ఏంటి, మరియు అలా నిద్రలేమి సమస్యకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది వాటి ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో తెలుసుకుందాం. నిద్రలేమి సమస్యకి బోలెడన్ని కారణాలున్నాయి. త్వరగా పడుకుని త్వరగా లేవడం ఆరోగ్యానికి మంచిదని చిన్న పిల్లలకు చెప్పే పాఠమే కాదు, వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన సైన్స్ పరిశోధన కూడా. గ్లోబల్ వెల్నెస్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం నిద్రకి ప్రధాన అవసరం అదే. మన భౌతిక, మానసిక, ప్రవర్తనాపరమైన అలవాట్లన్నీ వెలుగు చీకట్ల ఆధారంగా 24 గంటల సమయ చక్రానికి అనుగుణంగా ఉంటాయి. దాన్ని సర్కాడియన్ రిధమ్ అని అంటారంట. మరి ఈ రిధమ్ ని నియంత్రించే కణయంత్రాంగంపై అధ్యయనం చేశారు 3 పరిశోధకులు, జెఫ్రీ సి హాల్, ముఖేష్ రోస్ బాష్, ముఖేష్ డబ్ల్యూ ఎంగ్. పండ్ల మీద వాళ్ళే చిన్న ఈగల మీద పరిశోధన చేసి పిఈఆర్ అనే ఒక ప్రోటీన్ ని నిత్యం నియంత్రిస్తూ వాటిలో సర్కాడియన్ రిధమ్ కి కారణమవుతున్న జన్యువుని వాళ్ళు కనిపెట్టారు. మరి ఆ ప్రోటీన్ రాత్రిపూట మాత్రమే కణాల్లో చేరి పగలు కరిగిపోతుందట. మన శరీరంలోనూ అలాగే సూర్యు నుంచి వచ్చే సహజమైన నీలికాంతు రంగు మెలటోనిన్ పై ప్రభావం చూపుతుంది. సాయంత్రం వేళకి సూర్యకాంతి తగ్గే కొద్దీ మెలటోనిన్ హార్మోన్ స్థాయిలు పెరిగి శరీరానికి నిద్రని సిద్ధం చేస్తాయి. ఉదయం మళ్లీ సూర్యోదయం వేళకి ఆ స్థాయిలు తగ్గిపోతాయి. ఇలాంటి సహజ గడియారాలు ఎన్నో మన డిఎన్ఏలో ఉన్నాయి. గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు, శరీరం లోపలి అవయవాలన్నీ కూడా ఈ సర్కాడియన్ రిధమ్ లో భాగమే. అసలు మనిషి మనుగడలోనే సూర్యుడి పాత్ర కీలకం. ప్రతి పనికి సూర్యుడి వెలుతురుతో లింక్ ఉంటుంది. అలాంటిది పట్టణీకరణ ఉద్యోగాలు మనిషిని 4 గోడల మధ్యకి పరిమితం చేసి సహజ కాంతికి దూరం చేస్తున్నాయి. కృత్రిమ వెలుగుల మధ్య పగలు రాత్రి తేడా లేకుండా పనిచేయడం మొత్తంగా ఈ సర్కాడియన్ రిధమ్ ని తలకిందులు చేసేస్తుంది. ఇక మిగిలిన కారణాలు ఏంటంటారా, మనం స్వయంగా చేసుకుంటున్న అలవాట్లే. రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే వారిలో స్లీప్ సైకిల్ దెబ్బతిని నిద్ర అయితే సరిగ్గా పట్టదండి. మంచం మీద కూర్చుని టీవీ చూడడం, ల్యాప్టాప్ తో పనిచేయడం, ఫోన్ వాడడం వల్ల వాటి నుంచి వెలువడే నీలికాంతి మెలటోనిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మరోపక్క ఇవన్నీ మెదడుని కూడా అయోమయంలోకి నెడుతున్నాయి. ఇప్పటి వరకు మంచాన్ని నిద్రని అనుసంధానం చేసుకున్న మెదడు మంచం మీద పడుకోగానే నిద్రకు తగిన సూచనలు పంపేది. ఎప్పుడైతే మనం మంచం మీద కూర్చుని పనిచేయం మొదలు పెడుతున్నామో అప్పుడు మెదడు కూడా నిద్రని మర్చిపోయి చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడడం మొదలు పెడుతుంది. కొందరు రాత్రిపూట చురుగ్గా ఉండి ఎంత పనైనా చేస్తారు, పగలు నిద్రపోవడానికి ఇష్టపడతారు. జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు అందుకు కారణం కావచ్చు. మరి అలాంటప్పుడు వైద్యులకు చూపించుకుని సమస్య ఏమిటో తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. లిజనర్స్, మరి నిద్రలేమి సమస్యకి అసలైన కారణాలు ఏంటో మరి ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడైతే మీకోసం ఒక చక్కటి పాట రాబోతుంది, విని ఆనందించండి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు

0: డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఎండలో మనం ఇళ్లలో ఉంటాం, మరి ఆ మూగజీవాల సంగతి ఏంటి?
2: మరి మీ మిద్దె పైన బాల్కనీలోనో ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టండి.
1: ఒక్క నీటి చుక్క ఒక ప్రాణాన్ని కాపాడుతుంది.
2: మానవత్వాన్ని చాటుదాం, వేసవిని గెలుద్దాం.
1: మీతో పాటు మీ చుట్టూ ఉన్న ప్రాణుల్ని ప్రేమించండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
4: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
3: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
4: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
3: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, పాండలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
4: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
3: మా అడ్రస్,
4: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
3: సెల్ 8500136630.
5: After a short break, welcome back to Ayushman Bhava. Listeners, మరి నిద్రలేమి సమస్య గురించి, దానికి గల కారణాల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. మరి అందులో భాగంగానే నిద్రే కదా ఒక రోజు పోకపోతే ఏమవుతుంది అనుకునే వాళ్ళు అర్జెంటుగా అభిప్రాయాన్ని మార్చుకోవాలండి. రోజుల తరబడి నిద్రపోకుండా ఉండడం అంటే చేతుల మృత్యుదేవతను ఆహ్వానించడమేనట. చైనాకి చెందిన ఒక యువకుడు వరుసగా 11 రోజుల పాటు నిద్రపోకుండా ఫుట్బాల్ మ్యాచ్ చూసి పడుకుని నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. రాత్రింబగళ్ళు కంప్యూటర్ మీద పనిచేస్తూ ఉద్యోగాలు ప్రాణాలు కోల్పోయే ఘటనలు జపాన్ లో చాలా జరిగాయి. నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలమనేది మనిషిని బట్టి మారుతుంది. ఏ అవయవం ముందుగా విఫలమై మరణానికి దారితీస్తుందన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. నిద్రపోకుండా రోజుల తరబడి అలాగే ఉంటే శరీరంలోని అన్ని భాగాలు ఒత్తిడికి లోనవుతాయి, బీపీ పెరుగుతుంది, శరీరం లోపల ఉష్ణోగ్రతలు పడిపోతాయి, దాంతో మరణం సంభవిస్తుంది. ప్రాణాలతో చెలగాటం కాబట్టి పరిశోధకులు నిద్రలేమి ప్రభావం గురించి మనుషుల మీద ప్రయోగాలు చెయ్యరు. ఎలుకల మీద చేసిన పరిశోధనల ఆధారంగానే ఎన్నో విషయాలు తెలుసుకుని జరిగిన సంఘటనలకు అన్వయించడం ద్వారా వాటిని నిర్ధారించు కున్నారు. ఆ విధంగా చూస్తే 17 గంటలు ఏకబిగన నిద్రపోకుండా ఉంటే ఆలోచించే శక్తి తగ్గిపోతుంది, కంటికి చేతికి మధ్య సమన్వయం చెడుతుంది, అలసట చిరాకు కలిసి శరీరాన్ని ఒకలాంటి ఉద్రిక్తతకు గురి చేస్తాయి, చెవులు కూడా వినిపించవు. వారమంతా తక్కువగా నిద్రపోయి సెలవు రోజున ఎక్కువ నిద్రపోవడం ద్వారా ఆ లోటుని భర్తీ చేసుకుందాం అనుకోవడం అయితే చాలా తప్పు ఆలోచన. నిద్రకి సంబంధించి ఏ రోజు లెక్క ఆ రోజుదే, ఒక రోజైనా 2 రోజులైనా తగ్గిన నిద్ర తాలూకు నష్టం జరిగిపోతుంది. చర్మం మరమ్మత్తులు చేసుకోలేకపోవడంతో ముడతలు పెరిగి వృద్ధాప్య ఛాయలు కూడా కనిపిస్తాయి. నిద్ర తగ్గితే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే కాదు, మొత్తంగా ఆయుష్య తగ్గిపోతుంది. ఎందుకంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే పోరాడే శక్తి 70% క్షీణిస్తుంది. ఆకలి పెరుగుతుంది, ఏది పడితే అది తిని బరువు పెరుగుతారు. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అల్జీమర్ సమస్య కూడా పెరుగుతుంది. కోపం, ఒత్తిడి, ఆందోళన పెరిగి అనుబంధాల మీద, విధి నిర్వహణ మీద ప్రభావం చూపుతాయి. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ స్థాయిలు పెరిగి దానివల్ల స్ట్రెస్ బెల్లీగా వ్యవహరించే పొత్తికడుపు దగ్గర పొట్ట పెరుగుతుంది. అది మధుమేహము, గుండె జబ్బుల రిస్క్ ని పెంచుతుంది. హార్మోన్ల మధ్య సమతౌల్యము దెబ్బతింటుంది. లిజనర్స్, మరి ఇప్పుడు దాకా సరిగ్గా నిద్రపోకపోతే వచ్చే సమస్యల గురించి అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే రాబోతుంది, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ కే లియే తయ్యార్.
3: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. లిజనర్స్, మరి నిద్రలేమి సమస్య గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా, మరి అందులో భాగంగానే నిద్రపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలటండి. మరి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. నిద్ర వచ్చే వరకు పట్టపగల్లా వెలిగే లైట్లను తగ్గించుకోవాలి. 10 నిద్రపోవాలనుకుంటే 8:30 లోపలే భోజనం చేసి నెమ్మదిగా శరీరాన్ని, మనసుని నిద్రకు సిద్ధం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా గడపాలి.

సాయంత్రం తర్వాత కాఫీలు టీలు మద్యము తాగకూడదు. పడక గదిలోకి టీవీ ఫోన్ లాంటివి తీసుకెళ్లకూడదు. మధ్యాహ్నం అరగంట కన్నా ఎక్కువ పడుకోకూడదు. మంచం ఎక్కాక రేపటి పనుల గురించి అస్సలు ఆలోచించకూడదు. పడుకునే ముందు కఠినమైన వ్యాయామాలు అసలు చేయకూడదు. నిద్ర మాత్రలు అలవాటు చేసుకోకూడదు. నిద్ర దేవతని ఆహ్వానించే అలవాట్లివి. త్వరగా లేచి త్వరగా నిద్రపోయేందుకు ప్రయత్నిస్తే శరీరం సర్కాడియన్ రిధంకి అలవాటు పడుతుంది. రోజు అరగంట వ్యాయామం అలవాటు చేసుకోవాలి. ఎండలో కాసేపు తప్పనిసరిగా గడపాలి. ఇంట్లో తలుపులు కిటికీలు తెరిచి సహజమైన వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుకు ధ్యానం తోడ్పడుతుంది. షిఫ్టుల్లో పనిచేసే వారు నిపుణుల సలహాతో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం 10 నిమిషాల పవర్ నాప్ ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. మందరంగా ఉండే సంగీతం, మంచి పుస్తకం హాయిగా నిద్రపోయేందుకు సహాయపడతాయి. భోజనం త్వరగా చేసి కావాలంటే పడుకునే ముందు అరటిపండు పాలు తీసుకోవచ్చు. వీటిలో ఉండే ట్రిప్టోఫాన్ వల్ల కొందరికి నిద్ర బాగా పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నిద్రకు సంబంధించిన పరికరాలపై జరుగుతున్న లక్షల కోట్ల రూపాయల వ్యాపారం సమస్య తీవ్రతకి నిదర్శనం. కేవలం స్మార్ట్ లైట్లు, సహజ వెలుతురు లాంటి వెలుగునిచ్చే కృత్రిమ లైట్లు మార్కెట్ విలువ 30,000 కోట్ల దాకా ఉంటుందని నిపుణుల అంచనా. సమస్య తీవ్రతను వెల్లడిస్తున్న మరికొన్ని విషయాలు. బెంగళూరుకి చెందిన వేక్ఫిట్ అనే కంపెనీ గ్రేట్ ఇండియన్ స్క్రీప్ స్లోట్ కార్డ్ పేరుతో ఏటా నిద్రపై తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ ఉంటుంది. గతేడాది ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 67% మంది కరోనా వల్ల తమ నిద్ర దెబ్బతిందని చెప్పారు. ప్రతి 5 గురిలో ఒకరు నిద్ర పట్టని సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. 90 మంది నిద్ర మధ్యలో లేచి కూర్చుంటున్నామన్నారు. 30% పొద్దున నిద్రలేచాక తీవ్ర అలసటగా ఉంటుందన్నారు. కరోనా సమయంలో నిద్రకు సంబంధించిన ఉత్పత్తుల డిమాండ్ 70% వరకు పెరిగింది. మధుమేహాల్లో 70% మంది శ్వాసలో అవరోధాల వల్ల నిద్ర దెబ్బతినే స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నారు. 192 మంది ఫోన్ చేత్తో పట్టుకుని పడుకుంటుండగా 54 మంది అర్ధరాత్రి వరకు ఫోన్లో సినిమాలు చూస్తూనో వీడియో గేములతోనో గడుపుతున్నారట. మరి ఇలాంటి పరిస్థితులు రాత్రంతా హాయిగా నిద్రపోయి తెల్లారక ఎవరూ లేపకుండానే అలారంతో పని లేకుండా నిద్రలేస్తున్నారంటే మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేనట్లే. సో లిజనర్స్, మరి ఇదండి నిద్రలేమి వల్ల వచ్చే కలిగే సమస్యలు, దానికి గల కారణాలు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మరలా ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి, స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: వరిలో ఆకుముడత పురుగును అదుపు చేయడం. ఆసియా ఖండంలో వరి ఒక ముఖ్యమైన ఆహార పంట. ఈ పంట మీద అనేక రకాల పురుగులు, తెగుళ్లు దాడి చేసి ఆహారం ఆదాయాలను నష్టపరుస్తూ ఉంటాయి. వేర్వేరు పంట దశల్లో దాడి చేసే ఆకుముడత పురుగు చాలా ప్రమాదకరమైన కీటకం. వీటి దాడిని రైతు త్వరగా గుర్తించకపోతే పంటలో చాలా భాగం నాశనం కావచ్చు.
1: ఎదిగే సీజన్ మొదట్లో అయితే పంట తీరుకోగలదు, కానీ పక్వానికి వస్తున్న దశలో దాడి జరిగి తగిన చర్యలు తీసుకోకపోతే దాదాపు సగం పంట పాడైపోతుంది.
0: ఎదిగిన ఆకుముడత పురుగు రెక్కల మధ్యలో వంకర గీతలుండే ఒక గోధుమ రంగు చిమ్మట. ఆడ చిమ్మట వరి ఆకు వెన్ను మీద కోలగా ఉండే గుడ్లు పెడుతుంది. ఆకుముడత పురుగు గుడ్లు కంటికి కనిపించినంత చిన్నవి. వాటిని చూడాలంటే మీకు భూతద్దం కావాలి. గుడ్ల నుంచి లార్వా, గొంగలి పురుగులు బయటికి వస్తాయి. అవి చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆకు బయటి భాగాన్ని గీరి తినడం మొదలు పెడతాయి. ఎదిగిన గొంగలి పురుగులు ఆకుని మడత పెట్టి లోపల ఉంటూ ఆకుని తినేస్తాయి.
1: గొంగలి పురుగుని చూడడం తేలికే. అవి ఆకుని మడత పెట్టి ఆకుపచ్చని టిష్యూని గీరి తింటాయి. ఆకు మడత విప్పితే లోపల గొంగలి పురుగు కనిపిస్తుంది. ఈ పురుగులు రాత్రిళ్లు చురుగ్గా, పగటిపూట బద్ధకంగా ఉంటాయి. ఇవి మడతపడిన ఆకు లోపలే ఉంటాయి.
0: ఆకుముడత పురుగులకి నీడ కావాలి, కాబట్టి నీడ ఉన్న చోట అవి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెందిన కొందరు రైతులు ఆకుముడత పురుగుని తాము ఎలా అదుపు చేస్తున్నారో చెప్తున్నారు. అది ఇప్పుడు విందాం.
1: మేము ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను కలిసి మా పొలంలో సమస్యలని చెప్పాం. ప్రతిఘటించే 3 రకాల వరి వంగడాలున్నాయని, ఆకుముడత పురుగు వల్ల వచ్చే నష్టాన్ని అరికట్టాలంటే ఆ వంగడాలని పెంచమని వాళ్ళు మాకు చెప్పారు.
0: ఎండ తగిలేలాగా మొక్కలని 20x20 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. ఎండవేడి ఆకుముడత పురుగుల్ని చంపేస్తుంది. ఆకుముడత పురుగుల్ని తగ్గించాలంటే జైవిక ఎరువులని మాత్రమే వాడడం చాలా ముఖ్యం. నత్రజని ఎరువుల వల్ల పురుగులు పెరుగుతాయి.
1: పంట బాగా పండాలని నత్రజని ఎరువుని ఎక్కువగా వాడేవాళ్ళం, కానీ దానివల్ల ఆకుముడత పురుగులు ఎక్కువైపోయాయి. వాటిని చంపాలని రసాయనిక కీటకనాశనులను వాడితే వాటి వల్ల మా పొలంలో మేలు చేసే పురుగులు కూడా చనిపోయాయి. నేను సేంద్రియ వరి సాగుని మొదలు పెట్టాను. ఇప్పుడు కేవలం దిబ్బ ఎరువు, కాంపోస్ట్లనే వాడుతున్నాను. వాటి వల్ల మేలు చేసే పురుగులు క్రమంగా పెరగడం, ఆకుముడత పురుగులు తగ్గడాన్ని చూస్తున్నాను. వరి పంటని సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం నా ఆదాయాన్ని పెంచుతోంది.
2: లైట్ ట్రాప్లని వాడితే ఎదిగిన చిమ్మటలని ఆకర్షించి అవి గుడ్లు పెట్టకుండా అరికట్టడానికి వీలవుతుంది. 2 ప్లాస్టిక్ గరాటాలతో మీరే ఒక లైట్ ట్రాప్ ని తయారు చేయవచ్చు. ఒక గరాటాని బల్బు మీద బోర్లించి కింద మరో గరాటాని అమర్చి చిమ్మటలని పట్టుకోవచ్చు. గరాటాల వెడల్పాటి పైభాగంలో కొన్ని బెజ్జాలు పొడిచి వాటిని ఒకదానికొకటి వైరుతో కట్టాలి. లైటు వెలుగుకి చిమ్మటలు ఆకర్షితమయ్యేలా 2 గరాటాలకి మధ్య కనీసం 2 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఎక్కువ వెలుగు కోసం 100 వాట్ బల్బుని వాడాలి. కింది గరాటాకి 2.5 సెంటీమీటర్ల వ్యాసమున్న పైపుని తగిలించాలి. చిమ్మటలు దాని గుండా కిందనున్న తొట్టిలోనికి పడిపోతాయి. లైట్ వెలుతురు చిమ్మటలని ఆకర్షిస్తుంది. వాటి పల్చటి రెక్కలు వేడెక్కిన బల్బుని తాకగానే కాలిపోగా చిమ్మటలు నీళ్ల తొట్టెలో పడి మునిగిపోతాయి. చిమ్మటలని ఇంకా తొందరగా చంపాలంటే నీళ్లలో కొద్దిగా కెరసినాయిల్ గాని, డిటర్జెంట్ సబ్బు గాని కలపవచ్చు. లైట్ ట్రాప్ వరి మొక్కల పొడవు కన్నా పైకి ఉండేలా 1.5 మీటర్ ఎత్తులో ఒక స్తంభానికి కట్టాలి. నాట్లు వేసిన వెంటనే లైట్ ట్రాప్లని కడితే చిమ్మటలు కనిపించిన వెంటనే వాటిని చంపేయవచ్చు. 1/2 హెక్టార్కి 1 లైట్ ట్రాప్ చొప్పున అమర్చాలి. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు దాన్ని వాడాలి. 9 గంటల తర్వాతి నుంచి మేలు చేసే పురుగుల రాక మొదలవుతుంది, కాబట్టి అవి చనిపోకుండా లైట్ని ఆర్పేయాలి. కరెంట్ లేకపోతే కెరసినాయిల్ లాంతర్ని వాడవచ్చు. ఆకుముడత పురుగులను చంపడానికి లైట్ ట్రాప్లతో పాటు మేలు చేసే కీటకాలను కూడా వాడుకోవచ్చు. పరాన్న భక్కులైన చిన్న చిన్న కందిరీగలు ఆకుముడత పురుగుల గుడ్లలో గుడ్లు పెడతాయి. ఈ కందిరీగల్ని పారాసైటాయిడ్లు అంటారు. కందిరీగలు పెరుగుతూ ఆకుముడత పురుగులు గుడ్లని చంపి తినేస్తాయి. వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి గాని, దగ్గర్లోని ప్లాంట్ ప్రొటెక్షన్ ఇన్స్టిట్యూట్ నుంచి గాని ప్రత్యేకమైన పారాసెటాయిడ్ కార్డులని కొనవచ్చు. ఎదిగిన చిమ్మటలు పొలంలో మొట్టమొదటిసారి కనబడగానే అవి గుడ్లు పెట్టడం మొదలైందని అర్థం చేసుకోవాలి. వెంటనే వరి పొలంలో కర్రలని పాతి వాటికి పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. 1/2 హెక్టార్కి 5 పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. కార్డుల మీద ఉండే గుడ్లలోంచి చిన్న చిన్న కందిరీగలు బయటకొచ్చిన వెంటనే

0: ఆకుముడత పురుగులు గుడ్ల మీద దాడి మొదలు పెడతాయి. 20 రోజుల తర్వాత కాడ్లని మార్చాలి. మరో 20 రోజుల తర్వాత మళ్ళీ మార్చాలి. అలా ఆకుముడత పురుగులు ఎదిగిన చిమటలు పూర్తిగా నశించేంత వరకు మార్చాలి. కానీ ఆకుముడత పురుగుల్ని అదుపు చేయడానికి అతి తేలికైన మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి.
1: இந்த வயலில் இலை சுருட்டு புழுகள்லாம் அதிகமாக இருந்துச்சு. அதை வந்து கட்டுப்படுத்துறதுக்கு நான்
2: மா ஊரி பொலம்லோ சாலா புருகுல்னி சூசாను. అప్పుడు పిట్టలు వాలడానికి వీలుగా టీ షేప్లో ఉన్న కర్రని పొలంలో అక్కడక్కడా పాతాను. హాని చేసే పురుగుల్ని పిట్టలు తినేసి వాటిని అదుపు చేశాయి. ఆకుముడత గొంగలి పురుగులని పిట్టలు చాలా ఇష్టంగా తింటాయి. ఇప్పుడు మా పంట చక్కగా ఉంది.
0: మడత పడిన ఆకుని తెరచి దాక్కుని ఉన్న గొంగలి పురుగును చేత్తో నలిపి గాని తుమ్మమ్ముళ్ళుతో గుచ్చి గాని చంపేయవచ్చు. కోతల తర్వాత వరి దంట్లలోనూ కలుపు మొక్కల్లోనూ ఆకుముడత పురుగు బతుకుతుంది. దంట్లని కాల్చినంత మాత్రాన దాగున్న లార్వాలు చనిపోవు. కానీ ఆకుముడత పురుగులు లార్వాని తిని బతికే మంచి కీటకాలన్నీ చనిపోతాయి. కాబట్టి దంట్లని గడ్డిని ఎప్పుడూ కాల్చకూడదు. వరిగడ్డిని పశువుల పాకల్లో పరవడానికి దానాగాను ఇంకేదైనా రకంగానూ వాడుకోవచ్చు. తర్వాతి పంటని మొదలు పెట్టే ముందు పొలంలో వరి మొక్కలు లేనప్పుడు చిమ్మటలు గట్లమీది కలుపు గడ్డి మీదే గుడ్లు పెడతాయి. కాబట్టి ఆ గడ్డిని కత్తిరించి తొలగించాలి. తర్వాతి వరి పంటకి నాట్లు వేసే ముందు పశువులని కలుపు మొక్కలు మేయనివ్వాలి. పంట ఎదుగుతున్నప్పుడు కలుపు గడ్డిని తొలగించాలి. ఆకుముడత పురుగు వరి పంటకి పట్టే పెద్ద తెగులు. ప్రతిఘటించే ఎదుర్కొనే వంగడాలు వేయాలి. వెలుగు పడేలా నాట్లని తగినంత ఎడంగా నాటాలి. జైవిక ఎరువులనే వాడాలి. నాట్లు వేసిన తర్వాత లైట్ ట్రాప్లని అమర్చి ఎదిగిన చిమ్మటలను అరికట్టాలి. ఎదిగిన ఆకుముడత చిమ్మట మీ పొలంలో కనిపించిన వెంటనే పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. మీ పొలంలో పిట్టలు వాలడానికి కర్రలు పాతి పిట్టలని ఆకర్షించాలి. దాగున్న గొంగలి పురుగులని చేత్తోనూ చంపేయవచ్చు. పొలంలోనూ చుట్టుపక్కల ఎదిగే కలుపు గడ్డిని అదుపు చేయాలి. ఈ రకరకాల పద్ధతులని పాటిస్తే మరింత వరి దిగుబడి సాధించి ఎక్కువ ఆదాయాన్ని అందుకోవచ్చు.
3: పారాసిటాయిడ్ కందిరీగలని వదలటం, తుమ్ముళ్ళు లైట్ ట్రాప్లు, పిట్టలు వాలే కర్రలని పాతడం వంటి తేలికైన చర్యలు తీసుకుంటాం. ఆకుముడత పురుగుని అరికట్టడానికి ఇవి చాలా చౌకైన తేలికైన పద్ధతులు. మాకు చక్కటి దిగుబడి వచ్చింది.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఎండలో మనం ఇళ్లలో ఉంటాం, మరి ఆ మూగ చేయవాల సంగతి ఏంటి?
2: మరి మీ మిద్దె పైన బాల్కనీలో ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టండి.
1: ఒక్క నీటి చుక్క ఒక ప్రాణాన్ని కాపాడుతుంది.
2: మానవత్వాన్ని చాటుదాం, వేసవిని గెలుద్దాం.
1: మీతో పాటు మీ చుట్టూ ఉన్న ప్రాణుల్ని ప్రేమించండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మైక్రో ప్లాస్టిక్ వద్దు,
0: మట్టి సీసా పట్టండి, మట్టి వాసన చూడండి.
1: సహజ సిద్ధంగా నీటిని చల్లబరుద్దాం,
0: పర్యావరణాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
1: బీ నేచురల్, స్టే కూల్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
1: బయట దొరికి రంగునీళ్ళొద్దు, మన ఇంటి సురక్షిత నీరే ముద్దు.
0: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
1: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ కే నేతృత్వ మే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా ఏక్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ భారత్ ఇన్నోవేట్స్ 2026 జిస్మే హెల్త్ కేర్ ఆర్ AI సే లేకర్ అగ్రికల్చర్ और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 100

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేక్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9545111117 డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా
1: అన్ అకాడమీలో ప్రతిష్టాత్మకమైన

0: ఆ నీట్ జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్ అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100191913.

0: FM 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఈరోజు మనం అగ్నిగోళంగా మారుతున్న భూగోళం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ప్రకృతితో మమేకమే జీవిస్తున్నాం. మనం ప్రకృతిని విడనాడకూడదు, విస్మరించకూడదు. అలా జరిగితే మనం బ్రతకలేం. ఈ విషయాన్ని ఎందరు గమనిస్తున్నారు, పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు, తమ వంతు కృషి చేస్తున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడు తన కష్టాలను తానే త్వరగా తెచ్చుకుంటున్నాడు. భూగోళం వేడెక్కుతోంది, ఓజోన్ పొరకు చిల్లులు పడి అవి పెద్ద పెద్ద రంధ్రాలుగా మారిపోతున్నాయి. మనిషి తట్టుకోలేనంత వేడి పుట్టుకొస్తోంది. మాడి మసైపోయేటంత ఉష్ణోగ్రతలకు ప్రకృతిలో ప్రాణులు అలలాడుతున్నాయి. ఎంత చదువు చదవాలో నేర్చుకున్న మనిషి ఎలాంటి చదువు చదవాలో నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఇది మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది. 10వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తవగాని అందరికీ గుర్తొస్తున్నది ఎంసెట్ పరీక్ష రాయడమే. ఎంసెట్ పరీక్ష రాయడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రానంతకాలం కలికాలం తన విశ్వరూపాన్ని చూపుతూనే ఉంటుంది. కలకాలం బ్రతకాలన్న మనిషి కోరిక అచిరకాలంలోనే అర్ధంతరంగా ముగుస్తుంది. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లైతే పర్యావరణాన్ని గురించి ఆలోచించే శాస్త్రవేత్తలు ఎక్కడి నుండి ఉద్భవిస్తారు? పంచభూతాల కలయికి విశ్వం. ఇది చెప్పుకోవడానికి రెండక్షరాలే, అయినా ఇది ఎల్లలు లేనిది. మనిషి ఊహ కందనిది, మనిషి జయించలేదు కూడా. కాని మది తప్పిన మానవుడు ప్రకృతినే జయించాలని కలలు కంటున్నాడు. ఈ ప్రకృతిలోని భూగోళం హెచ్చరికలు చేస్తూనే ఉంది. హరితాన్ని కోల్పోతున్నాను. సముద్ర గర్భంలో చమురు నిక్షేపాల పేరుతో వేల అడుగుల లోతున రిగ్గులు దుంపుతున్నారు. పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు. మీ స్వార్థానికి నన్ను పరిచేయద్దు, నా విశ్వరూపాన్ని మీరు చూడలేరు అని. అయినా మనిషి పెడచెవిని పెడుతున్నాడు. ఏ ఏడాది కా ఏడాది భూమి ఉష్ణోగ్రతలకు తడినేలలు సైతం బీటలు వారుతున్నాయి. గత 40 ఏళ్ల కాలంలో ఏడాదికి 3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా సైబీరియాలో మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువులు అధిక మొత్తంలో విడుదలవుతున్నాయి. 1 మిలియన్ చదరపు వైశాల్యం గల భూభాగం నుండి ఈ విషవాయువులు విడుదలవుతున్నాయి. కేవలం భూగోళం వేడెక్కి ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే ఇలా జరుగుతోందని రష్యాలోని థామస్ గేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త సర్గే కిర్పోటిన్ చెప్తున్నారు. కార్బన్ డైఆక్సైడ్ కంటే 20 రెట్లు శక్తివంతమైన మీథేన్ వాయువు వాతావరణాన్ని కలుషితం చేస్తుందని నిర్ధారించారు. వేల సంవత్సరాల క్రితం ఈ విషవాయువును ఉత్పత్తి చేసే నిక్షేపాలు, గుంటలు ఏర్పడ్డాయని అంచనా. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త లారీ స్మిత్ మాటల్లో చెప్పాలంటే, పడమటి సైబీరియాలోని మీథేన్ నిక్షేపం 70 మిలియన్ టన్నుల మీథేన్ వాయువును విడుదల చేయగలదని చెప్పారు. విడుదలైన ఈ విషవాయువు

ప్రపంచవ్యాప్తంగా భూమి ఉపరితలం మీద వ్యాపిస్తుందని చెప్తున్నారు. ఈ నిక్షేపాలు అధిక ఉష్ణోగ్రతలకు రూపాంతరం చెంది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో గాలిలో కలిసిపోతాయి. వాతావరణం తేమగా ఉంటే ఈ నిక్షేపాలు నేరుగా మిథేన్ వాయువుని విడుదల చేస్తాయి. పశ్చిమ సైబీరియా ప్రాంతంలో హఠాత్తుగా గుంటలు, కుంటలు, సరస్సులు తయారయ్యాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పర్యావరణ రచయిత ఫ్రెడ్ పియర్స్ న్యూ సైంటిస్ట్ అనే పత్రికలో వ్రాస్తూ, సైబీరియాలో ఏడాదికి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతోందని చెబుతున్నారు. ధ్రువాల వద్ద మంచు కరిగిపోవడం, వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఇలా జరుగుతోందని అంటున్నారు. ఈ మిథేన్ విషవాయువు ఇదే విధంగా మరో 500 సంవత్సరాల పాటు విడుదలైతే ఏడాదికి 4% చొప్పున కార్బన్ డైఆక్సైడ్ అధికమవుతుందని అంచనా వేస్తున్నారు. మానవుడు నిప్పును కనిపెట్టకముందు పలుకు రాయిని మరో రాయితో కొట్టి నిప్పు రవ్వలను తయారు చేసేవాడు. అడవుల్లో వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలకు చెట్ల కొమ్మలు ఒకదానికొకటి రాసుకుని నిప్పు రవ్వలు వస్తాయి. దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిది ఇలా జరుగుతుంది. దీన్నే దావానలం అంటారు. ప్రకృతిలో వాతావరణంలో వచ్చే ఉష్ణోగ్రతల మార్పుల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇటీవల పోర్చుగల్, స్పెయిన్ దేశాల్లోని అడవుల్లో ఈ దావానలం వ్యాపించింది. అడవులన్నీ తగులబడిపోతున్నాయి. ప్రభుత్వం సైతం మంటలు ఆర్పలేమని చేతులెత్తేసింది. గ్రామాల్లో, పట్టణాల్లో అయితే మంటల్ని ఆర్పడానికి ఫైర్ ఇంజన్లొస్తాయి. మరి అడవుల్ని ఆర్పడం మానవతరమా? పోర్చుగల్లో ఈ మంటలకు 15 మంది మరణించారని, 180,000 హెక్టార్ల అడవి బుగ్గిపాలైందని వార్తలొచ్చాయి. దేశంలో ఉన్న అడవుల్లో 5% అడవులు బూడిదయ్యాయి. వేడిగాలులు ఎంతటి ఘోర కృత్యానికి ఒడిగట్టాయంటే వాతావరణం ఎంతగా వేడెక్కుతుందో అర్థమవుతుంది. పంటలు దెబ్బతింటున్నాయి. స్పెయిన్ దేశంలో గోధుమ పంట దిగుబడి గత ఏడాది కంటే తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. యూరోపియన్ కమిషన్ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం పోర్చుగల్లో కూడా పంటలు దెబ్బతిన్నాయి. అడవుల్లో వచ్చిన ఈ దావానలం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. పొగ, ధూళి, దుమ్ము వల్ల గాలి కలుషితమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో పంటలు మాడిపోయాయి. వన్యమృగాలకు నిలువనీడ లేకుండా పోయింది. పచ్చదనం తగ్గిపోయింది. తద్వారా కరువు కాటకాలు సంభవించాయి. అందుకే ప్రకృతిని విస్మరిస్తే అంతా శూన్యమే. శ్రోతలు, ఇంతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో అగ్నిగోళంగా మారుతున్న భూగోళం అనే అంశం గురించి విన్నారు కదండి. మళ్ళా తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారాలతో విజయ.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: పెదాలను ఏమంటారు?
1: చుండు.
0: నడుముని?
1: ఇడుపు.
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమంటే మీష
2: చెప్పమంటుంటే.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
0: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
1: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
0: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండీ, డీబీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.
0: మరికొద్ది క్షణాల్లో అది సంగతి కార్యక్రమాన్ని వింటారు.

FM 90.4 రేడియో విష్ణు 90.4 అది సంగతి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. మీ అందరికీ తెలుసు కదండి, అది సంగతి కార్యక్రమంలో మనం ప్రతిరోజు ఒక మూడు వింతల గురించి అయితే మాత్రం తెలుసుకుంటున్నాం కదా. సో మరి నిన్న మనం మాట్లాడుకుంటున్నట్టుగానే ఈవేళ కూడా అసలు చెర్నోబిల్ ఉదంతాలు ఎన్ని చెప్పుకున్నా సరే అక్కడ పనిచేసిన లిక్విడేటర్ల గురించి ఎంతైనా చెప్పుకోవాలండి. మరి ఏంటి ఆ చెర్నోబిల్ గురించి మీకు అన్నీ చెప్పడం జరిగింది. అది ఒక గోస్ట్ సిటీగా ఈరోజు మారిపోయింది. ఈ చెర్నోబిల్ రియాక్టర్ పేలిన తర్వాత లిక్విడేటర్లు 8 లక్షల మంది అక్కడ పనిచేశారండి. ఇది భయంకర పరిస్థితి అని తెలిసినా సరే వీళ్ళు అక్కడ పనిచేయడానికి వచ్చారంటే వాళ్ళు పడిన కష్టాలు ఆ తర్వాత పరిస్థితుల గురించి ఒక్కసారి వివరంగా చూద్దాం. లిక్విడేటర్ అంటే సమస్యని తుడిచిపెట్టేవాడని అర్థం. చెర్నోబిల్ రియాక్టర్ పేలిన తర్వాత రేడియేషన్ ఆపడానికి, ఊరిని క్లీన్ చేయడానికి ప్రభుత్వం పంపిన 8 లక్షల మంది సైనికులు, డాక్టర్లు, మైనర్లు, ఫైర్మెన్, కూలీలు అక్కడ పనిలో నిమగ్నం అయ్యారండి. నేను చనిపోతాను అని తెలిసినా సరే వీళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేశారు. ఈ లిక్విడేటర్లు ఎక్కడి నుంచి ఎంతమంది వచ్చారంటే 3 లక్షల మంది ఆర్మీ సైనికుల్ని పంపింది. వీళ్ల పని రోడ్లు కడగడం, చెట్లు నరకడం, ఊరు ఖాళీ చేయించడం. ఫైర్మెన్స్ ని 6,000 మందిని పంపింది. మొదటి రోజు రియాక్టర్ నిప్పు ఆర్పింది వీళ్ళే. మైనర్లు 10,000 మంది. వీళ్ళందరూ రియాక్టర్ కింద సొరంగం తవ్వి పేలుడు ఆపారు. హెలికాప్టర్ పైలట్లు 600 మంది. 5,000 టన్నుల ఇసుక, లెడ్ తదితరాలన్నీ రియాక్టర్ మీద పోశారు ఈ పైలట్లు. డాక్టర్లు, నర్సులు 50,000 మంది. వీళ్ళందరూ రేడియేషన్ సోకిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేశారు. బయో రోబోట్లు 3,400. రియాక్టర్ పైకప్పు మీద రేడియో యాక్టివ్ గ్రాఫైట్ ముక్కలు ఎత్తిపోశారు. డ్రైవర్లు, క్లీనర్లు 3 లక్షల మంది వెళ్లారండి. వీళ్ళు చెత్త తరలించడం, బస్సులు నడపడం, బట్టలు ఉతకడం ఇలాంటి పనులన్నీ చేశారు. 80% మంది 19 నుంచి 30 ఏళ్ల కుర్రాళ్లే. ఆర్మీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. దేశం కోసం అని పంపించారు. చాలా మందికి పెళ్లి కూడా కాలేదు. వీళ్ళందరూ ఈ రియాక్టర్ పేలుడు అనంతరం 5 రకాల డేంజర్ పనులు చేశారు. అవి వివరంగా చూద్దాం. పేలుడు తర్వాత రియాక్టర్ పైకప్పు మీద 100 టన్నుల రేడియో యాక్టివ్ గ్రాఫైట్ పడింది. అది తీయకపోతే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదు. సో పేటిగా కట్టలేరు. జపాన్, జర్మనీలు రోబోల్ని పంపింది. రేడియేషన్ అక్కడ 10,000 రాంజియన్ అవడంతో రోబో సర్క్యూట్ 20 సెకండ్లలో కాలిపోయింది. మనుషుల్ని పంపారు. లెడ్తో తయారు చేసిన యాప్రాన్ హెల్మెట్ వేసుకుని వెళ్లారు. ఒక్కొక్కళ్ళు పైకప్పు మీద 40 సెకండ్లు మాత్రమే ఉండాలి. పారతో గ్రాఫైట్ ముక్క ఎత్తి కిందకు విసిరేసి పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. అలా 3,400 మంది 90 సెకండ్లు పనిచేశారు. 2 నెలల్లో పైకప్పు క్లీన్ చేయగలిగారు. కానీ వీళ్లలో సగం మందికి పైగా 10 ఏళ్లలో క్యాన్సర్తో చనిపోయారు. వీళ్లనే బయో రోబోట్లు అన్నారు. కరిగిన రియాక్టర్ కోర్ ఏనుగు పాదంలా తయారైంది. అది కిందకి దిగుతోంది. అక్కడ వాటర్ ట్యాంక్ తాగితే ఆవిరి పేలుడు సంభవిస్తుంది. అది గనక పేలితే యూరప్ సగం ఖాళీ చేయాల్సి ఉంటుందండి. టులా బొగ్గుగని నుంచి 10,000 మంది బొగ్గు మైనర్లని తెచ్చారు. సొరంగంలో 50 డిగ్రీల సెల్సియస్ వేడి, గాల్లో రేడియేషన్, డస్ట్. అక్కడున్న వేడికి అండర్వేర్ ఒక్కటి వేసుకునే తవ్వారు. మాస్క్ పెట్టుకుంటే ఊపిరి ఆడదు. 1 నెలలో 150 మీటర్ల సొరంగం తవ్వి ఫ్రీజింగ్ పైపులు పెట్టారు. పేలుడిని ఆపగలిగారు. రియాక్టర్ పక్కన 10 చదరపు కిలోమీటర్ల పైన్ అడవి ఉంది. రేడియేషన్ ధాటికి 1 రాత్రిలో చెట్లన్నీ ఎరుపు రంగులోకి మారిపోయాయి. కొన్ని చెట్లయితే చనిపోయాయి. ఒకవేళ ఆ చెట్లు కాలితే రేడియో యాక్టివ్ పొగ ఊర్ల మీదకి వెళ్తుంది. ఆ చెట్లని సైనికులు బుల్డోజర్లతో చెట్లు నరి

తొక్కి ఒక మీటరు గొయ్యి తవ్వి అందులో పాతిపెట్టారు. పైన కాంక్రీట్ వేశారు. ఈ రేడియేషన్ ఎంత డేంజరస్ అంటే, చెట్టు మొద్దు పట్టుకుంటే చేతికి రేడియేషన్ బర్న్ అవుతుంది. అక్కడ చేతికి తొడుగు లేకుండా పనిచేసిన వాళ్ల వేళ్లు ఒక వారంలో ఊడిపోయాయి. ప్రీఫ్యాట్ సిటీతో సహా చుట్టుపక్కల ఉన్న 76 ఊళ్ళని ఖాళీ చేయించి ప్రతి ఇల్లు, రోడ్డు, చెట్టు కడగాలి. ఫైర్ ఇంజన్తో డియాక్టివేషన్ లిక్విడ్ కొట్టారు. స్కూల్ బెంచ్లు, పార్కుల్లోని బొమ్మలు అన్నీ సబ్బుతో తోమారు. వింత ఏంటంటే, కడిగిన నీళ్లలో రేడియేషన్ నేలలోకి ఇంకిపోయాయి. ఇప్పుడు భూగర్భ జలాలు కూడా రేడియో యాక్టివ్గా మారిపోయాయి. ఎంత కడిగినా రేడియేషన్ పోలేదు. ఎందుకంటే ఇటుక సిమెంటు లోపలికి ఈ రేడియేషన్ వెళ్ళిపోయింది. ఊర్లు ఖాళీ చేసినప్పుడు 30,000 పెంపుడు కుక్కలు, పిల్లులు మిగిలిపోయాయి. అవన్నీ రేడియేషన్కి గురయ్యాయి. అవి బయట ఊర్లకు వెళ్తే రేడియేషన్ స్ప్రెడ్ అవుతుందని సైనికులు గన్లిచ్చి షూట్ ఆన్ సైట్ అని పంపారు. 2 నెలల పాటు రాత్రి వేళ్లలో తుపాకీతో కాల్చి చంపారు. సైనికులు చాలా ఏడ్చేవారట, నేను పిల్లలతో ఉన్నప్పుడు పెంపుడు కుక్కను చంపాను అని. లిక్విడేటర్ని కొలై తారకానోవ్ మాటల్లో, రూఫ్ మీదకి వెళ్లే ముందు మాకు చెప్పారు 40 సెకండ్ల పని ముగించేయాలని. అంతకన్నా ఎక్కువ ఉంటే చస్తావు, అయినా నేనెళ్ళాను అని చెప్పాడు. ఎందుకు, నా పిల్లలు కీవ్లో ఉన్నారు, నేను ఇక్కడ ఇది చేయకపోతే రేడియేషన్ అక్కడికెళ్తుంది, నేను నిమిషం బతికి చాలా లక్షల మందిని కాపాడుతాను అంతే. ఇప్పుడు ప్రతి ఏడాది ఏప్రిల్ 26న ఉక్రెయిన్లో లిక్విడేటర్ డే చేస్తారు. ఆ టైంలో పనిచేసి బ్రతుకున్న వాళ్ళందరికీ పువ్వులు ఇస్తారు. లిక్విడేటర్లంటే 8 లక్షల మంది సామాన్య మనుషులు చేసిన అసామాన్య త్యాగం. వాళ్ళు లేకపోతే చెర్నోబిల్ పేలుడు యూరప్ సగం ఖాళీ చేసేదే. వాళ్ల పేర్లు పుస్తకాల్లో లేవు. ఈరోజు అంతమంది బతుకున్నారు అంటే వాళ్ళు 40 సెకండ్ల పోరాటం వల్లే. మరి చెర్నోబిల్ వింతలు, విశేషాలు మరిన్ని తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందామా?

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: రెడీ విష్ణు 90.4. మీరు వింటున్నారు అది సంగతిలో 3 వింతలు ప్రోగ్రామ్. సో మరి ఈ 3 వింతల్లో మనం చెర్నోబిల్ గురించి అయితే మాత్రం తెలుసుకుంటూ ఉన్నాం కదండి. ఇప్పుడు మరో వింత ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నానండి. అదేంటంటే సెంట్రాలియా. 60 ఏళ్లుగా భూమి కింద నిప్పు మండుతున్న ఊరు. ఇప్పుడు ఆ ఊళ్ళో 5 మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. అసలు ఆ ఊరెక్కడుంది, ఆ కబుర్లేంటి, ఎందుకు అసలు ఇలా తయారైంది? సో ఈ విషయాలన్నీ చూద్దామా. అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో సెంట్రాలియా అనే ఊరుంది. పైన చూస్తే నార్మల్ రోడ్లు, ఇళ్ల స్థలాలు, కానీ కాళ్ల కింద 90 మీటర్ల లోతులో బొగ్గు గని మండుతోంది. ఈ మంట 1962 మొదలైంది, ఇంకో 250 సంవత్సరాల వరకు ఆగదట. అసలు ఈ మంట అంటుకోకముందు సెంట్రాలియా ఎలా ఉండేది, అసలు ఎందుకు అంటుకుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ ఆసక్తికర విశేషాలన్నీ మీకోసం. 1842 బొగ్గు గనులు తవ్వడం మొదలుపెట్టారు, ఆ తర్వాత ఆపేశారు. ఇది పాత బొగ్గు గనుగా తయారైంది. 1890లో ఆ టైంలో 2700 మంది జనాభా, 7 చర్చిలు, 2 థియేటర్లు, 27 సెలూన్లు, 5 హోటల్స్, బ్యాంక్, పోస్టాఫీస్, అన్ని సౌకర్యాలు ఉండేవట. ఆ టైంలో అలా ఉంటే ఈ ఊరి కింద అంతా కూడా ఆంత్రాసైట్ బొగ్గు ఉందిట. అది సిగరెట్ లేకుండా మండే సూపర్ బొగ్గు క్వాలిటీ. అమెరికా మొత్తానికి ఇక్కడి నుంచే సప్లై. అక్కడున్న వాళ్ళకి మంచి జీతాలు, ప్రతి ఇంట్లో ఒకరు గన్లో పనిచేసేవాళ్ళు. 1962 జరిగిన ఒక తప్పు వల్ల ఈనాటికి ఈ బొగ్గు గని మండుతూనే ఉందండి. 1962 మే 22 మెమోరియల్ డే క్లీనింగ్ చేస్తారు. ఊరి బయట పాత ఓపెన్ గన్ ఉండేది, దాన్ని చెత్త డంపులా వాడేవారు. మెమోరియల్ డేకి ఊరు క్లీన్ చేయాలని మున్సిపాలిటీ వాళ్ళు చెత్తకి నిప్పు పెట్టారు. ఆ తర్వాత నిప్పు ఆర్పకుండా వదిలేశారు.

తంపు కిందనే పాత బొగ్గుగని సొరంగాలు ఉన్నాయి. వాటికి గోడలేవు, డైరెక్ట్ కనెక్షన్ ఉంది. నిప్పు సొరంగంలోకి పాకి బొగ్గుకి అంటుకుంటుంది. 1962 నుంచి 78 మధ్య ప్రభుత్వం 5 సార్లు ఈ నిప్పు ఆర్పడానికి ట్రై చేసి విఫలమైంది. ముందుగా మట్టి తవ్వి పోడ్చడం చేశారు, కానీ నిప్పు పక్కకి పాకింది. పోని నీరు పోసి ఆర్పుదామా అని ట్రై చేశారు. ఆ బొగ్గు కని 13 కిలోమీటర్ల పెద్దది, అందువల్ల సాధ్యపడలేదు. ఫ్లై యాష్ కాంక్రీట్ 40,000 టన్నులు పోశారు, అయినా నిప్పు కింద నుంచి దారి చూసుకుంది. $7 మిలియన్ ఖర్చు పెట్టారు, మన కరెన్సీలో 500 కోట్లు, అయినా ఆగలేదు. ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేసి చెప్పిన మాట ఏంటంటే, ఒక్కసారి బొగ్గు గని గాని అంటుకుంటే ఆపడం దాదాపు అసాధ్యం. ఆక్సిజన్ ఉన్నంతకాలం మండుతూనే ఉంటుంది. 1980 తర్వాత భూమి కుంగడం, పొగ రావడం మొదలైంది. రోడ్లు వేసవిలో కరిగిపోయేవి, శీతాకాలంలో మంచి పడేది కాదు. దాంతో రోడ్లు వేడిగా ఉండేవి. ఇంటి పెరట్లు, రోడ్డు పగుళ్లలో తెల్లటి పొగ సల్ఫర్ వాసన రావడం స్టార్ట్ అయింది. అది కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్. చెట్లు వేర్లు కాలిపోయి చనిపోయాయి. 1981 ఇళ్లలోకి కార్బన్ మోనాక్సైడ్ రావడం మొదలైంది. ఇది వాసన ఉండదు, పడుకున్న వాళ్లు లేవకుండానే చనిపోతారు. ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి చెక్ చేస్తే 50 ఇళ్లలో డేంజర్ లెవెల్లో గ్యాస్ ఉంది. 1984 ప్రభుత్వం ఊరు ఖాళీ చేయమని చెప్పింది. 350 కోట్ల పరిహారం అందజేసింది. అప్పటికి ఉన్న 1000 మంది జనాభాలో 545 మంది మాత్రమే ఒప్పుకుని వెళ్ళిపోయారు. కొంతమంది మా తాతల ఊరు, మేం బయటికి వెళ్లవని కోర్టుకెళ్లారు. 1992 ప్రభుత్వం ఆ ఊరి పిన్ కోడ్ క్యాన్సిల్ చేసింది, పోస్టాఫీస్ మూసేసింది. 2002 ఊరి పేరు మ్యాప్ నుంచి తొలగించింది. 2009 మిగిలిన 7 ఏళ్లకి నోటీసులు ఇచ్చారు. అయినా సరే 2024 5 మంది ఇక్కడ లీగల్గా ఉన్నారు. వాళ్ళు చనిపోతే సెంట్రాలియా అఫీషియల్గా క్లోజ్ అయిపోతుంది. ఒకప్పుడు ఈ ఊరు నుంచి వెళ్లే రోడ్డు హైవే నిప్పు వల్ల నేల వేడెక్కి రోడ్డు పగిలిపోయింది, పైకి లేచిపోయింది. ఇళ్లు కూలిపోయి స్థలాలుగా ఖాళీగా ఉన్నాయి. రాత్రి పూర్తి చీకటి, పొగవాసన, నేల సందుల్లోంచి ఎర్రటి మిణుకు మిణుకుమంటూ నిప్పు కనిపిస్తూ ఉంటుంది అంటారు. సెంట్రాలియాకి కింద 38 మిలియన్ టన్నుల బొగ్గుంది. 13 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పు. రోజుకి 1 నుంచి 2 మీటర్లు నిప్పు పాకుతూ ఉంటుంది. మొత్తం బొగ్గు కాలిపోవాలంటే ఇంకో 250 ఏళ్లు పడుతుందట. ఇప్పటికిప్పుడు టెక్నాలజీ ద్వారా ఆపాలంటే 40,000 కోట్లు అవసరమని సైంటిస్టులు తేల్చారు. సెంట్రాలియా అంటే మనిషి కొట్టిన చిన్న అగ్గిపుల్ల. 60 ఏళ్లుగా 6 నరకం. కొన్ని సినిమా షూటింగ్లు ఇక్కడ తీశారు, ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు పర్మిషన్ లేదండి. నేల ఎప్పుడు కుంగుతుందో తెలీదు. విన్నారుగా సెంట్రాలియా ఊరు సంగతులు. మరి 3వ వింతలోకి వెళ్లబోయే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
0: సో వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలు 3 వింతలు మనం వింటూ ఉన్నాం కదండి. మరి ఈ రోజు కార్యక్రమంలో మరి చివరి వింతకి వెళ్ళిపోదామా? సో ఇంతవరకు విన్నారు కదండి సెంట్రాలియా ఊరు కింద మండుతున్న బొగ్గు గని విశేషాలు. ఇప్పుడు కోల్మాన్ స్కోప్, ఎడారి మింగేసిన వజ్రాల ఊరు. మరి ఈ ఊరి విశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఆఫ్రికాలో నమీబియా దేశం, అక్కడ నమీబ్ ఎడారి మధ్యలో ఒక ఊరుండేది. 100 ఏళ్ల క్రితం వజ్రాలు ఏరుకునే ఊరది. ఇప్పుడు వెళితే ఇంట్లోకి మోకాలు లోతు ఇసుక, కిటికీలోంచి ఇసుక దిబ్బలు కనిపిస్తాయి. అసలు ఇది ఎక్కడుంది? అసలు వజ్రాల ఊరు ఎందుకు ఇసుక దిబ్బ అయింది? ఎడారిలో ఈ రిచెస్ట్ ఊరు

0: ఎలా కట్టారు ఈ విశేషాలన్నీ చూస్తే మాత్రం ఆశ్చర్యం కలగక మానదండి. నమీబియాలో లూడే రిడ్జ్ అనే పోర్టుకి 10 కిలోమీటర్ల దూరం. ఇది చుట్టూ ఎడారి. 1908 ఏప్రిల్ నెలలో జుకారియాస్ లెవాలా అనే రైల్వే కూలీ ఇసుకలో పనిచేస్తూ ఉంటే మెరిసే రాయి కనిపించింది. తీసి సూపర్వైజర్కి ఇచ్చాడు. అది వజ్రం. సూపర్వైజర్ వెంటనే జర్మనీకి కబురు పెట్టాడు. నమీబియా అప్పుడు జర్మన్ కాలనీ. 6 నెలల్లో 1000 మంది వచ్చారు. ఇసుక మీద మోకాళ్ల మీద పాకుతూ వజ్రాలు ఏరారు. ఎందుకంటే వజ్రాలు ఇసుకపై దొరికేవే, తవ్వక్కర్లేదు. 1910-1920 సంవత్సరాల మధ్య ఎడార్లో వజ్రాల డబ్బాతో జర్మనీలో 2 ఏళ్లలో లండన్ లాంటి ఊరిని కట్టేసింది. ఆ ఫెసిలిటీస్ చూస్తే ఎడార్లో ఎంత హంగామా అని అనిపిస్తూ ఉంటుంది. అక్కడ హాస్పిటల్ కట్టి డాక్టర్ని అపాయింట్ చేశారు. ఫస్ట్ ఎక్స్రే మిషన్ ఇక్కడే పెట్టారు. ఇక్కడ ఐస్ ఫ్యాక్టరీ కట్టారు. ఎందుకంటే ఎడార్లో 45 డిగ్రీల సెల్సియస్ ఎండ్ ఉంటుంది. కానీ ఐస్ క్రీములు దొరికేవి. రోజుకి 10 టన్నుల ఐస్ చేసేవారు. 1911లోనే 24 గంటల సరఫరా కోసం పవర్ స్టేషన్ నిర్మించారు. జర్మనీలో కూడా ఆ సమయంలో కొన్ని ఊళ్లలో కరెంటు లేనేలేదు. ఇక్కడ క్యాసినో జూదం ఆడించేవాళ్ళు. డాన్స్ మ్యూజిక్ ఉండేది. పియానో జర్మనీ నుంచి తెప్పించారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. నీళ్లు 120 కిలోమీటర్ల దూరం నుంచి రైళ్ళలో తెచ్చేవారు. థియేటర్ కూడా నిర్మించారు. సినిమా రైళ్లు వాడలో జర్మనీ నుంచి వచ్చేవి. ఫ్రెష్ బ్రెడ్, మాంసం అన్నీ దొరికేవి. వీటికోసం బేకరీ షాపులు పెట్టారు. పోస్టాఫీస్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్మించిన ఇళ్ళు జర్మన్ ఆర్కిటెక్చర్తో నిర్మించారు. ఇసుక తుఫాన్ వచ్చినా ఇంట్లోకి ఇసుక రాకుండా డబుల్ వాల్స్, చిన్న కిటికీలు, ఇంటి ముందు గార్డెన్ ఏర్పాటు చేశారు. గార్డెన్లో గడ్డి మొలవడానికి నీళ్లు పోసేవారు. నీళ్లు లీటర్ 300 రూపాయలు, మన కరెన్సీలో అయినా 300 రూపాయలు. జర్మన్లు ఇక్కడ రూల్స్ పెట్టి వర్కర్లతోటి పని చేయించేవాళ్ళు. వజ్రాలు కనుక దొరికితే గవర్నమెంట్కి ఇచ్చేయాలి, దాచుకుంటే జైలు, కొన్నిసార్లు ఉరి కూడా. కూలీలు పని అయ్యాక బట్టలు విప్పి చెక్ చేసేవారు. ఆ ఊరి చుట్టూ ముళ్ళ కంచె ఏర్పాటు చేశారు. ఆర్మీ పర్మిషన్ లేకుండా ఎంట్రీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు ఏదైనా చేయిస్తుంది. ఎడారిలో స్వర్గం కట్టారు కానీ కూలీలకి నరకం చూపించారు. అసలు ఈ ఊరు ఎందుకు ఖాళీ అయింది అనేది ఒక్కసారి చూద్దాం. 1920 నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. పక్కనే ఆరెంజ్ నది దగ్గర ఇంకా పెద్ద వజ్రాలు దొరికాయి. అక్కడ ఇసుకలో కాదు, నది ఒడ్డున పెద్ద సైజులో దొరికాయి. కంపెనీలు, కూలీలు అటువైపు వెళ్ళిపోయారు. కోల్మన్ స్కోప్లో వజ్రాలు దొరకడం బాగా తగ్గిపోయింది. జర్మనీకి మొదటి ప్రపంచ యుద్ధం దెబ్బ గట్టిగా తగిలింది. జర్మనీ యుద్ధంలో ఓడిపోయింది. నమీబియా, సౌత్ ఆఫ్రికా చేతిలోకి వెళ్ళిపోయింది. వజ్రాల కంపెనీ మూతబడింది. చివరి 3 ఫ్యామిలీలు కూడా వెళ్ళిపోయారు. హాస్పిటల్ నుంచి లాస్ట్గా వెళ్ళింది డాక్టర్. ఆయన హాస్పిటల్ తలుపులు మూయకుండానే వెళ్ళిపోయాడు. టేబుల్ మీద పరికరాలు అలానే వదిలేశాడు. 60 ఏళ్లుగా ఎవరూ లేరు. ఎడారి ఊరిని నెమ్మదిగా మింగిస్తుంది. కిటికీలు, తలుపులు పగిలిపోయాయి. అక్కడి నుంచి ఇసుక ఇళ్లల్లోకి వచ్చేస్తోంది. బెడ్రూమ్లో మంచం ఎత్తున ఇసుక మేట వేసింది. గాలికి ఇసుక ఇంట్లోకి వచ్చే సౌండ్ హిస్సమని వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ భయాన్ని కలిగిస్తుంది. హాస్పిటల్లో ఎక్స్రే మిషన్ తుప్పు పట్టుపోయింది. ఆపరేషన్ థియేటర్లో ఇసుక దిబ్బ. ఇసుక వల్ల ఇళ్ళు కూలడం లేదు. ఇసుక ఇంటిని గట్టిగా పట్టుకుని సపోర్ట్ ఇస్తోంది. ఇప్పుడు ఆ ప్రాంతానికి కొన్ని పర్మిషన్స్తో టూరిస్టుల్ని అలౌ చేస్తున్నారు. లూడీ రిడ్జ్లో పర్మిషన్ తీసుకోవాలి. గైడ్ లేకుండా వెళ్లడానికి లేదు. 8 గంటల నుంచి 1 గంట లోపే. తర్వాత ఎడార్లో 50 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుంది. సాయంత్రం వేళల్లో ఇసుక తుఫాన్ వస్తుంది. ఏవి ముట్టుకోకూడదు. అక్కడ ఏమైనా వజ్రాలు దొరికితే ప్రభుత్వానికి అప్పగించాలి. ఈ ప్రాంతంలో ఇసుక తుఫాన్ వస్తే 2 నిమిషాలు దారి కనిపించదు. ఖర్మం చాలక తప్పిపోతే చావేశారణ్యం. కోల్మాన్ స్కోప్ మనకి ఒకటే చెప్తోంది, డబ్బు శాశ్వతం కాదు, ప్రకృతి శాశ్వతం అని. మనిషి ఎడారిలో స్వర్గం కట్టాడు. వజ్రాలు అయిపోయాక ఎడారి తిరిగి తీసేసుకుంది. ఇప్పుడు ఇసుక రాజ్యం అయిపోయింది. విన్నారుగా నమీబియాలో ఉన్న కోల్మాన్ స్కోప్ ఊరి విశేషాలు. రేపటి 3 వింతల కోసం మీరందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదండి. మరి రేపటి ప్రసారంలో మరొక 3 వింతలతోటి మీ ముందుంటా. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: మరికొద్ది క్షణాల్లో మస్ట్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మస్ ద టైం పాస్. మరి ఈ రోజు మీతో మాట్లాడటానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే తీర్థన్ అయితే వచ్చేసాండి. మరి మీరు నాతో మాట్లాడాలి అండ్ మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
6: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు మన మస్త్ టైం పాస్ కార్యక్రమంలో నాతో పాటు కొత్త ఆర్జే సౌమ్య గారు కూడా ఉన్నారు. మరి వారితో మాట్లాడేద్దామా? హలో సౌమ్య.
7: హలో తీర్థ.
1: హలో తీర్థ, ఏం చేస్తుంటారు సౌమ్య?
7: నేను విష్ణు కాలేజ్లో బీటెక్ చదువుతున్నాను.
1: ఓకే సౌమ్య గారు, మీ హాబీస్ ఏంటి?
7: నా హాబీస్ వచ్చేసి సింగింగ్.
1: ఓకే సౌమ్య, మరి మన ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దామా?
7: మాట్లాడిద్దాం.
1: హలో అండి.
8: నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
8: మాది నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం చంద్రదూర్పాడు. నా పేరు బండారు శంకరయ్య మేడం.
1: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
8: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
1: నేను కూడా బాగున్నానండి. మరి నైరుతి రుతుపవనాలు వచ్చేసాయి కదా, మీకు అక్కడ ఎండలు
8: పడుతుంది మేడం?
1: ఏంటండి
8: ఈ రోజు కొంచెం అదే కళ్యాణమైన చినుకులు బండి.
1: అవునా అండి?
8: మళ్ళా ఎండ వచ్చేసి కొంచెం సార్ మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నంతా ఒకటే ఎండలు మేడం, అలివి కాలేదు.
1: అవునా అండి?
8: రేకులు అయింది, ఇల్లు అయింది, అందులో చీరలు నేస్తాం అసలు. బా ఏం చెప్పలే, కొంచెం వాతావరణం కూడా కొంచెం మారింది మేడం.
1: ఓకే అండి, మరి మన కొత్త ఆర్జే సౌమ్య గారితో కూడా మాట్లాడండి.
8: నమస్తే అమ్మ సౌమ్య గారు.
7: ఎలా ఉన్నారు శంకరయ్య గారు?
8: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
7: నేను చాలా బాగున్నానండి.

0: ఇప్పుడు
1: ఏం చేస్తూ ఉంటారండి?
0: ఏమ్మా
1: మీరు ఏం చేస్తూ ఉంటారు?
0: మేము చీరలు నేస్తాం, చేనేత కార్మికులు.
1: ఓ సరేనండి.
0: మరి ఈరోజు సాగర సంగమ సినిమాలో, హలో
1: హలో చెప్పండి,
0: సాగర సంగమ సినిమా నుంచి ఓం నమ శివాయ అనే సాంగ్ వినిపించండి మేడం.
1: తప్పకుండా అండి. నేను ఈరోజు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను.
0: క్వశ్చన్ ఏంది మేడం?
1: మనం చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు.
0: అది తెలియదు మేడం, మళ్ళీ లాస్ట్ మీరే చెప్పాలా?
1: ప్రయత్నించండి, చాలా ఈజీ ఆన్సర్.
0: అవి అంటే ఇంతకు ముందు అదే ఫస్ట్ కాల్ ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. అది కనుక్కొని ఏంటంటే మా అమ్మాయికి నేను ఫోన్ చేసి కనుక్కొని మళ్ళీ చెప్పేది దాన్ని ఇప్పుడైనా కానీ.
1: అవునా అండి?
0: ఈ మధ్య ఏంటంటే మీరు క్వశ్చన్ ఎప్పుడు అడగడం లే, అందువల్ల అని మేడం.
1: సరే అండి, కనీసం ప్రయత్నం కూడా చేయరా?
0: తెలియదు మేడం, అసలు మనకు అసలు.
1: సరే అండి. ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: పోలయ్య గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
1: నేను చాలా బాగున్నానండి.
2: టాపిక్ ఏంటి మేడం?
1: ఈ రోజు నా ఫస్ట్ లైవ్ అండి.
2: మీ గుడ్ నేమ్ తెలుసుకోవచ్చా మేడం?
1: ఏంటండి
2: మీ గుడ్ నేమ్ తెలుసుకోవచ్చా మేడం?
1: నా పేరు సౌమ్య అండి.
2: సౌమ్య? సౌమ్య సౌమ్య చేశారు కదా మేడం ఇంతకుముందు?
1: చేయలేదండి, ఇంకో సౌమ్య ఉన్నట్టున్నారు, వాళ్ళు చేశారు.
2: సౌమ్య అంటే దాదాపు 2 వారాలు చేసింది మేడం వరుసగా.
0: మనం చెప్పేది తిరిగి చెప్తుంది కానీ చిన్న పాప కాదు, ఎక్కడి పండ్లనైనా తినిద్ది కానీ దొంగ కాదు. మరి మీరేమనుకుంటున్నారు ఆన్సర్?
2: ప్యారెట్ రామచిలుక.
0: 100% షూర్ అండి?
2: షూర్ మేడం, కంపల్సరీ, పక్కా.
0: మీ ఆన్సర్ లాక్ చేసేస్తున్నాం అయితే.
2: ఓకే మేడం,
0: అయితే నేను ఆన్సర్ ని లాస్ట్ లో చెప్తానండి.
2: ఓకే మేడం.
0: మరి చెప్పండి, అక్కడ వాతావరణం ఎలా ఉంది?
2: వాతావరణం కూల్ గా ఉంది మేడం, వర్షం పడింది నిన్న.
0: అవునా?
2: అవును మేడం, కూల్ గానే ఉంది.
0: ఇంకా మా భీమవరంలో ఎండగానే ఉందండి.
2: మాకు కూడా మొన్నటి దాకా 43 డిగ్రీల దాకా ఉంది మేడం.
0: ఓకే,
2: సడన్ గా వర్షం పడింది, బాగా కూల్ ఉంది మేడం.
0: మీరు చాలా లక్కీ అండి.
2: ఓకే మేడం.
0: ఓకే అండి, ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
2: సాంగ్ వచ్చేసి మేడం, మా పెరటి జామ చెట్లు పళ్ళన్ని కుశలం అడిగే మా తోట చిలకమ్మ ఎదురే చూసి అని పెళ్లి సందడి మూవీ నుంచి రవళి గారు జామ చెట్టు కింద ఉండి వాళ్ళ అదే పెళ్లి చూపులు చూసిన పెళ్లి కొడుకు ఉత్తరం రాస్తుంది మేడం, ఆ పాట వినిపిస్తాను మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి. హలో అండి. హలో హలో అండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: హలో,
0: ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: హలో.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: హలో.

0: Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
2: హలో,
1: ఎవరు మాట్లాడుతున్నారండి?
2: హలో మేడం,
1: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో మేడం,
1: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మీ పేరేంటండి? ఎలా ఉన్నారండి?
2: హలో.
1: ఓకే అండి.

0: ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: అమ్మా నరచన ఆలకించవే మన సాంగ్ ఎన్టీఆర్ అనుకుంటాను.
0: ఏ మూవీ నుండి అండి?
1: హలో.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఓకే లిజనర్స్, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, నేను ఒంగోలు నుంచి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను మేడం.
0: శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి అక్కడ వాతావరణం ఎలా ఉంది?
1: ఇక్కడ వేడిగా ఉంది మేడం.
0: అంటే వర్షాలు పడట్లేదా అండి?
1: వర్షం పడట్లేదు మేడం, కూల్ వాతావరణం రాలేదు ఇంకా.
0: ఓకే అండి, నేను ఈరోజు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా అండి.
1: అడగండి మేడం.
0: చెప్పేది తిరిగి చెప్తుంది కానీ చిన్న పిల్ల కాదు, ఎక్కడి పనులైనా తింటుంది కానీ దొంగ.

0: కాదు. మరి మీరు ఏమనుకుంటున్నారు ఆన్సర్?
1: నేను రామచిలక అనుకుంటున్నాను మేడం.
0: కన్ఫర్మ్ అండి?
1: కన్ఫర్మ్.
0: ఇంకో ఆన్సర్ చెప్పడానికి కూడా లేరా?
1: ఇంకో ఆన్సర్ కూడా లేదు మేడం. అదే.
0: ఓకే అండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: డెజైట్ మూవీలో మళ్ళీ మళ్ళీ నిన్ను చూడాలని మాట్లాడి.
0: ఏ మూవీ అండి?
1: డెజైట్ డెజైట్.
0: ఓ రూబారు అండి.
1: ఒక విషయం మేడం, మా మేధాంతి.
0: మేధాంతి ఎవరండి?
1: హాయ్ చెప్పండి మేడం. హలో
0: చెప్పండి, ఎవరికి?
1: మా మనవడు మేధాంతి. హాయ్ చెప్పండి.
0: తప్పకుండా అండి. మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాల్.
2: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను.
3: నువ్వు
2: మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు. అందుకే నేను చెప్పనేలేదు.

0: మల్లీనా?
1: మళ్ళీ
2: అమ్మా అన్న, ఇప్పుడు నువ్వు కూడా.
3: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా.
0: ఓకే లిజనర్స్, మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి నెక్స్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వారితో అయితే మాట్లాడేద్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వికాస్ గారు ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అండి, దాన్ని ట్రై చేస్తారా?
4: ట్రై చేస్తాను, చెప్పండి.
0: మనం చెప్పేదే చెప్తుంది కానీ చిన్న పాప కాదు, ఎన్ని పండ్లైనా తింటుంది కానీ దొంగ కాదు. ఏమనుకుంటున్నారండి? సరే అండి, అయితే లాస్ట్ లో అయితే ఆన్సర్ అయితే రివీల్ చేస్తాం. ఏ సాంగ్ కావాలండి మీకు? ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా అండి?

ఓకేనండి. అయితే మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సాయంత్రం అమ్మ, నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నాను.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా చాలా బాగున్నామండి.
1: ఎండలు ఎలా ఉన్నాయి మరి మీకు?
0: భీమవరంలో ఎండలు అస్సలు తగ్గట్లేదండి.
1: మాకు తగ్గేదేలే అంటుందమ్మా.
0: ఓహో, వర్షాలు అయితే పడుతున్నాయి అన్నమాట?
1: లేదమ్మా, ఏదో వాన మాత్రం ఏమి సరిపోవట్లేదు. మొన్న ఎప్పుడో ఒక రోజు పడిందంటే పడిన తెల్లారి నుంచి విపరీతమైన ఎండ. మళ్ళీ
0: మీరు ఏం చేస్తూ ఉంటారు శోభారాణి గారు?
1: నేనమ్మా.
0: అవునండి,
1: ఆన్లైన్ రేడియో ఆర్జేని.
0: ఓ,
1: మళ్ళీ కవితలు రాస్తాను, కథానికలు రాస్తాను, నాటికలు 40 రాశాను.
0: అయితే మీలో చాలా కళలు ఉన్నాయన్నమాట. మీరు మా లాంటి అందరికీ చాలా ఇన్స్పిరేషన్ అండి.
1: అవునా?
0: అవునండి.
1: మా ఈ రోజుల్లో కూడా మా లాంటి మేము

0: కవితల్ని మీరు నచ్చుతున్నాయని చెప్పటం ఒక విశేషం, ఒక గొప్పతనం కూడా. ఎందుకంటే ఇప్పుడు సాహిత్యం మీద ఎవరికి అంతగా అభిలాష లేదు.
1: అవునండి.
0: కళల మీద అంతగా అవగాహన ఎవరికి లేదు. అందులోనూ కవితలు, కవులు అంటే ఒక రకంగా గౌరవం కూడా లేదమ్మా ఈ రోజుల్లో.
1: అవునండి.
0: కానీ మీ పిల్లలు, ఎందుకంటే ఈ రేడియోలో అందరూ కవితలు బాగున్నాయని చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు. అది మాత్రం నాకు చాలా నచ్చుతుంది. ఇంత చిన్న వయసులో కూడా మీరు చక్కగా తెలుగు భాషని గౌరవిస్తున్నారు, మరి కళల్ని ప్రోత్సహిస్తున్నారు, కళాకారులకి మంచి గౌరవాన్ని ఇస్తున్నారమ్మా. అది మీలో గొప్పతనం అన్నమాట. అది
1: థ్యాంక్స్ అండి. శుభరాణి గారు, ఈ రోజు నాది ఫస్ట్ లైవ్ అండి. మరి మీరు ఒక కవిత చెప్తే వింటాను.
0: ఫస్ట్ లైవ్ అనేది?
1: అవునండి.
0: నీ పేరేంట్రా?
1: సౌమ్య అండి.
0: సౌమ్య, ఆహా. అయితే ఈరోజు అమీషా పటేల్ పుట్టినరోజు ఉందమ్మా, హీరోయిన్.
1: అవునా అండి?
0: అమీషా పటేల్ కి మన రేడియో ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా పాట చెప్తాను. నాని చిత్రంలో వస్తా నీ వెనుక పాట ఉంది కదా.
1: సరేనండి.
0: ఈలోప ఆ పాటని సెట్ చేయండి.
1: ఓకేనండి.
0: అయితే కవిత ఒకటి చెప్తాను.
1: చెప్పండి.
0: చిన్న పిల్లల గురించి చెప్తానమ్మా, చిన్న పిల్లల పోరాటం. పొద్దునైతేనేమో మన విజయ గారికి నేను ఏఐ గురించి పెట్టాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కవిత ఒకటి పెట్టాను. మళ్ళీ చదవమంటే అదే చదువుతాను.
1: మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చదవండి.
0: రెండు ఉన్నాయమ్మా. అయితే సరే, మన ఏఐ గురించే చెప్తాను. ఏఐ విజృంభణ అంటే శీర్షిక వచ్చేసి యంత్ర మంత్రదండం. యంత్రమే మనకి ఒక మంత్రదండం లాగా అనమాట, పనిచేస్తుంది కదా అది, అందుకని శీర్షిక అది పెట్టాను, యంత్ర మంత్రదండం అని. సముద్ర తరంగాల వలె యంత్ర తరంగాలపై ఘడియలో సమాచారం, కనిపించని మాయాజాలపు మంత్రదండం. మనిషి సృష్టించిన అద్భుతం, ఆ అద్భుతమే మనిషితో పని లేకుండా రోడ్డున పడవేసే వైనం. భవిష్యత్తు అంధకారం, బ్రహ్మ గీసిన నుదుటి రాతను మార్చివేస్తోంది ఏఐ విజృంభణం. చేతిలోని ఫోను ఇంట్లోనే చూపించు విశ్వం. సప్త సముద్రాల ఆవల ఉన్న వారిని వీక్షించి సంభాషించే వీడియో ప్రభంజనం. మనిషి లేకున్నా ఉన్నట్లుగా, మాట్లాడుకున్న వారే మాట్లాడినట్లుగా సృష్టించే మాయాదండం. మానవుని విజ్ఞానానికి దక్కిన గౌరవమా, రాబోయే ముప్పుకు సంకేతమా. సృష్టికి ప్రతి సృష్టి ఈ ఏఐ విజృంభణం. మారిపోతున్న నేటి మానవుని జీవన విధానం, మనిషికి మనిషికి మధ్య పెంచుతున్న దూరం, మానవత్వం మచ్చుకైనా కానరాని యంత్ర మంత్రదండం జననం. రహస్య సమాచారం బట్టబయలు కావడం, మనిషి అడుగు బయట పెట్టకనే అన్ని పనులు ఇంటర్నెట్ ద్వారా పూర్తి కావటం, సోమరితనం పెరగటం, ఉద్యోగ భద్రత లేకపోవటం. ఈ యంత్ర మంత్రదండం వల్ల లాభాలతో పాటు నష్టాలు వెంటే ఉండటం. మానవాళి జీవన పరిణామానికి పెనుముప్పు వాటిల్లుతుందనే భయం గుప్పిట్లో బ్రతకడం, ఇదే నేటి ఏఐగా పిలవబడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిణామం. అదమ్మా.
1: ఆహా, మీరు చెప్తున్న కవితలు వింటూ బతికేయచ్చండి. ఇప్పుడు మీరు చెప్పిన ఏఐ కవిత అయితే చాలా వాస్తవంగా ఉందండి.
0: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎందుకంటే మనం అన్ని వాస్తవాలే రాస్తాం.
1: చాలా బాగుందండి.
0: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు నచ్చినందుకు. అయితే పాట వినిపించమ్మా.
1: మరి ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా అండి.
0: అవునా, అడుగమ్మా.
1: మనం చెప్పేది తిరిగి చెప్తుంది కానీ చిన్న పాప కాదు, ఎక్కడి పనులైనా తింటుంది కానీ దొంగ కాదు. మరి మీరేమనుకుంటున్నారు ఆన్సర్? ఎక్కడి పనులైనా తింటుంది కానీ దొంగ కాదు.
0: ఎక్కడి పండైనా,
1: ఏ చోట పండ్లైనా తింటుంది కానీ దొంగ కాదు.
0: దొంగ కాదు.
1: మరి
0: ఇదా
1: ఆన్సర్ ఏంటి?
0: కంప్యూటరా?
1: మీరు కంప్యూటర్ అనుకుంటున్నారా?
0: కాకపోతే పండు పండు పండు ఎలా తింటుంది
1: అంటే, పండు అంటే ఇన్పుట్ అనా అని
0: అనుకుంటున్నాను నేను.
1: ఓకే అండి, మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో చెప్తాను.
0: అంటే అక్షరాలని మనం ఇన్పుట్ ద్వారా పంపిస్తున్నాం కదా, అవే అవి పళ్ళు తినేస్తుంది అనమాట, ఎక్కడ పండైనా తినేస్తాయి.
1: ఓకే అండి, మరి నేను ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
0: ఓకేమ్మా.
1: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. కిట్టుదల్ తీర్థ గారు, నా పేరు పండగ త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతాను. శుభ సాయంత్రం.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు మీకు శుభ సాయంత్రం?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: మన భీమవరం పరిసర ప్రాంతాలు కొద్దిగా శాంతి చేయండి, తెలబడ్డాయండి.
0: లేదండి, చాలా ఎండగా ఉంది, ఇంకా రాలేదు.
1: మాకలగా కిట్టుదల్లి, కాకపోతే ఇవాళ వర్షం రాలేదు కానీ మబ్బు వేసింది, తుపర్లు చిరుగులు పడుతున్నాయి అన్నమాట.
0: ఓకే అండి, అంటే పొద్దున పూట అప్పుడు కొద్దిగా మబ్బు పట్టి వర్షం పడుతుంది, ఆ తర్వాత వెంటనే ఎండ వస్తుందండి.
1: ఇక్కడ అలా ఆ మాత్రం వారు కూడా రాలేదండి, ఇక్కడ మబ్బు వేస్తుంది అంతే అండి, మళ్ళీ విడిపోతుంది.
0: ఓకే అండి.
1: చిరుగులు పడుతున్నాయండి, చిన్నపాటి చిరుగులు పడితే అబ్బా గురువులు అయి వస్తుంటే వాన వస్తుందేమో సంతోష పడుతున్నాం, తీరా వస్తే వాన రావట్లేదండి.
0: అవునా అండి?
1: అవునమ్మా. మీ భీమవరానికి, మా పెద్దాపురానికి, మన ఉభయ గోదావరి జిల్లాలకి, మన ఉభయ రాష్ట్రాలకి, ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా వర్షాలు త్వరగా వచ్చేయాలని కోరుకుంటున్నాను.
0: తప్పకుండా అండి.
1: ప్రశాంతంగా చాలా పడతాం కదండి, అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. అందరికి కూడా
0: మీరు నాకు చెప్తున్నారు కదా, జరిగిపోతుందండి.
1: సంతోషం, ఎందుకంటే మీకు నా మాట గురి ఏంటంటే, రేపే మీరు ఒక్కరే సింగిల్ గా లైవ్ చేస్తారమ్మా తీర్థ గారు అన్న మన నడుస్తారు మీరు, గుర్తుందా లేదా మీకు?
0: అవునండి.
1: రేపే మీరు తప్పకుండా ఒక్కరే, త్వరలోనే కాదండి, రేపే చేస్తారమ్మా తీర్థ గిట్టు తల్లి, మీరు లైవ్ అన్నారు సింగిల్ గా మన్నడు చేస్తారు మీరు ఆవేళ అప్పుడు.
0: అవునండి, అంతా మీ ఆశీస్సులు.
1: ధన్యవాదాలు. ఆశిస్సులు, ఆశిస్సులు స్వీకరించినందుకు, ఆశిస్సులు ఫలించాయని చెప్పి చెప్పినందుకు ధన్యవాదాలు.
0: ఓకే అండి. మరి ఈరోజు
1: అప్పటి నుంచి కూడా మీరు ఏకదాటికి, అంటే రోజు కాకపోయినా మిగతా కొలిక్స్ వస్తారు కాబట్టి, మీరు వచ్చినప్పుడు కూడా చక్కగా లైవ్ చేస్తున్నారు, ఎంతో చక్కగా అందరిని ఆదరిస్తున్నారు, అలరిస్తున్నారు.
0: ఓకే అండి,
1: మీకు అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
0: ఓకే అండి. మరి ఈరోజు మన కొత్త ఆర్జే సౌమ్య గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతారా?
1: మాట్లాడతానమ్మా.
2: హలో అండి.
1: హలో సౌమ్య బంగారు తల్లి, గిట్టు తల్లి, ఎలా ఉన్నారు?
2: నేను చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నామ్మా. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. వినే ఉంటారు?
2: అవునండి.
1: ఎందుకంటే మీరు స్టేషన్ లో అదే కేంద్రానికి రాకముందే వినుంటారు మా పేర్లు, కాకపోతే మీ పేర్లు తెలుసుకోవడం, మీతో మాట్లాడడం మాత్రం మీరు లైవ్ వస్తే కుదురుతుంది మాకు.
2: అవునండి.
1: మీరు కూడా మా తీర్థ తిట్టుదలగా అతి త్వరలో సింగిల్ గా లైవ్ చేసి అదృష్టం, అవకాశం లభించాలని ఆ పరమేశ్వరుడు కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.
2: నేను కూడా మీ ఆశీస్సులు ఫలించాలని కోరుకుంటున్నానండి.
1: చాలా సంతోషం. తీర్థ తిట్టుదలగా సౌమ్య తిట్టుదలి కూడా త్వరలో సింగిల్ గా లైవ్ చేసే అవకాశం వచ్చేస్తుంది.
0: ఓకే అండి. మరి ఈ రోజు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను.
1: అడగండి తిట్టుదల్లి.
0: చెప్పేది తిరిగి చెప్తుంది కానీ చిన్న పాప కాదు, ఎక్కడి పనులైనా తింటుంది కానీ దొంగ కాదు, మరి ఆన్సర్ ఏమై ఉంటుందండి?
1: ఇంకెవరండి? చిరక బంగారు తల్లి.
0: అంతేనండి?
1: అంతేనండి, నేను మాత్రం చిరక బంగారు తల్లి అనుకుంటున్నాను.
0: 100% షూర్ అండి?
1: మీరు నొక్కి ఒక్కడి చెప్పమంటే మాత్రం 100% షూర్ అండి.
0: ఓకే అండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: శుభలగ్నం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన తిరువేదల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఇలుక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినవే ఎడారంటి ఆశల వెనుక అనే పాట ఉందమ్మా?
0: ఉందండి, తప్పకుండా.
1: ఈ పాట మా అక్క గారి గొల్లపూడి నాగలక్ష్మి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, నల్లమిల్లి వెంకట రెడ్డి గారికి, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మంచు శాస్త్రి రావు గారికి, తర్వాత పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, లింగరాజ్ గారికి, నరేందర్ రెడ్డి గారికి, మస్తాన్ బాషా గారికి, వీరందరి కోసం ప్రసారం చేయమని మా చిట్టు తల్లి బంగారు తల్లి ఇద్దరు మనసారా కోరుకుంటూ, సౌమ్య చిట్టు తల్లికి త్వరలో సింగిల్ గా లైవ్ చేసే అవకాశం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, తీర్థ చిట్టు తల్లి ఇలా లైవ్ చేసి విధానాలు ఇంకా పురోభివృద్ధి చెందాలని, మరి లైవ్ చేయాలని మనసారా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: ఓకే అండి, మీరు అడిగిన వాళ్ళందరికీ డెడికేట్ చేస్తే మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీవల్లి అండి, మేము అమలాపురం నుంచి మాట్లాడుతున్నాం.
0: శ్రీవల్లి గారు, మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయండి?
1: బీభత్సంగా ఉన్నాయండి. భీమవరంలో ఎలా ఉన్నాయండి?
0: భీమవరంలో ఎండలు అసలు తగ్గేదే లే అన్నట్టున్నాయండి. పుష్పాలోని శ్రీవల్లి మీరేనా అండి?
1: నేనేనండి.
0: మరి మీ ఆటోగ్రాఫ్ నాకు కావాలి. మీరు పాట పాడతారైతే?
1: లేదండి, మీరే ఇప్పుడు ప్లే చేయండి ఓ పాట.
0: ఓకే అండి. ఈరోజు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారండి.
1: అడగండి.
0: మనం చెప్పేదే చెప్తుంది కానీ చిన్న పాప కాదు, ఎన్ని పండ్లైనా తింటుంది కానీ దొంగ కాదు.

0: మనం చెప్పేదే చెప్తుంది,
1: కానీ చిన్న పాప కాదు. ఎక్కడైనా పండ్లు తింటుంది కానీ దొంగ కాదు.
0: ఏమోనండి, మీరే చెప్పండి.
1: సరేనండి, అయితే ప్రోగ్రామ్ లాస్ట్లో అయితే ఆన్సర్ రివీల్ చేస్తాము. ఏ సాంగ్ కావాలండి మీకు?
0: నాకు ఫ్యామిలీ స్టార్ నుంచి మధురం కదా సాంగ్ కావాలండి.
1: ఓకేనండి.
2: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజనర్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిజనర్స్, ఓకే లిజనర్స్, మన లైవ్ అయితే ఎండ్ అయ్యే టైం వచ్చేసింది. ఈ రోజు నేను అడిగిన క్వశ్చన్కి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి. సో మన ఆన్సర్ వచ్చేసి రామ్చిలుక అండి. సో ఈరోజు మన మస్త్ టైంపాస్ కార్యక్రమం అయితే ముగిసిపోతుంది. మళ్ళీ ప్రసారమయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ తీర్థ.
1: నేను మీ అజయ్ సౌమ్య.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఎండలో మనం ఇళ్లలో ఉంటాం, మరి ఆ మోగు చేయవల సంగతి ఏంటి?
2: మరి మీ మిద్దె పైన బాల్కనీలో ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టండి.
1: ఒక్క నీటి చుక్క ఒక ప్రాణాన్ని కాపాడుతుంది.
2: మానవత్వాన్ని చాటుదాం, వేసవిని గెలుద్దాం.
1: మీతో పాటు మీ చుట్టూ ఉన్న ప్రాణుల్ని ప్రేమించండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: చిన్నారులు పెద్దవారు ఇంటికి వెలుగులు.
0: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
1: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
0: గ్లూకోజ్ పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
1: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని పిల్లల్ని.
0: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.

0: இது விஷ்ணு FM 90.4.
1: குட் ஈவினிங் லிசனர்ஸ், வெல்கம் டு டாலிவுட் டாக்கீஸ். లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కొత్త సినిమా బెంచ్ తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో మరో హీరో రవిమోహన్ జాయిన్ అయినట్లు డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ ప్రకటించారు. షూటింగ్ కు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. రాఘవ లారెన్స్ హీరోగా డైరెక్టర్ బక్కయ్యరాజ్ కన్నన్ తెరకెక్కిస్తున్న చిత్రమే బెంచ్. ఇందులో ఇప్పటికే మలయాళ నటుడు నెవిన్ పౌలిని విలన్ గా ప్రకటించారు. రవిమోహన్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నుంచి వస్తున్న కొత్త చిత్రం సింగీతం వైజయంతి మూవీస్ బ్యానర్ పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన సినిమా ఇది. అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఇది ఓ గ్రామంలోని ప్రజలకు ఎదురైన వింత సమస్య చుట్టూ తిరిగే కథ. కొన్ని అనూహ్యమైన పరిణామాల తర్వాత ఆ ఊరి వాసులు సాధారణ మాటలన్నీ పాటలుగా మారిపోతాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్తులు గందరగోళాన్ని, తమ వింత పరిస్థితిని సమాధానం వెతికే ప్రయత్నాల్ని ఇందులో వినోదాత్మకంగా ఆవిష్కరించారు అని చిత్ర బృందం తెలిపింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: నరా, మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
0: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
2: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
0: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
2: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. విరాట్ కర్ణా హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్ కిషోర్ అన్నపురెడ్డి, నిశితా నాగిరెడ్డి నిర్మించారు. నభానతేష్, ఐశ్వర్య మేనన్ కథానాయకులు. జగపతి బాబు, మహేష్ మాంజ్రేకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 3 జూలై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం కోసం ఓ భారీ ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టనుంది చిత్ర బృందం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిర్వహించనున్న వేడుకల ద్వారా ఈ చిత్ర ప్రపంచాన్ని, దీంట్లో ఉన్న రహస్యాల్ని, సాహసాంశాలని ఒక్కొక్కటిగా బయటపెట్టనున్నారు. ఈ క్రమంలోనే 19 హైదరాబాద్లో ట్రైలర్ను విడుదల చేయనుండగా 20 నుంచి 23 వరకు ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో వరుస ప్రచార వేడుకలు నిర్వహించనున్నారు. అలాగే ఈ సినిమాలోని వీర నాగ అనే గీతాన్ని 26 వారణాసిలో విడుదల చేయనున్నారు. అనంతరం 28 హైదరాబాద్లో ప్రే రిలీజ్ వేడుకను నిర్వహించి 2 జూలై ప్రీమియర్ షోని ఏర్పాటు చేయనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం భారత్ భాగ్య విధాత. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మనోజ్ తపాడియా దర్శకత్వం వహిస్తున్నారు. సాధారణ వ్యక్తుల అసాధారణ గాథ, భయం కంటే మానవత్వమే గొప్పదని చాటి చెప్పే ఓ రాత్రి కథ, భారతదేశపు నిజమైన వీరుల అప్రకటిత గాథ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా 12 విడుదల కానుంది. మరియు ఈ సినిమాలో కంగనా రనౌత్ నర్స్ పాత్రలో కనిపించనున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿವಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ಓಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್,
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
2: ಸಮ್ಮರ್ ಸ್ಪೆಷಲ್ ಚಲ್ಲ చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
3: బయట దొరికి రంగు నీళ్లద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
2: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
3: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
4: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. పొన్నియన్ సెల్వన్, తంగలాన్ లాంటి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటారు హీరో విక్రమ్. ఆయన ఓ సినిమా కోసం ఆనంద్ శంకర్తో చేతులు కలిపినట్లు ఈ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. చియాన్ 63తో పట్టాలెక్కిన ఈ చిత్రంలో సర్వం మాయ ఫేమ్ రియా షీబు హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ను ఆదివారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో

పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దుతారని, త్వరలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలని అధికారికంగా వెల్లడించడానికి సన్నాహాలు చేస్తున్నారని విక్రమ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎంఎస్ భాస్కర్, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఇరుముడి విడుదలకు ఖరారైంది. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ మేళవింపుగా రూపొందుతున్న ఈ చిత్రం 21 ఆగస్టున వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం కొత్త పోస్టర్తో పాటుగా విడుదల తేదీని ప్రకటించాయి సినీ వర్గాలు. రవితేజ, ప్రియాభవాని శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమేది. బేబీ నక్షత్ర కీలక పాత్రను పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మానవ సంబంధాలు, కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తూ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నారు. తండ్రి కూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం అందిస్తుంది జీవి ప్రకాష్ కుమార్. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాక్. వరలక్ష్మి, శరత్ కుమార్, నవీన్ చంద్ర, కృష్ణ సాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పోలీస్ కంప్లైంట్. సంజీవ్ మేగోటి డైరెక్టర్, బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ఇది ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణకి నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఇటీవల విడుదల చేయగా, దాన్ని ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు, వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, కృష్ణ సాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పోలీస్ కంప్లైంట్. సంజీవ్ మేగోటి డైరెక్టర్, బాలకృష్ణ మహారాణా దీనిని నిర్మించారు. ఇది ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణకి నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. దాన్ని ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు తాజాగా వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు. అనంతరం డైరెక్టర్ సంజీవ్ మాట్లాడుతూ, రియాక్షన్ ఆఫ్ కర్మ అనే వైవిధ్యభరితమైన కాన్సెప్ట్తో రూపొందించింది ఈ సినిమా. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది అని అన్నారు. భావమరదల మధ్య ప్రేమ పుట్టిందంటే ఇక పెళ్లి జరగడమే ఆలస్యం అనుకుంటారంతా. కానీ ఆ జంట ప్రేమ కథలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. మరింతకీ పెళ్లి జరిగిందో లేదో తెలియాలంటే కొత్త మలుపు చూడాల్సిందే. ప్రముఖ నేపథ్య గాయని సునీత తనయుడు, ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన చిత్రమేది. భైరవి ఆద్య కథానాయిక, శివప్రసాద్ కేసనకుర్తి డైరెక్టర్. తదాస్తు క్రియేషన్స్ బ్యానర్ పై తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ పంపిణీ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి ఆదివారం ట్రైలర్ను విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే బావామరదల ప్రేమ కథతో ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ మాట్లాడుతూ, కోనసీమ అందాలని తెరపైన ఆవిష్కరిస్తూ మంచి హాస్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అని చెప్పారు. ప్రేమతో పాటు ఉత్కంఠ రేకెత్తిచ్చే అంశాలు కూడా ఉంటాయని చెప్పారు. విన్నారు కదా లిజినెస్, మరిది ఇవాళ టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.
2: ఏ

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.
0: మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: 105.4. గుడ్ ఈవినింగ్ లిజనర్స్, యు ఆర్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. మరి ఈ రోజు థీమ్ అంటూ నేను మీ ముందున్నాను, నేను మీ ఆర్జే ఖ్యాతి. మరి ఈ రోజు తెలుగు, హిందీ ఇంకా తమిళ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వినే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: మరి ఈ రోజు తెలుగు నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. ఆ సాంగ్ ఏంటి అంటారా? పిలిచినారానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉండారంటావా అంటూ సూపర్ హిట్ సాంగ్ మన అతడు మూవీ నుంచి కవిత గారు పాడేశారండి. మరి ఈ రోజు ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మన మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్షన్ అందించారు. మరి ఈ రోజు ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్లే చేసేస్తాం, విని ఆనందించండి.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సూపర్హిట్ సాంగ్ వినేశారు కదా లిజనర్స్, మరి ఈ రోజు మంచిగా హిందీ సాంగ్ అయితే వినేద్దామా. టూ స్టేట్స్ మూవీ నుంచి బెన్నీ గారు పాడిన లో జాయే ఉల్ఫత్ హో గయా అంటూ సూపర్హిట్ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్లే చేసేస్తాం, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సూపర్హిట్ హిందీ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి ఈ రోజు మీ అందరి కోసం ఒక చక్కటి తమిళ సాంగ్ అయితే ప్లే చేసేస్తాం, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి ఈ రోజు స్వీటే కొంచెం మాట వినవే అంటూ సూపర్ హిట్ సాంగ్ మన రేసుపురం మూవీ నుంచి సిద్ధార్థ గారు పాడేశారండి. మరి ఈ రోజు ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్లే చేసేస్తాం, విని ఆనందించండి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: సుభహిత్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి ఈ రోజు రదకేసే నజలే అంటూ సుభహిత్ సాంగ్ మన లగాన్ మూవీ నుంచి ఆశా బోలే గారు పాడేశారండి. మరి ఈ రోజు ఈ సుభహిత్ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్లే చేసేస్తాం, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.
2: సూపర్హిట్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్, మరి మీకోసం ఒక చక్కటి తమిళ సాంగ్ అయితే ప్లే చేసేస్తాం. విని ఆనందించండి.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: సూపర్హిట్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి ఈ రోజు చిగురా కుచాటు చిలక అంటూ సూపర్హిట్ సాంగ్ మన కుటుంబ శంకర్ మూవీ నుంచి చరణ్ గారు ఇంకా సుజాత గారు పాడేశారండి. మరి ఈ రోజు ఈ సూపర్హిట్ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్లే చేసేస్తాం. విని ఎంజాయ్ చేయండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి ఢిల్లీ 6 నుంచి మసక్కలి మసక్కలి ఆరు మటక్కలి మటక్కలి అంటూ సూపర్ హిట్ సాంగ్ మన మోహిత్ గారు పాడేశారండి. మరి ఈ రోజు ఈ సూపర్ హిట్ సాంగ్ కి మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్షన్ అందించారు. ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్లే చేసేస్తాం, విని ఆనందించండి.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూల్కి సెలవులు సరదాల వెల్లువలు,
1: ఫోన్లకు కాస్త దూరంగా ఆటలకు కాస్త దగ్గరగా,
0: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు తాతయ్య మాటలు,
1: ఈ సమ్మర్ని మెమరబుల్ గా మార్చుకోండి,
0: జ్ఞాపకాలను దాచుకోండి,
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
2: సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్, మరి మీకోసం ఒక చక్కటి తమిళ సాంగ్ అయితే ప్లే చేస్తాం, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: ఓకే లిజనర్స్, మరి శుభహిత్ తెలుగు, హిందీ, ఇంకా తమిళ సాంగ్ వినేశారు కదా? మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే థీమ్ మార్క్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ ఖ్యాతి.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.